శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 17వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 7వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:54. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి శుద్ధ.
1: శ్రీ గురుభ్యో నమః. ఈ అనంత విశ్వమున మానవుడికి లభించిన అత్యంత విలువైన అపురూపమైన సంపద కాలము. ధనమును కోల్పోయినచో శ్రమించి తిరిగి ఆర్జించవచ్చును, కానీ గడిచిన కాలమును తిరిగి తెచ్చుట సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని తరం కూడా కాదు. కాలము నిరంతరం ప్రవాహము వంటిది. అది ఎవరి కోసము నిరీక్షించదు, ఎవరి ఆజ్ఞలకు లొంగదు. అందుకే పెద్దలు కాలఃపరమ దుర్లభ అని సెలవిచ్చారు. సమయమును గౌరవించిన వాణిని కాలము ఉన్నత శిఖరములకు చేరుస్తుంది. దానిని వృధా చేసిన వాణిని కాలమే కాలగర్భమున కలిపివేస్తుంది. సంస్కృత వాంగ్మయమున కాలం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ఆయుష క్షణ ఏకోపి నలభ్యః స్వర్ణకోటిభిః సచే నిరర్థకం నీతః కాణుహాని స్తతోధిక. కోట్ల కొద్ది బంగారు నాణాలను ఖర్చు చేసిన గడిచిపోయిన మన జీవితకాలంలోని ఒక్క క్షణాన్ని కూడా మనం తిరిగి వెనక్కి తీసుకురాలేము. అంతటి విలువైన కాలాన్ని మనం ఏ పని చేయకుండా వృధాగా గడిపేస్తే అంతకంటే మించిన పెద్ద నష్టము మరొకటి ఉండదు. కార్యదక్షుడు కాలమును వృధా చేయకుండా సమయము అనుకూలించినప్పుడే కార్యములన్నీ పూర్తి చేసి విజయం సాధిస్తాడు. ఏ కార్యమునైనా సకాలమున ఆచరించిన ఎడల ఆ కార్యము వల్ల కలుగు శుభఫలితమును కాలఃపిబతి తద్రసం అన్నట్లుగా కాలమే హరించివేయును. కావున శుభస్య శీఘ్రం అన్న చందమున సత్కార్యములను ఏమాత్రము విలంబము చేయక తక్షణమే ఆచరించవలను. సమయపాలన అనేది కేవలం ఒక అలవాటు కాదు, అది ఒక సంస్కారము. సూర్యచంద్రాదులు ప్రకృతి ధర్మములు ఖచ్చితమైన సమయపాలనను పాటిస్తున్నవి కాబట్టే ఈ జగత్తు సురక్షితముగా ఉన్నది. మానవుడు కూడా ప్రకృతి నుండి ఈ గుణమును నేర్చుకునవలెను. రేపు అను పదము కార్యసాధకుడి నిఘంటువులో ఉండరాదు. ఆలస్యం అమృతం విషం, అలసత్వము అమృతమును విషముగా మార్చును అని గ్రహించి ప్రతి క్షణమును సద్వినియోగం చేయవలెను. కాలమును ప్రాణప్రదముగా భావించిన మహనీయుల గాథలు మనకు నిత్యము స్ఫూర్తిదాయకములు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు ఒక సభకు అధ్యక్షత వహించవలసి ఉండెను. వారు తమ జీవితమున ఒక్క క్షణము కూడా ఆలస్యమును సహించేవారు కాదు. దైవవశాత్తు వారు ప్రయాణించు మార్గమున ఒక వంతెన మరమ్మత్తుల కారణముగా మూసివేయబడగా ప్రత్యామ్నాయ మార్గమున వెళ్ళినచో సమయం వృధాగునని భావించి ఏమాత్రం సంకోచించకుండా తన వస్త్రములను మూటగట్టుకొని ఉప్పొంగి ప్రవహించుచున్న నదిలోకి దూకి ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. సరిగ్గా నిర్ణీత సమయమునకు సభకు చేరుకొని అందరినీ విస్తుపోయేలా చేశారు. అట్టి సమయపాలనే వారిని సామాన్య ఉపాధ్యాయుడి నుండి విద్యాసాగరుడుగా మార్చినది. అట్లే మహాత్మాగాంధీ గారు నిరంతరము తన నడుమునకు గడియారము ధరించి నిమిషములతో సహా సమయమును లెక్కిస్తూ ఉండేవారు. నిమిషములను కాపాడుకోండి, గంటలు తమను తాము కాపాడుకుంటాయి అని వారు చెప్పిన సూత్రము నేటికీ ఆచరణీయము. సమయము అనేది గడిచిపోవచ్చున్న కొద్దీ తరిగిపోయే పెన్నిధి. కాలమున పూజించిన వాణిని లోకము పూజించును. సంపద పోయినచో శ్రమతో, ఆరోగ్యం పోయినచో మందులతో, స్నేహితులు పోయినచో మైత్రితో తిరిగి పొందవచ్చునేమో గాని పోయిన కాలమును ఏ శక్తి తిరిగి తీసుకురాలేదు. కావున ప్రతి క్షణమును ఒక యజ్ఞముగా భావించి లోక కళ్యాణముకు మరియు వ్యక్తిగత వికాసమునకు వినియోగించుటయే మానవ జన్మకు సార్థకత. సమయ ఏవ సర్వార్థ సాధక అన్న సూక్తిని హృదయమున నిలుపుకొని కాలమును సద్వినియోగం చేయుటయే పరమధర్మము. స్వస్తి.
0: సూక్తి శుద్ధ విన్నారు. సమర్పణ శ్రీ కౌశిక సాయి పవన్ శర్మ.

సన్నుతి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజనీ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: వేసవిలో పట్టుపురుగుల యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి వర్షపాతం లేని కారణంగా గాలిలో తేమ శాతం చాలా తక్కువ ఉంటుంది. ఈ విపరీత పరిస్థితులు మల్బరీ తోటలు, పట్టుపురుగుల పెంపకం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అధిక ఉష్ణోగ్రత, గాలిలో తక్కువ తేమ శాతం గల పరిస్థితుల్లో పట్టుపురుగులు బలహీనంగా తయారయ్యి వ్యాధికారక క్రిములు సోకుతాయి. వాతావరణంలో మార్పులున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే పంట నష్టపోకుండా మంచి దిగుబడులు పొందొచ్చు. వేసవిలో వాతావరణం సరిగా నియంత్రించకపోతే వివిధ రకాల రోగక్రిముల తాకిడి పెరిగి పంట నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. వేసవికాలంలో మల్బరీ ఆకుని కొమ్మలతో సహా చల్లని వేళల్లో తోట నుంచి కోసి తీసుకొచ్చిన తర్వాత వరండాలో మధ్యభాగంలో ఉంచి నీటిని పిచికారీ చేసి నిల్వ చేయాలి. తడి గోని సంచితో కప్పి ఉంచాలి. ఒకేసారి ఎక్కువ మేతను ఇవ్వకుండా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు ఇవ్వాలి. మేత వేశాక 2 నుండి 3 గంటల వరకు పడకలను వార్తాపత్రికలతో కప్పి ఉంచి తర్వాత తీసేయాలి. ప్రతి మేతకి ముందు కొమ్మల మీద శుభ్రమైన నీటిని శిలకరించి మేత ఇచ్చుకోవాలి. తడిగా ఉన్న ఆకును మేతగా ఇచ్చినప్పుడు పట్టుపురుగుల పెంపక గదిలో గాలి ప్రసరణ బాగా ఉండే విధంగా చూసుకోవాలి. పట్టుపురుగుల పెంపకం గదిలో వాతావరణం చల్లబరచడానికి షెడ్ చుట్టూ గోని పట్టాలను కట్టి సమయానుకూలంగా తడుపుతూ ఉండాలి. ఉష్ణోగ్రతలో నియంత్రించడానికి గది పైకప్పు మీద గడ్డి, చెత్త మొదలైనవి కప్పి ఉంచాలి. పట్టుపురుగుల పెంపకం గదిలో గల వేడిగాలిని బయటకు పంపడానికి గది పైభాగాన టర్బోఫ్యాన్లను ఏర్పాటు చేసుకోవాలి. పట్టుపురుగుల పెంపక గదిలోని ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతాన్ని తెలుసుకునేందుకు థర్మామీటర్లను ఉపయోగించాలి. పట్టుపురుగుల పెంపక గదిలోని ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతాన్ని నియంత్రించడానికి హ్యూమిడిఫైయర్లు, హీటర్లు లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఏర్పాటు చేసుకోవాలి. వేసవిలో పట్టుపురుగులకు సంక్రమించే వ్యాధుల్లో ముఖ్యమైనది పాలుకారే రోగం. ఇది పట్టుగూళ్ళ దిగుబడిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి బొంబెక్స్ మోరి అనే న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ వైరస్ వల్ల వస్తుంది. సరిగా శుభ్రం చేయని పట్టుపురుగుల పెంపక గది, పనిముట్లు, వ్యాధి సోకిన పట్టుపురుగులు విసర్జించే పాల వంటి ద్రవం వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారణాలు. న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ పాలిహెడ్రల్తో కలుషితమైన మల్బరీ ఆకుని పట్టుపురుగులకు ఆహారంగా ఇవ్వడం ద్వారా వ్యాధి సంక్రమిస్తుంది. అలాగే ఎక్కువ ఉష్ణోగ్రత, గాలిలో తక్కువ తేమ శాతం, నాణ్యత లేని మల్బరీ ఆకులు కూడా పాలుకారే రోగం రావడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. చర్మం సున్నితంగా ఉండి చిన్నపాటి గాయానికి కూడా చీలిపోతుంది. దీనివల్ల శరీరం నుంచి స్రవించే పాలలాంటి ద్రవంలో కొన్ని లక్షల సంఖ్యలో పాలిహెడ్రాలు ఉంటాయి. వ్యాధి సోకిన పురుగుల చర్మం మెరుస్తూ ఉండి జ్వరానికి సరిగా పోక శరీరం మీద కణుపుల మధ్య భాగం ఉబ్బినట్టుగా ఉంటుంది. వ్యాధి సోకిన పురుగులు ఆకులు తినక పడకల్లో అంచుల వైపు విరామం లేకుండా తిరుగుతూ కనిపిస్తాయి. వ్యాధి తీవ్రంగా సోకి పురుగులు చనిపోయే దశలో శరీరంలోని అవయవాలన్నీ కరిగిపోయి ద్రవరూపంలో ఒక సంచిలాగా కనిపిస్తుంది. వ్యాధి సోకిన పురుగులు కొన్నిసార్లు నేత్రికల మీద తలకిందులుగా వేళ్లాడుతూ కనిపిస్తాయి. ఈ వ్యాధిని నిరోధించడానికి 2% బ్లీచింగ్ పొడిని 0.3% సున్నంలో లేదా 2.5% క్లోరిన్ డయాక్సైడ్ను 0.5% సున్నంలో లేదా 0.05% అస్త్ర రసాయనాలతో రేరింగ్ గది, పనిముట్లు, పరిసరాలు పూర్తిగా శుభ్రం చేయాలి. ముందు పంటకు పాలుకారు రోగం సోకినట్లయితే గనక 0.3% సున్నం ద్రావణంతో మరోసారి శుభ్రం చేయాలి. ఈ పాలుకారు రోగం నివారించడానికి పురుగుల్ని మేపేటప్పుడు వ్యక్తిగత శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యాధి సోకిన పురుగుల్ని ప్రారంభ దశలోనే గుర్తించి వేరు చేసి కాల్చేయాలి. పట్టుపురుగులకి నాణ్యమైన మల్బరీ ఆకును మేతగా వేసి సరైన స్థలావకాశాన్ని కల్పించాలి. పట్టుపురుగుల పెంపక గదిలో ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు షెడ్ చుట్టూ గోనె సంచితో కప్పి డ్రిప్ పైపు ద్వారా నీటిని వదిలినట్లయితే షెడ్లోకి ప్రసరించే గాలి చల్లపడి ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. షెడ్ పైభాగంలో కానుగ ఆకులు, కొబ్బరి మట్టలు లేదా వరిగడ్డతో కప్పడం ద్వారా కొంతవరకు ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. పట్టుపురుగుల పెంపక గదిలో గాలి వెలుతురు సరిగా ప్రసరించే విధంగా చూసుకోవాలి. షెడ్ చుట్టూ గోనె పట్టాలని కప్పి కిటికీలున్న చోట ప్రత్యేకంగా ఫాగర్స్ను ఏర్పాటు చేసి పవర్ స్ప్రేయర్లతో అనుసంధానం చేయడం వల్ల షెడ్ లోపల వాతావరణాన్ని చక్కగా నియంత్రించుకోవచ్చు. ఈ విధమైన చర్యల్ని గనక చేపట్టినట్లయితే వేసవిలో పట్టుపురుగులు వ్యాధుల బారిన పడకుండా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: రైతులు పండించిన పంటంతా అమ్ముకుని ప్రతిసారి విత్తనాల కోసం విత్తన కంపెనీలు, వ్యాపారస్తుల మీద ఆధారపడుతున్నారు. విత్తనాల కోసం మార్కెట్లో పడిగాపులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో విత్తనాలు సరిగ్గా మొలవక, మొలిచినా సరైన దిగుబడులు రాక పంటలు నష్టపోయి నష్టపరిహారం కోసం కంపెనీల చుట్టూ తిరుగుతూ విసిగి వేసారిపోవాల్సి వస్తుంది. ఈలోపు ఒక పంట కాలం నష్టపోవాలి. మంచి దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన విత్తనాలు కావాలి. విత్తనాల కోసం ఇతరుల మీద ఆధారపడకుండా తమకు కావలసిన విత్తనాలని తామే ఉత్పత్తి చేసుకోగలగాలి. రైతులు తమ మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి 50% రాయితీ మీద విత్తనాల్ని పొంది విత్తన గ్రామ పథకం ద్వారా తమ విత్తనాలని తామే ఎట్లా ఉత్పత్తి చేసుకోవాలో తెలుసుకుందాం. వారి ప్రాంతాలకి అనువైన రకాలను ఎంచుకుని అదను చూసుకుని విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. ఇతర రకాల నుండి తగినంత దూరాన్ని పాటించాలి. పంట పెరుగుతున్నప్పుడు వివిధ దశల్లో పైరుని గమనిస్తూ ఉండాలి. పెరుగుదల, పూత దశ, గింజ ఏర్పడే దశల్లో పైరుని గమనించి కేళీలను, అంటే ఆ రకానికి భిన్నంగా ఉన్న మొక్కల్ని ఏరేయాలి. అప్పుడు ఆ రకానికి సంబంధించిన స్వచ్ఛమైన విత్తనాలు పొందడానికి అవకాశం ఉంటుంది. రకాలని అభివృద్ధి చేసుకోవడంతో పాటు అవసరమైతే హైబ్రిడైజేషన్ టెక్నిక్స్ నేర్చుకుని హైబ్రిడ్ విత్తనాలని కూడా ఉత్పత్తి చేయడం నేర్చుకుంటే విత్తనాల కోసం ఎవరి మీద ఆధారపడాల్సిన పని ఉండదు. అంతేకాక నాసిరకం విత్తనాల బారిన పడి ఒక పంటకాలం కూడా నష్టపోవలసిన పని ఉండదు. మంచి యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా నీటి వసతి కల్పించి మంచి నాణ్యమైన విత్తనాలని ఉత్పత్తి చేయగలగాలి. ప్రాసెసింగ్, ప్యాకింగ్, లేబులింగ్ చేయించి ధృవీకరణ పూర్తి చేసినట్లయితే వాటిని సర్టిఫైడ్ సీడ్గా అవసరమైన రైతులకు కూడా విత్తనాలు అమ్ముకోవచ్చు. అప్పుడు వారి తోటి రైతులు కూడా నాణ్యమైన విత్తనాల ద్వారా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.

0: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
0: వేరే మార్గాల కోసం వెతకండి.
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
1: వివరాలకు ఫోన్స్ 0402321516323215164.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం శాంతి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 7వ కలెక్టర్ల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు పెంపకంపై అవకాశాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బాలల హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సతీకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 7వ కలెక్టర్ల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ రోజు రేపు 2 రోజుల పాటు జరిగే సమావేశాలకు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. మెరుగైన పరిపాలన, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు, పురోగతిపై ఈ సమావేశాల్లో సమీక్ష జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు సమావేశంలో స్వర్ణాంధ్ర 10 సూత్రాలు, జిల్లాల వారీగా వృద్ది, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పెట్టుబడులు, ఫైళ్ల క్లియరెన్స్ వంటి అంశాలపై చర్చించనున్నారు. పలువురు కలెక్టర్లు తమ జిల్లాలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను తెలియజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు పెంపకంపై అవకాశాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు సాగుకు విస్తృత అవకాశాలపై సంబంధిత అధికారులతో దృశ్య మాధ్యమం విధానంలో అమరావతి నుంచి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వయం సహాయ సంఘాల మహిళలు, మత్స్యకారులకు అదనపు ఆదాయం కల్పించేలా సముద్రపు నాచు సాగుపై ఆర్థిక నమూనా సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫార్మా, పోషకాహార ఉత్పత్తుల్లో నాచు కీలక ముడి సరుకుగా మారే అవకాశముందని, సముద్ర వనరుల ద్వారా సంపద సృష్టికి ఇది గొప్ప ప్రత్యామ్నాయం అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రితో నిన్న ముఖ్యమంత్రి సమావేశమై ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. 38,595 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 7 కారిడర్లతో కూడిన 2వ దశ నివేదికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అందజేశామని, దాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్లో ప్రయాణికుల సౌకర్యం కోసం మెట్రో విస్తరణ అత్యవసరమని వివరించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేయడానికి కేంద్రం ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. బాలల హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సతీకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కాకినాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు అభినందన సభలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు బాలల హక్కుల పరిరక్షణపై ఆధారపడి ఉందన్నారు. బేటీ బచావో బేటీ పడావో వంటి పథకాలు, చట్టాల్లో మార్పులతో బాలల హక్కుల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సతీకుమార్ తెలియజేస్తూ,
1: బాలల హక్కుల్ని, బాలల జీవితాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో వాళ్ళ ప్రభుత్వాలు అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే 2016లో చైల్డ్ లేబర్ యాక్ట్కి అమెండ్మెంట్ తీసుకొచ్చి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బాలల్ని, బాలల హక్కుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బాలిక భవిష్యత్తును నిర్మించినట్లయితే ఒక కుటుంబాన్ని మనం నిలబెట్టినట్టు అవుతుంది. ఒక కుటుంబాన్ని నిలబెడితే ఈ సమాజం కూడా నిర్మాణం అవుతుంది. దాని అనుగుణంగా మనకు ఏదైతే లక్ష్యాన్ని మనకు పెట్టారో వికసిత భారత్ 2047, ఆ రకంగా బాలికల భవిష్యత్తు నిర్మించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న విషయంలో సమాజం కూడా భాగస్వాములు కావాలా, అప్పుడే మనం ఒక లక్ష్యాన్ని మనం చేరడానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం.
0: ప్రకృతి సేద్యం విధానంలో విభిన్న పంటలను పండించడం ద్వారా రైతులకు అధిక ప్రయోజనం కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాష్ట సచివాలయంలో ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ కొనుగోళ్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా రైతులు పండించే పంటలకు సరైన ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులకు లాభసాటిగా ఉండేలా నాణ్యమైన దిగుబడులు సాధించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఆకాశవాణి హీట్ వేవ్స్ వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ నివేదిత గారితో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: హీట్ వేవ్ వల్ల మైనర్ నుంచి మేజర్ వరకు మన ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి. డిపెండింగ్ ఆన్ ద బాడీ, అంటే ప్రతి ఒక్క శరీరము డిఫరెంట్ గా రియాక్ట్ అవుతుంది.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్దికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ ప్రాంతంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన కొత్త టోల్ ప్లాజాను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు మౌలిక సదుపాయాలను కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పర్యాటక అభివృద్ది ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి పేర్కొంటూ,
4: కొండను ఎక్కువ పార్కిక తయారు చేయడం నిధులు కూడా కేటాయించడం జరిగింది. అందులో భాగంగా టోల్ గేట్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేశారన్న విషయం కూడా తెలియజేస్తూ, వచ్చిన ప్రజలందరి కోసం ఇక్కడ ఒక మంచి పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ట్యాంకీలు, దాని విధంగా కాటేజెస్, బర్డ్స్ పార్క్, చిల్డ్రన్స్ పార్క్, ఈ విధంగా అన్ని వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మన ప్రాంతాన్ని టూరిజం ఒక పక్క అన్ని విధాలుగా మనం డెవలప్ చేస్తున్నాం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం.
0: తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన నిన్న ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బీఆర్ నాయుడు పాత్రికేయులకు వెల్లడించారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో ధూప దీప నైవేద్యాల ఖర్చును 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. త్వరలో అక్షర గోవిందం పేరుతో అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
5: వర్ధనపల్లి గ్రామంలో శివాలయం నిర్మాణానికి 55 లక్షలు ఆర్థిక సాయం చేసేందుకు అంగీకారం. అదేవిధంగా అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చిన్నపిల్లలకి ఇస్తున్నటువంటి కిట్లు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా తిరుపతిలోని వరాహస్వామి విశ్రాంతి భవనం 1.61 కోట్లతో పలు అభివృద్ది పనులు చేయటకు ఆమోదం తెలపడం జరిగింది.
0: అకాల వర్షాల నేపథ్యంలో తెలంగాణలో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్టంలో పలు జిల్లాల్లో వర్షాల వల్ల పంట నష్టంపై జిల్లాల కలెక్టర్లతో మంత్రి నిన్న మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సంరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అవసరమైన టార్పాలిన్లు తక్షణం అందుబాటులోకి తీసుకురావాలని, తడిసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని మంత్రి సూచించారు. వాతావరణం. కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్, గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలో ఎండ తీవ్రత కొంత తగ్గినప్పటికీ వేడి, ఉక్కపోత కొనసాగుతున్నాయని పేర్కొంది. కర్నూలు జిల్లా తోవిలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. అలాగే ఈరోజు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3, పోలవరం జిల్లాలో 4 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 7వ కలెక్టర్ల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు పెంపకంపై అవకాశాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బాలల హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సతీకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचकः डाक्टर् गणेश हेगडे. अथ वार्ताः. భారత వియత్నాం దేశయోర్ మధ్యే డిజిటల్ ప్రౌద్యోగికీ, దుర్లభ ఖనిజాః, చికిత్సా వినియమనం, సార్వజనిక క్షేత్రస్య లేఖా పరీక్షా, డిజిటల్ వ్యవహారః, సంస్కృతిః, పర్యటనం ఇత్యాదిషు బహువిధ క్షేత్రేషు సంధయః కృతాః. నవదిల్ల్యాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అథ వియత్నాం రాష్ట్రపతి టోలాం ఇత్యనయోర్ మధ్యే ద్విపక్షీయ వార్తాయాః అనంతరం సంధి విజ్ఞప్తి పత్రేషు హస్తాక్షరాణి కృతాని. సంయుక్త వక్తవ్యే ప్రధానమంత్రిణా శ్రీమోదినా ప్రోక్తం యత్ వ్యాపక విమర్శానంతరం పక్షద్వయేన స్వసంబంధం వర్ధిత వ్యాపక రణనీతిక సహయోగ పర్యంతం అగ్రే సాధయితుం నిర్ణయః కృతః.
1: కల్చర్ कनेक्टिविटी और कैपेसिटी बिल्डिंग के साथ साथ सिक्योरिटी, सस्टेनेबिलिटी और सप्लाई चेन रेजिलियंस, हर क्षेत्र में हमारा सहयोग नए स्तर पर पहुंचेगा. भारत और वियतनाम का बायलेटरल ट्रेड पिछले एक दशक में डबल होकर 16 बिलियन डॉलर तक पहुंच चुका है. 2030 तक इसे 25 बिलियन डॉलर तक पहुंचाने के लिए हमने आज कई महत्वपूर्ण निर्णय लिए हैं.
0: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హ్యః సాయం రాష్ట్రపతి భవనే స్వస్య వియత్నాం సమకక్షస్య టోలాం ఇత్యస్య స్వాగతం కృతవతీ. ఆగంతుకస్య గణమాన్యస్య సమానార్థం సా భోజమపి ఆయోజితవతి. రాష్ట్రపతి అవదత్ యత్ భారత వియత్నాం సంబంధస్య ఉన్నత వ్యాపక రణనీతిక సహయోగస్య అభివర్ధనం న కేవలం ద్విపక్షీయ సహకార్యస్య గతిం ప్రదాస్యతి, అపితు క్షేత్రే శాంతి సమృద్ధౌ అపి యోగదానం కరిష్యతి. రక్షామంత్రి రాజనాథ్ సింహ ఏవం రక్షాప్రముఖ జనరల్ అనిల్ చౌహాణ అద్య జైపురే సంయుక్త సేనాపతి సమ్మేళనస్య ద్వితీయ సంస్కరణస్య శోభాం వర్ధయిష్యతః. ద్విదివసీయ సమ్మేళనస్య అస్య ముఖ్య విషయో వర్తతే నూతన క్షేత్రేషు సైన్య క్షమతా ఇతి. ఏకస్మిన్ ఉద్వేగకర ఘటనాయాం పశ్చిమబంగాళస్య ఉత్తర చతుర్వింశతి పరగణమండలస్య మధ్యగ్రామే భాజపాదలస్య నేత సువేందు అధికారి ఇత్యస్య నికట సహాయక చంద్రనాథ రథః అజ్ఞాత ఆక్రమణకారిభిః భుషుండికయా ప్రహృతః. సమాచారానుసారం గతరాత్రౌ దోహరియా నగరే మోటార్ బైక్ చాలకాః దుష్టాః ఆతతాయినః తస్య కార్యానస్య ఉపరి యథేచ్ఛం గోళికా ప్రహారం కృతవంతః. చంద్రనాథం తత్క్షణమేవ స్థానీయ చికిత్సాలయే ప్రేషితః, పరంతు సః మృతః ఇతి ఘోషితః. తస్య చాలకః బుద్ధదేవ బేరా అపి గోళికాభిః బహుధా వ్రణితః, అథ గంభీరస్థితౌ కోల్కతా చికిత్సాలయే స్థానాంతరితః వర్తతే. బిహారస్య ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీ అద్య తస్య మంత్రిమండలస్య విస్తారం కరిష్యతి. పటనానగరస్య గాంధీ మైదానం ఇత్యత్ర అద్య మధ్యాహ్నే ద్వాదశవాదనే ఆయోజిష్యమాణే శపథగ్రహణ సమారోహే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః, ఎన్డీఏ ఇతి రాష్ట్రీయ ప్రజాతాంత్రిక ఘటబంధనస్య అనేకే వరిష్ట నేతారః చ భాగం గృహీష్యంతి. అస్మాకం సంవాదదాత్రా సూచితం యత్ పూర్వ సర్వకారే అనుసృతస్య సూత్రస్య ఆధారేణ మంత్రిమండల విస్తారః క్రియతే. ప్రాయః 15 భాజపా విధాయకాః, 14 జేడీయూ విధాయకాః మంత్రిరూపేణ శపథం గ్రహీతుం శక్నువంతి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః హ్యః పరమా బీరో ఇత్యత్ర తస్య సూరినాం సమకక్షేన మెల్విన్ బౌబా ఇత్యనేన సహ మిలితవాన్. భారతీయ సూరినాం ప్రతినిధి మండలాని నవమ సంయుక్త ఆయోగ సభాయాం భారత సూరినాం సంబంధానాం వ్యాపక సమీక్షాయాః ఆయోజనం కృతవంతః. ఐపీఎల్ ఇతి వింశతిం ప్రతివింశతి క్రికెట్ లీగ్ ప్రతిస్పర్ధాయాం గతరాత్రౌ సన్ రైజర్స్ హైదరాబాద్ దళేన పంజాబ్ కింగ్స్ దళం 33 ధావనాంకైః పరాజితం. అద్య సాయం 7:30 లఖ్నౌ సూపర్ జైంట్స్ అథ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దళయోర్ మధ్యె లఖ్నౌ నగరస్య భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజపేయీ ఏకానా క్రికెట్ క్రీడాంగణే ప్రతిస్పర్ధా భవిష్యతి ఇతి వార్తాః.
2: 102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

ఈరోజు 102.2 మెగాహెడ్స్పై మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తా ప్రసారం. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ, సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి శంకుశాల నృసింహకవి, రచనా పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్వవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు అనునాయులు బోనంగి పండుపడాలు గారితో పరిచయం, లలిత గీతం వింటారు. 8:00 విజయవాడ ఏ మీటర్ కార్యక్రమాలు రిలే వింటారు. 8:35 సినీ గీతాలు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ భీమవరపు సాంబశివరావు గారి క్లారినట్, శ్రీ కె సుబ్రహ్మణ్యం రాజు గారి వయలిన్ వింటారు.

ఇక 9:30 నమస్తే అమరావతి. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు హీట్ వేవ్స్, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కార్యక్రమం అనంతరం రాబోయే అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలు. డాక్టర్ నటరాజ రామకృష్ణ గారితో పరిచయం. పర్యవేక్షణ శ్రీ ప్రశాంత్ కిరణ్ గారు. 11:30 సినీ గీతాలు. 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం. 12:10 లాహిరి లాహిరిలో, 12:30 తెలుగులో వార్తా ప్రసారం. 12:40 జానపద శైలి కార్యక్రమంలో బాలనాగమ్మ తంబుర కథ వింటారు. నిర్వహణ శ్రీమతి మిర్యాల కృష్ణవేణి బృందం. ఇక 1:10 సినీ గీతాలు, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 గ్రామలక్ష్మి స్త్రీల కార్యక్రమంలో నేటి ఆధునిక శైలిలో చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి శ్రీమతి బి అనురాధ గారి ప్రసంగం వింటారు. లలిత గీతం. చివరిగా విశేషాలు. వేసవి కాలంలో చిన్నపిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విశేషాలు వింటారు. 2:00 ఆంగ్లంలోను, 2:15 హిందీలోను వార్తా ప్రసారం. 2:30 సినీ గీతాలు. 3:00 థీమ్ టైం. 4:00 సందేశ్ టు సోల్జర్స్. 5:00 సినీ గీతాలు. 5:30 యువవాణి. 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను, 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో పెరటి తోటల పెంపకం గురించి డాక్టర్ శిరీష గారితో పరిచయం. లలిత గీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వేసవిలో భూసార పరిరక్షణ పరీక్షలు ప్రయోజనాల గురించి వ్యవసాయ సూచనలు వింటారు.

ఇక సాయంత్రం 7 గంటలకు ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో వార్తా ప్రసారం, 7:15 పంట సీమలు కార్యక్రమంలో పసుపు నిల్వలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ తనుజ ప్రియ గారితో పరిచయం వింటారు లలిత గీతం. అనంతరం ఈ మాసంలో పాడిజీవాల సంరక్షణలో చేపట్టవలసిన చర్యల గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత భారత్, 8 గంటలకు తెలుగులో తెలుగు ప్రసంగం కార్యక్రమంలో స్వీయ కవితలు, శ్రీ రేపాక రఘునందన్ గారి స్వీయ కవితలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి ఉత్సవాల సందర్భంగా రేడియోతో ఉన్న అనుబంధం గురించి శ్రీ కప్పగంతుల మధుసూదన్ శాస్త్రి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ జిఎల్ నరసింహారావు. ఇది ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ. 8:30 తెలుగులో వార్తా ప్రసారం, 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్ లైట్, 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు. ఇవి ఈ పూట ఎఫ్ఎం రెయిన్బో ద్వారా ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. వియత్నాం అధ్యక్షుడు టో లాం నాయకత్వంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు జైపూర్లో జరిగే 2వ జాయింట్ కమాండర్ సదస్సులో పాల్గొంటారు. రైతులు ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. భారత్ వియత్నాం దేశాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వియత్నాం అధ్యక్షులు టో లాం మధ్య చర్చల అనంతరం డిజిటల్ సాంకేతికత, అరుదైన భూమూలకాలు, వైద్య ఉత్పత్తుల నియంత్రణ, ప్రభుత్వ రంగ ఆడిట్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, సంస్కృతి, పర్యాటకం

0: మొదలైన రంగాల్లో సహకారానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ చర్చల సందర్భంగా ఉభయ నాయకులు ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ భౌగోళిక విషయాల్లో పరస్పర ప్రయోజన సంబంధమైన అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: భారత్ ఔర్ వియత్నాం కా బైలేటరల్ ట్రేడ్ పిచ్లే ఏక్ దశక్ మే డబల్ హోకర్ 16 బిలియన్ డాలర్ తక్ పహుంచ్ చుకా హై. 2030 తక్ ఇసే 25 బిలియన్ డాలర్ తక్ పహుంచానే కే లియే హమ్నే కై మహత్వపూర్ణ నిర్ణయ లియే హై.
0: వియత్నాం అధ్యక్షులు మాట్లాడుతూ, భారత్తో తమ దేశానికి 50 ఏళ్ల సంబంధాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం 10 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. వియత్నాం అధ్యక్షులు టో లామ్ నాయకత్వంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము టో లామ్కు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన గౌరవార్థం విందిచ్చారు. భారత్ వియత్నాం మధ్య ద్వైపాక్షిక సంబంధాలు శాంతి శ్రేయస్సుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యాటక రంగాల్లో సంబంధాలు విస్తరించాయని, ప్రస్తుత పర్యటనలో అరుదైన ఖనిజాలు, డిజిటల్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, సంస్కృతి, విద్య వంటి కీలక రంగాల్లో ఒప్పందాలు జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గడిచిన దశాబ్ద కాలంలో ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా వృద్ధి చెందిందని, దీన్ని మరింత విస్తరించేందుకు భారత్ సుముఖంగా ఉందని తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఈరోజు జైపూర్లో జరిగే 2వ జాయింట్ కమాండర్ సదస్సులో పాల్గొంటారు. ఆపరేషన్ సింధూర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కొత్త రంగాల్లో సైనిక సామర్థ్యం అనే ఇతివృత్తంతో 2 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. సైబర్ స్పేస్, కాగ్నిటివ్ వార్ఫేర్ వంటి అభివృద్ది చెందుతున్న రంగాల్లో ఎదురయ్యే సవాళ్లు అధిగమించేందుకు ఈ సదస్సు కీలకంగా నిలుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ నిన్న పరమరిబోలో సురినామ్ విదేశాంగ మంత్రి మెల్విన్ బోవాతో సమావేశమయ్యారు. 9వ జాయింట్ కమిషన్ సమావేశంలో భాగంగా ఇరు దేశాల ప్రతినిధులు భారత్ సురినామ్ సంబంధాలపై చర్చలు జరిపారు. అనంతరం జైశంకర్ మాట్లాడుతూ, ఈ చర్చల్లో ప్రధానంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, అభివృద్ది సహాయం, అలాగే సామర్థ్య పెంపుదల, ఆరోగ్యం, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాల మెరుగుదలపై దృష్టి సారించామని తెలిపారు.
2: We have a deep and trusted relationship because it rests on the foundation of a strong people-to-people connect. India appreciates that Suriname is today poised to take big steps forward in its developmental journey. In the past, India has collaborated on setting up transmission lines, renovation of water pumping stations, establishment of a steel rolling mill, supply of hydraulic excavators, etc. We are open to offering new lines of credit for projects that the Suriname government deems important and appropriate.
0: రైతులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో పండ్ల ఎగుమతిదారులతో మాట్లాడుతూ, దేశంలో పండ్ల ఉత్పత్తి, నాణ్యత పెంపుదల, ప్రాసెసింగ్, ఎగుమతులు ప్రోత్సహించడమే 2 రోజుల ఫ్రూట్ హారిజాన్ 2026 కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. పండ్ల రంగానికి దిశానిర్దేశం చేసేందుకు రైతులు, శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులను ఒకే వేదికపై తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం కృషి చేస్తోందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జలజీవన్ మిషన్ 2.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో మిజోరాం, లద్దాఖులతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, సహాయ మంత్రి వి సోమన్ సమక్షంలో ఈ ప్రక్రియ సాగింది. ఈ సందర్భంగా సిఆర్ పాటిల్ మాట్లాడుతూ, జల్జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో గృహానికి నాణ్యమైన తాగునీరు క్రమం తప్పకుండా అందించడం ఈ ఒప్పంద ప్రధాన ఉద్దేశ్యమని, 2028 నాటికి అన్ని గ్రామీణ గృహాలకు హర్ ఘర్ జల్ అందించే లక్ష్యంతో ఇదో కీలకడిగని పేర్కొన్నారు. మిజోరాం సాధించిన ప్రగతిని అభినందిస్తూ ప్రజల భాగస్వామ్యంలో సంస్కరణలు తేవాలని కోరారు. నీటి సరఫరా వ్యవస్థల్లో ఉపాధి హామీ వంటి పథకాలు అనుసంధానిస్తూ జల్ సంచయ్, జన్ భాగీదారీకి ప్రాధాన్యత ఇవ్వాలని మిజోరాం లద్దాఖులను కోరారు. దీనికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు న్యూఢిల్లీలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజీలో 40 ఏళ్లు పైబడ్డ కార్మికుల కోసం దేశవ్యాప్త వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 4 నూతన కార్మిక కోడ్ల ద్వారా ప్రవేశపెట్టిన సంస్కరణల ఆధారంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రసాయనాలు, విషపూరిత పదార్థాలు, భారీ యంత్రాలు నిర్వహించే ప్రమాదకర పనుల్లో నిమగ్నమైన కార్మికులకు వయసుతో సంబంధం లేకుండా వైద్య పరీక్షలు తప్పనిసరి చేస్తామన్నారు. హర్యానాలో చండీ మందిర్ కమాండ్ హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ అయిన ఒక మహిళ కుటుంబ సభ్యుల అవయవదానంతో 4 ప్రాణాలు కాపాడారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత సైన్యంలో పనిచేస్తున్న ఒక కల్నల్ భార్య బ్రెయిన్ హెమరేజ్ కారణంగా మే 2వ తేదీన బ్రెయిన్ డెడ్ అయినట్టుగా వైద్యులు ప్రకటించారు. ఆమె భర్త, 2 కుమార్తెలు గుండె, మూత్రపిండాలు, కాలేయం, క్లోమగ్రంథిని దానం చేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో 14 ఏళ్ల బాలుడితో సహా 4 ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు పునర్జన్మ లభించింది. ఈ అవయవాలు చండీగఢ్ పీజీఐఎంఈఆర్ ఆర్మీ హాస్పిటల్, అపోలో ఆసుపత్రులకు తరలించారు. పౌరులందరూ అవయవదానానికి ముందుకు రావాలని మంత్రిత్వ శాఖ కోరింది. పశ్చిమ బెంగాల్లో ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యం గ్రామ్లో బీజేపీ నేత సువేందు అధికారి సన్నిహితుడు చంద్రనాథ్ రద్దును గుర్తులేని దుండగులు కాల్చి చంపారు. బైకులపై వచ్చిన 8 మంది దుండగులు ఆయన కారుపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. చంద్రనాథ్ గుండె, పొత్తి కడుపులకు బుల్లెట్ దూసుకుపోవడంతో ఆసుపత్రికి తరలించలోపే మృతి చెందారు. ఆయన డ్రైవర్ బుద్ధదేవ్ బెర తీవ్ర గాయాలతో కోల్కతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు తృణమూల్ కాంగ్రెసే కారణమని మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలు దీనికి బాధ్యులని బీజేపీ నేతలు, స్థానికులు ఆరోపించారు. సువేందు అధికారితో పాటు పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు ఆసుపత్రికి చేరుకోగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ మెట్రో 2వ దశకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 7 కారిడార్లతో కూడిన మెట్రో 2వ దశ సమగ్ర ప్రణాళిక రూపొందించి డీపీఆర్ ఇప్పటికే సమర్పించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మెట్రో 2వ దశ 3వ దశపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఈరోజు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో పిడుగులతో పడిన వర్షాలు, ఉరుములు, తీవ్ర గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, ఒడిస్సా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్లో ఇలాంటి పరిస్థితులు ఉండవచ్చని పేర్కొంది. రాగల 2 నుంచి 3 రోజుల పాటు కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్ రైజర్స్ నిర్దేశించిన 236 పరుగుల లక్ష్యం ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వియత్నాం అధ్యక్షులు టో లాం నాయకత్వంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని రాష్టపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు జైపూర్లో జరిగే 2వ జాయింట్ కమాండర్ సదస్సులో పాల్గొంటారు. రైతులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
3: 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఉదయరేఖలో

ఈనాటి ఉదయరేఖల కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

0: శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము మోక్ష సన్యాస యోగము 3వ శ్లోకం.

కర్మ. ఏ కర్మైనా సరే దోషవత్ దోషయుక్తమే ఇతి అనే కారణం వల్ల త్యాజ్యం అది పరిత్యజించదగినది అని ఏకే కొందరు మనీషిణః పండితులు ప్రాహుః చెబుతున్నారు. చ మరియు యజ్ఞ దాన యజ్ఞము దానము తపః కర్మ తపస్సు వంటి కర్మ న త్యాజ్యం త్యజింపదగినది కాదు ఇతి అని అపరే మరికొందరు పండితులు చెబుతున్నారు.

అర్జున, కర్మసన్యాసమని కర్మఫలత్యాగమని రెండున్నాయి కదా, వీటి విషయంలో శాస్త్రకారుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. దోషం లేని కర్మే ఉండదు గనక రాగద్వేషాది దోషాలను పరిత్యజించినట్లే కర్మలను కూడా పరిత్యజించాలి, అంటే సన్యసించాలి.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఉదయరేకులు కార్యక్రమంలో మీరు ఇంతవరకు భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ విన్నారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఉదయరేకులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి శంకుశాల నృసింహ కవి, రచనా పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

0: తెలుగు సాహితీ మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి శంకుసాల నృసింహ కవి గురించి వింటారు. రచన పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: ఏతి విటుడు కాకపోవుట ఎట్లు అస్మదీయ కవ్య శృంగార వర్ణనాకర్ణ నమున. విటుడు ఎతిగాకపోరాదు వ్యసమదీయ కవ్య వైరాగ్య వర్ణనాకర్ణ నమున అని సముచిత రీతిలో కవికర్ణ రసాయనం అనే కావ్యాన్ని రచించిన కవి శంకుసాల నృసింహకవి. అంటే తన కావ్యంలో ఎతి విటుడు కావటానికి అవసరమైన శృంగార వర్ణనలు ఉన్నాయని కవి చెప్పాడు. అలాగే విటుడు ఎతి కావటానికి అనుగుణమైన వైరాగ్య వర్ణనలు కూడా ఉన్నాయని తెలిపాడు. కవికర్ణ రసాయనంలో నరసింహ అనే పేరు ఉన్నది కానీ గృహనామంగా శంకుసాల లేదు. లక్షణ గ్రంథాల్లో శుంకసాల నరసింగన్న అని ఉంది. ప్రబంధ రత్నాకరంలో శుంకసాల శుంకసాల శుంకుసాల శంకుసాల శుంకిసాల అని పలు విధాలుగా ఉంది. శంకుసాల నృసింహకవి అనే పేరుతో ప్రసిద్ధుడైన ఈ కవిని గూర్చి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ కవి రచించిన ఒత్తుకొని వచ్చు అనే పద్యాన్ని శ్రీకృష్ణదేవరాయల కుమార్తె మోహనాంగి కొని చదరంగం ఆడే సమయంలో శ్రీకృష్ణదేవరాయలకు వినిపించిందని, ఆ పద్యాన్ని రచించిన కవి కోసం ప్రయత్నించగా అతడు విజయనగరాన్ని వదిలి వెళ్ళిపోయాడనే కథ ప్రచారంలో ఉంది. అల్లసాని పెద్దన శంకుసాల కవి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములో ప్రవేశించటానికి ప్రయత్నించినప్పుడు అడ్డు తగిలాడని, శంకుసాల నరసింహకవి అన్నమాచార్యుని పెద్ద కొడుకు అని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఏది ఏమైనా మహత్తర కావ్యమైన కవికర్ణ రసాయనం శంకుసాల నృసింహ లేదా నరసింహ కవి కృతమే అని ఎక్కువ మంది పరిశీలకుల అభిప్రాయం. నరసింహ కవి తాను రచించిన కవికర్ణ రసాయనం అనే కావ్యాన్ని శ్రీరంగనాథునికి అంకితం చేశాడు. ఈ కావ్యాన్ని నరసింహ కవి క్రీస్తు శకం 1525 ప్రాంతంలో రచించి ఉంటాడని సాహిత్య చరిత్రకారులు నిర్ణయించారు. కావ్య అవతారికలో నృసింహకవి గురువర భట్ట పరాశర చరణ సరోరుహ సముల్ల సన్మానసుడన్ నరసింహ నామధేయుడ పరిచిత సత్కృతి రసానుభవ హేతుకుడన్ అని చెప్పుకోవటాన్ని బట్టి ఇతడు భట్ట పరాశరుని శిష్యుడని గ్రహించవచ్చు. కవికర్ణ రసాయనం అవతారికలో రాజనింద అధికంగా ఉండటాన్ని గమనిస్తే ఈ కవి రాజాస్థానానికి ప్రయత్నించి విఫలుడు అయ్యాడు అనే అంశాన్ని గుర్తించవచ్చు. సాధారణంగా కావ్యాలు నాయకుని పేరుతో, నాయికానాయకుల పేరుతో, నాయిక పేరుతో ఉంటాయి. కానీ నృసింహ కవి కవికర్ణ రసాయనం అనే పేరు పెట్టడంతో వినేవారి చెవులకు ఇంపుగా ఉండే కావ్యం లేదా చదువుకునేవారికి ఆసక్తిగా ఉండే కావ్యం అనే అర్థాన్ని గుర్తించవచ్చు. కావ్య నామకరణం విషయంలో నరసింహ కవి కొత్త పుంతను తొక్కినట్లు తెలుసుకోవచ్చు. ఇష్టదేవతా స్తుతిలోనే కావ్య స్వరూపాన్ని సూచించటం ఈ కవి ప్రత్యేకత. తన కవితా వైశిష్ట్యాన్ని గూర్చి కవి ఆకులనేయుండు కవితా పాకములనే మొదలు చెడిన ప్రాబల్కులుగా లోకము జిహ్వాంచలములే ఆకులుగానుండు నివ్వి అవిపో కవితల్ అని చెప్పటం ద్వారా తన కవిత్వం ప్రజల రసనాగ్రాల మీద నాట్యం చేస్తుందనే ఆత్మవిశ్వాసాన్ని పరోక్షంగా ప్రకటించాడు. శంకుసాల నృసింహకవి కవికర్ణ రసాయనంలో మిశ్రకావ్య ప్రస్తావన కావించాడు. చరిత్రను పురాణాన్ని మేళవించి రచించిన కావ్యం కవికర్ణ రసాయనం. కవికర్ణ రసాయనంలోని కథ మాంధాతృ చరిత్ర. ఇందులో జన్మ, యుద్ధ, వివాహ, వైరాగ్య వృత్తాంతాలు ఉన్నాయి. జన్మ వృత్తాంతానికి మూలం విష్ణు పురాణ కథ. ఇందులోని యవనాశ్విని శాప వృత్తాంతం స్వతంత్ర కల్పనం. విమలాంగి, మాంధాతల వివాహ వృత్తాంతం అంతా కల్పితమే. మాంధాతృ రావణుల యుద్ధ వృత్తాంతానికి రామాయణ ఉత్తరకాండ మూలం. ఇలా మిశ్ర కావ్యంగా ఇది సాగింది. విమలాంగి, మాంధాతల వివాహ వృత్తాంతం శృంగార వర్ణనలతో నిండి ఉంటుంది. మాంధాతృ విరాగ వృత్తాంతం వైరాగ్య వర్ణన భూయిష్టం. మొదటిది యతిని విటుని, రెండవది విటుని యతిని చేయగలదని కవి భావం. కవికర్ణ రసాయనం కథాప్రధానం కాదు, వర్ణనలతో నిండి ఉంటుంది. 6 ఆశ్వాసాల ఈ కావ్యంలో కావ్యారంభం, పురవర్ణన, నాయక నిరూపణం, రాజనీతి, శరత్కాలం, దండయాత్ర, దిగ్విజయం, యుద్ధం, శైలవర్ణన, యవ్వనం, విప్రలంభం, వివాహం, నవనవోఢా సంగమం, వసంతవర్ణన, వన జల క్రీడలు, సూర్యాస్తమయం, తారకావర్ణన, జార విట విటీవర్ణన, చంద్రోదయం, మధుపానం, రతి నిరూపణం, సూర్యోదయం, కర్మస్వరూప బ్రహ్మస్వరూపాలు, వేద వేదాంత పురాణ నిరూపణం, భక్తి ప్రపత్తి రూప సాధన నిరూపణం, సంసార నిరూపణం, మోక్షావతరణం, తపశ్చరణం, అప్సరస్సమాగమం, నృత్త ప్రపంచం, సముద్ర వైకుంఠ వర్ణనలు, భగవద్ దివ్య మంగళ వర్ణనం, భగవత్ స్తోత్రం మొదలైన అనేక వర్ణనలు ఉన్నాయి. పారిజాతాపహరణములో కంటే మనుచరిత్రలో, మనుచరిత్రలో కంటే కవికర్ణ రసాయనంలో ఎక్కువ వర్ణనలు ఉన్నాయని సాహితీ పరిశీలకుల అభిప్రాయం. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని పెద్దల మాట. లోకంలో వాక్కుకు ఎంతో విలువ ఉంటుంది. ఎదుటివారితో ప్రసన్నంగా మాట్లాడాలి, మాట వల్లనే మన్నన కలుగుతుంది అనే సత్యాన్ని కవి, కాకి ఏమి తన్ను తిట్టెనే, కోకిల తనకేమి ధనము కోకొమ్మననే, లోకము పగయగు పరుసని వాకున చుట్టమగు మధుర వాక్యము వలనన్ అని అద్భుతంగా రచించాడు. కఠినమైన మాటలు మాట్లాడితే లోకం మనల్ని శత్రువుగా భావిస్తుంది, మంచి మాటలు పలికితే లోకం మనకు బంధువుగా మారుతుంది అనే విషయాన్ని అందరూ గుర్తించాలి. నాయికావర్ణన కావిస్తూ కవి, ఒత్తుకొని వచ్చు కటి కుచోద్వృత్తి చూచి తరుణి తనుమధ్యము ఎచటికో తలగిపోయే ఉండెనేనియు కనబడకున్నే అహహా ఉద్ధతుల మధ్య పేదలకు ఉండతరమే అని శృంగార వర్ణనలో సామాజిక అంశాన్ని జోడించాడు. కవి వర్ణించదలుచుకున్నది నాయిక కుచోన్నతిని, నడుముని. ఆమె స్తనాలు పెద్దవిగా ఉండటం వలన ఆ నాయిక నడుము కనిపించకుండా పోయిందని చెబుతూ, పెద్దవారి మధ్య పేదవారికి చోటు లభించదు కదా అని ఒక అర్ధాంతరన్యాసం కవి ప్రతిభావంతంగా ప్రయోగించాడు. చంద్రోదయాన్ని వర్ణిస్తూ కవి, ఇంచుకించుక శశి ఉదయించునప్పుడు తరచు చీకట్లు భీతిమై తరసి దాగే ముకుళిత అంబుజ పుట కుటీ మూలమునను సభయమూర్ఛిత విరహిణీ స్వంతములను అని చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు చీకట్లు భయపడి పద్మాల రేకుల్లోనో మూర్ఛితులైన విరహిణుల హృదయాల్లోనో దాగి ఉన్నాయనే కవి భావన అద్భుతంగా ఉంది. అధిక వర్ణనలతో నిండిన కవికర్ణ రసాయనం వర్ణనా వైభవానికి ఒక కరపత్రమని ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తిగారి అభిప్రాయం.
0: తెలుగు సాహితీ మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి శంకుశాల నృసింహ కవి గురించి విన్నారు. రచన పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తెలుగు సాహితీ మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయంలో మరొక కవి గురించి వచ్చేవారం ఇదే సమయానికి తెలుసుకుందాం.
2: రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు అనుయాయులు బోనంగి పండుపడాల గారితో పరిచయం వింటారు.
3: కార్యక్రమంలో ఇప్పుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు అనుయాయులు బోనంగి పండుపడాల్ గారితో పరిచయ కార్యక్రమం. ఈ కార్యక్రమం స్వాతంత్రోద్యమ కాలంలో అండమాన్లో రికార్డు చేయబడింది. వినండి.
4: పాండు గారు, మీరు అండమాన్ వచ్చి ఎంతకాలం అయిందండి?
5: 19-26 సంవత్సరాలు.
4: అంటే 1926 సంవత్సరంలో
5: వచ్చినాను.
4: మీరు అసలు పేరు ఏంటండి?
5: అసలు పేరు అక్కడ దేశంది పండు పడాలి.
4: బోనంగి పండు పడాలంటారు.
5: ఇంటి పేరు.
4: ఏ ఊర్లో పుట్టారండి మీరు?
5: గొండిపాకలో పుట్టినాను.
4: గొండిపాకలో. ఏ జిల్లా అండి అది?
5: విశాఖపట్నం జిల్లా.
4: మీరు అండమాన్ ఎందుకు తీసుకోబడ్డారండి?
5: ఎందుకు అల్లూరు సీతారామ కేసు కోసం మాకు పట్టి 20 సంవత్సరాలు ఇచ్చినాడు.
4: మీతో ఇంకెంతమంది వచ్చారండి అండమాన్కి?
5: ఇక 13 మనుషులు. అగ్గిదొర ఇక్కడ చనిపోయినాడు.
4: ఇక్కడ చనిపోయారు? అగ్గిదొర అంటే అగ్గిదొర ఎవరండి, మీకు నాయకుడా?
5: లేదు లేదు, రాజులు.
4: రాజులు వాళ్ళు మీతో పాటు కలిసి తిరుగుబాటులో పనిచేశారనమాట. తిరుగుబాటులో మీరు ఎందుకు చేరారండి?
5: మాకు ఈ స్వరాజ్యం కావాలి, మా దేశం మాకు ఇచ్చేయి గవర్నమెంట్
4: అని దెబ్బలాడారు అనమాట. ఇంకెంతమంది ఉన్నారండి తిరుగుబాటులో? మొత్తం ఎంతమంది ఉండేవారు?
5: 1000 మంది.
4: 1000 మంది వరకు ఉండేవారా?
5: అల్లూరి సీతారాం వెంటనే ఉండాలి.
4: వెంటనే ఉండేవారు. మీ సీతారామరాజు కాకుండా ఇంకా పెద్దలు ఎవరున్నారు మీలో?
5: తిరుపతిలో గంగతందూరం మల్దూర
4: ఇంకా
5: సర్దార్లు.
4: సర్దార్లు వీళ్ళంతా చాలా మంది ఉన్నారు.
5: మీరు పెద్దవారు.
4: మీ దళం ఏ విధంగా పనిచేసేదండి?
5: ఇక్కడ
4: తిరుగుబాటులు ఎట్లా పనిచేసేవారు?
5: మేము తిరుగుతాము.
4: తిరిగేవాళ్ళు?
5: తిరిగి ఎక్కడైనా పల్టన వస్తే దెబ్బలాడతాం.
4: పల్టన? ఏ పల్టన్ ఉండేవి?
5: అది అన్ని పల్టన్ వచ్చేసేది.
4: అన్ని వచ్చేసి
5: గోర్ఖా పల్టాన్ని, గోర పల్టాన్ని, కాలా పల్టాన్ని, మన
4: అన్ని వచ్చేసాయి.
5: అన్ని వచ్చి మా దెబ్బలట పట్టుకోగాడు.
4: పట్టుకునేవారు అనమాట. మీరు క్యాంప్ లో ఉన్నప్పుడు ఎలా ఉండేదండి? అందరు కలిసే ఉండేవారు?
5: అందరు కలిసే.
4: మీకు ట్రైనింగ్ ఏమైనా ఇచ్చేవారా?
5: ట్రైనింగ్ ఇస్తాడు కొంచెం కొంచెం. ఈవేళ మనం దెబ్బలాడాం తప్పకుండా
4: తప్పుకోవాలని
5: చెప్తాడే.
4: ఎవరు? సీతారామరాజు గారు చెప్పేవారు. మరి మీకు దేంతో పోట్లాడేవారండి? పటాలంతో?
5: తుపాకీలు.
4: తుపాకీలతో? ఏం తుపాకులు అండి?
5: గవర్నమెంట్ కి.
4: గవర్నమెంట్ ఇచ్చేవారా?
5: లేదు.
4: ఎలా వచ్చాయి మరి? మీ
5: స్టేషన్ ఉన్నదే, ఆ స్టేషన్ పోయి తీసుకుంటాం.
4: ఏ స్టేషన్? పోలీస్ స్టేషన్ లా?
5: పోలీస్ స్టేషన్.
4: పోలీస్ స్టేషన్ మీద దాడి చేసేవారా మీరు?
5: పోయి అక్కడ ఏం డబ్బు గిబ్బు బట్ట గిట్ట తీసుకోమే?
4: తీసుకోరు.
5: ఎంత మాకి సామాన్ కావాలి, మందుగుండు సామాన్.
4: మందుగుండు సామాన్ కావాలి, అదే తీసుకో. ఈ దాడులు రాత్రిపూట చేసేవారా పగలపూట చేసేవారా స్టేషన్ల మీద?
5: స్టేషన్ పొద్దున్న 6 గంటలకి, సాయంత్రం 3 గంటలు 4 గంటలకి
4: చేసేవారు.
5: అది టైం వాడు కళ్ళు చూసారు
4: టైం చెప్పేవాడు అనమాట. ముందే చెప్పేవాడు? దొంగతనంగా చేసేవారా?
5: ముందే చెప్పేస్తాడు. పలాంటి స్టేషన్ పోవాలి అక్కడ రాసిస్తాడు.
4: ఏమని?
5: ఇక్కడ మేమున్నామే అసలు స్టేషన్ మా ఊర్లో ఉన్నది, అది ఇక్కడ నుంచి ఉత్తరం రాసిస్తాడు.
4: స్టేషన్ ఉత్తరం రాసేవాడు. ఏమని?
5: నేను వస్తాను, మీరు కొడితే తిరుగుబాటు చేసి చెయ్యి, మీరు చెయ్యకపోతే నాకు ఆ సామాన్ ఇచ్చేయి.
4: ఆ సామాన్ ఇచ్చేసేయాలి, లేకపోతే మాతో యుద్ధం చేయండి. మీకు తిరుగుబాటులో ఉంటూ ఉండగా ఇంటికే ఎప్పుడైనా వెళ్ళేవారా?
5: నేను పోలేదు.
4: పోలేదు?
5: నేను ఎప్పుడు పోలేదు. అందరు పోతాను నేను పోను.
4: అందరు వెళ్ళొచ్చు అనమాట? తిరుగుబాటులో ఉండగా ఇంటికి వెళ్ళొచ్చు అనమాట. పడతారని పోలీసు వాళ్ళు మిమ్మల్ని పట్టుకుంటారని భయం ఉండేది కదా?
5: లేదు.
4: ఎందువలన?
5: అలాగ పోవచ్చు.
4: అలాగ పోవచ్చు.
5: పోయి రాత్రిలో ఇంట్లో మాట్లాడి మళ్ళీ తిరిగి
4: వచ్చేసేవాడు. అల్లూరి సీతారామరాజు ఎలా ఉండేవారండి చూసేందుకు? అందంగా ఉండేవారా? మంచి ఆరోగ్యంగా ఉండేవారా? ఎలా ఉండేవారు?
5: ఏం చెప్తామ్మా, వాడు ముఖం చూస్తే మాకు కడుపు నిండిపోద్ది.
4: కడుపు నిండిపోయి
5: అన్నమక్కర్లేదు. 2 దినములు నేను భోంచేకున్న పర్వాలేదు, వాడు ముఖం చూస్తే చాలు.
4: చాలా అంత తేజస్సుగా ఉండేది అనమాట. ఇంకెలా ఉండేవారు చెప్పండి? ఎత్తు పొడవు?
5: పొడుగు పొడుగు లేదు.
4: లేదు,
5: కొంచెం చిన్న లేదు. పత్తిలాగా మనిషి.
4: పత్తిలాగా ఉండేవారు. చాలా సన్నగా ఉండేవారు అనమాట.
5: సన్నంగా.
4: ఏం బట్టలు వేసుకునేవారు?
5: అదే బట్ట. ఒక బట్ట కట్టుకుంటాడు కుర్తా.
4: కుర్తా వేసుకునేవారు. మోటది. ఆయన ఎలాంటి భోజనం తీసుకునేవారు?
5: తినాడే.
4: ఏం తిన్నాడు? మరి ఎలా జీవించేవాడు?
5: తెలియదు మాకి.
4: మీకు తెలీదా?
5: తెలియదు. పాలు ఏ ఊరికి పోయినా పాను పాలు దొరుకుతుంది.
4: పాలు తీసుకునేవారు?
5: పొద్దున పాను, రాత్రి సాయంత్రం పాను.
4: పాలు ఇంకేం తీసుకునేవారు?
5: లేదు.
4: ఆయన స్వభావానికి ఎలాంటి వారండి? మంచివారేనా?
5: మంచివాడు. అల్లరి చేయడు.
4: అల్లరి చేయడు. మీ దళంలో ఎవరైనా తప్పు చేస్తే ఏం చేసేవారైనా శిక్షించేవారు?
5: చేస్తే శిక్షించాడు, అల్లరి చేస్తాడు.
4: ఏమని?
5: నీ పని ఎప్పుడు చేయవద్దు.
4: చేయవద్దు.
5: ఈ పని చేస్తే మా దగ్గర ఉండవద్దు.
4: ఉండవద్దు అని చెప్పేవారు?
5: చెప్పిస్తాడు.
4: ఆయన దగ్గర ఏమైనా మహిమలు ఉండేవా?
5: పూజ చేస్తాడే.
4: ఏం పూజలు చేసేవాడు ఆయన?
5: ఏం పూజ తెలియదు. పొద్దున 6 గంటలకు ఉంటే సాయంత్రం 6 గంటలు ఇస్తాడు.
4: ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటలు పూజ చేస్తూనే ఉండేవారు? ఎలా చేసేవాడు?
5: ఇంత
4: గొయ్యి తవ్వేవారు?
5: అలా గొయ్యి చేస్తారు,
4: తీసేవారు.
5: ఇంత గొయ్యి
4: అంటే మళ్ళోతు గొయ్యి తీసేవారు. తర్వాత
5: తీసి ఈ పక్కన దాని మీద కూకుంటాడు.
4: గోతి ప్రక్కన కూర్చునేవారు. ఆయన దాడి చేసేటప్పుడు ముందు మీకు చెప్పేవారా? ప్లాన్ వేసుకుని చేసేవారా? ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పేవారు?
5: సీతారాం తప్పుకుంటుంది.
4: ఆయనకి అంత గొప్పవాడు దేవుడు అనుకునేవారు కదా మీరు. ఏదన్నా చెప్పండి. మీకు
5: పట్టుకుంటే ఉరిస్తాడంటాడు, నన్ను పట్టుకుంటే కొట్టేస్తాడు. ఉరించి ఉరి తప్పొద్ది గవర్నమెంట్ 20-25 సంవత్సరాలు నిండా చెప్తాడు. మాకు
4: చెప్పేవారు
5: అని గుండు పెట్టి కొట్టే అని మాకు అది భయం లేదు.
4: ఆయన కుటుంబాన్ని గురించి మీకు ఏమైనా తెలుసా?
5: అది అడిగితే అల్లరి చేస్తాడు.
4: ఏమని?
5: మాటలు ఎత్తవద్దు అంటాడు.
4: ఆ మాటలు ఎత్తవద్దు, ఎవరిని గురించి అడగవద్దని.
5: అడగవద్దు.
4: ఇంకా
5: ముందు వచ్చినాడే కృష్ణాజీపేటకి.
4: కృష్ణాజీపేట ముందుగా వచ్చారు?
5: ముందుగా వచ్చిన మాకు ఎవరికి తెలియదు. అక్కడ వచ్చి ఈ ఫారెస్ట్ కర్ర కొట్టిస్తాడు.
4: ఫారెస్ట్ లో కర్ర కొట్టించేవారు?
5: పెద్ద పెద్ద కర్ర కొట్టిస్తాడు.
4: కర్ర కొట్టించారు. తర్వాత
5: కట్టిస్తే ఈ కర్ర ఎందుకు కొట్టినావు అని వాడిని పోయి తీసుకుపోయి బంద్ చేసేస్తాడు. అల్లూరి సీతారాం,
4: అల్లూరి సీతారామరాజు గారిని బంద్ చేశారు. ఎవరు? గవర్నమెంట్.
5: గవర్నమెంట్. నీవు గవర్నమెంట్ కర్ర కొడతావా?
4: కొడతావని.
5: అప్పుడు ఇక్కడ బంద్ చేసేస్తే అల్లా ఊరికి పోయి కనపడతాడు.
4: బంద్ చేసినా కూడా ఏమయ్యేవారు? మరి
5: ఎలా పోతాడో తెలియదు.
4: తప్పించుకుని పారిపోయేవాడా?
5: లేదు లేదు. ఎలా పోతాడో తెలియదు. అంత తాళగీలు అలాగే ఉంటుంది.
4: తాళగీలు అన్ని వేసి ఉండే జైలుకి. అక్కడ నుండి తప్పించుకుని వెళ్ళిపోయేవాడు? ఎవరికి తెలిసేది కదా ఎలా వెళ్ళింది?
5: తెలియదు.
4: ఆయన దగ్గర ఏమైనా శక్తులు ఉన్నాయా?
5: ఆ శక్తి దెబ్బలాడించిన. ఎక్కడ అబద్ధం చెప్పవద్దు.
4: అబద్ధం చెప్పకూడదు.
5: అబద్ధం చెప్తే మీకు గుండు తగులుతుంది.
4: గుండు తగులుతుంది.
5: ఎక్కడైనా పోతే ఈ ఊర్లో వచ్చినామే, వచ్చిన తర్వాత దూరంగా ఉన్న ఇండ్లు ఉన్నవే అక్కడెక్కడ వెర్పించి డబ్బు తీయవద్దు.
4: అంటే దొంగతనంగా
5: బట్ట డబ్బు తీసుకోవద్దు.
4: తీసుకోకూడదు. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు.
5: ఇక్కడ ఊరు పోయినప్పుడు అల్ల తోల కూకుంటాడు, నిలబడతాడు.
4: నిలబడి
5: పోయినప్పుడు వాడికి కాళ్ళు దండం పెట్టిపోవాలి.
4: వాడంటే మీకు భయపడేవారు అనమాట? వాడు
5: నిన్న భయపడతాడు.
4: పోలీసు వాళ్ళు భయపడేవారు మీకు?
5: అందరు. అందరు పెద్ద దొరలు పోయాము.
4: దొరలకు కూడా భయపడేవారు?
5: ఇద్దరు దొరలు చచ్చిపోయినారే, ఆవిడ జడిచిపోయినారు.
4: ఎలా చనిపోయారు వాళ్ళు?
5: గుండు కొట్టినాం.
4: మీరే కొట్టారా? ఎట్లా కొట్టారు?
5: పరిచయం. ఒక దొరకి ఇక్కడ తగిలింది, ఒక దొరకి ఇక్కడ తగిలి.
4: ఏ ఊర్లో చేశారు అది?
5: అది తెగినపట్టు కావట్లేదు కదా.
4: ఎలా చెప్పండి, అది ఎలా చేశారు?
5: ఇద్దరు దొరలు పారువస్తున్నారు. పెద్ద విద్య, 3 విద్యలు నడుచుకొని విద్యకి గెలిచి వచ్చిన వారు.
4: 3 యుద్ధాల్లో గెలుచుకుని వచ్చిన వాళ్ళు అనమాట.
5: పెద్ద దొరలు,
4: పెద్ద దొరలు.
5: వాడు ఏం చేస్తాడు? ఇంత కర్ర ముళ్ళు కొట్టున్నారు.
4: ముళ్ళు కొట్టున్న కర్ర తీసుకొచ్చేవారు.
5: ఆ తోలని ఇక్కడ కూకుంటే వారి మనుషులు నిలబడితే గప్పున పొడుస్తాయి.
4: ఆ ముళ్ళు ఉన్న కర్రతో పొడిచేసేవాడు మనుషుల్ని దారిలో. ఎందువల్ల చేసేవాడు అట్లా?
5: అల్లు శీతలం పట్టి.
4: అల్లు సీతారామరాజు గారు
5: పోయినాడు చెప్పు.
4: ఎటు వెళ్ళారో చెప్పాలి.
5: చెప్పాలి.
4: చెప్పకపోతే పోటీ చేసేవాడు.
5: ఇప్పుడే పోతున్నారు, ఇక్కడ ఘాట్లో పోతున్నారు. తెగినపాటు ఊర్లో ఈ రోడ్డు పోతున్నారు.
4: తెగినపాటు ఘాట్లో వెళ్ళిపోతున్నారని చెప్పారు.
5: చెప్పేసినారు. గబగబ గబగబలు వస్తున్నారు. పల్టనంతా వెనక ఉండిపోయింది.
4: పల్టనంతా వెనక ఉన్నది.

0: ఇప్పుడు పట్టు వేస్తామని
1: వీళ్ళిద్దరు వస్తున్నారు.
0: ఇద్దరు వారిద్దరు వస్తుంటే ఇద్దరు కొట్టేసినాం.
1: మీరు కొట్టేశారు. ఈ మల్లు ధర గంట ధర ఎట్లా కొట్టుబడ్డారు?
0: మల్లు ధర ముందు ఊర్లోకి పోయినాడు.
1: ఊర్లోకి పోయాడు.
0: ఊర్లో పోయి పల్టా నిండా ఉన్నది. 1000 మంది పల్టా ఉన్నది వారి ఊరు పక్కన.
1: ఏ ఊరండి
0: అది? మకరం.
1: మకరం. మకరం ఊర్లో ఉండగా పల్టన్ ఉండగా ఈ మల్లు ధర వెళ్ళాడు. అక్కడ
0: వెళ్ళాడు. భార్య ఉన్నది
1: అక్కడ మకరం అనే ఊర్లో. ఈయన భార్య ఉన్నది ఆ మల్లు ధరకి.
0: మల్లు ధర భార్య ఉన్నది. ఉంటే అది నీళ్లు పోసి స్నానం చేయించి అన్నం పెట్టి బాగా కలిపోసి నిశాయిపోతూ ఉన్నాడు.
1: నిశాయిపోతే నిద్రపోయాడు.
0: పోయినాడు. వాడి దగ్గర ఉన్నది తలవారు చెప్పారు కదా,
1: కత్తి ఉండేది అన్నమాట, పెద్ద కత్తి.
0: తలవారు తలవారు తీసేసింది.
1: తీసేసింది. భార్య తీసేశారు అన్నమాట. తర్వాత
0: తీసేసి పల్టానికి
1: పల్టాన్ని చెప్పేసేసింది. ఎందుకు అలా చెప్పింది?
0: పట్టిస్తే నాకు డబ్బు దొరుకుతుంది.
1: మల్లు ధరను పట్టిస్తే డబ్బు ఇచ్చేవారు ఆ రోజుల్లో?
0: గవర్నమెంట్ ఇస్తాడు.
1: గవర్నమెంట్ ఇచ్చేవారా? ఎంత ఇస్తానని చెప్పారు?
0: 1000, 2000, 3000 అలాగా
1: ఇచ్చారు. తన భార్య పట్టించిందా? ఒక్క మల్లు ధరను పట్టుకోవడానికి 1000 మంది వెళ్ళారు.
0: తొంగినాడు ఇంట్లో అంత కమ్మేసేది. ఇంటి
1: చుట్టూ
0: కమ్మేసిన
1: ముట్టేశారు.
0: పల్టాను పోయి కమ్మేస్తే లేచినాడు.
1: తలవారు లేదు.
0: లేదు తలవారు ఉంటుంది కదా, తలవారు బాగా తిప్పుతాడు.
1: తిప్పేవాడు.
0: ఎంతో మంది నరికేస్తాడు.
1: దాని తెగలేదు కాదు. ఎందువలన?
0: వాడు ముందు పిల్లప్పుడు మందులు తాగినాడు.
1: ఆయన పిల్లవాడు ఉన్నప్పుడు మందులు తాగేవాడా?
0: ఎంత గుండ్లు వాడు తగలని
1: ఆయన శరీరానికి తగిలేవి కాదు.
0: తగిలేదు. తగిలితే పోద్ది. అందరూ బాగా తిన్నారు మందులు.
1: మల్లు ధర గంట ధర కూడా మందులు తిన్నారు చిన్నప్పుడు. అందువల్ల వాళ్ళ శరీరానికి గుండెలు ఏం తగలవు అన్నమాట. మళ్ళీ బయటకు వచ్చేస్తాయి.
0: మల్లుదొర పట్టుకున్నాడు.
1: పట్టుకుని ఏం చేశారు?
0: పట్టుకున్నాడు. 20 సంవత్సరాలు శిక్ష ఇచ్చినాడు.
1: 25 సంవత్సరాలు శిక్ష ఇచ్చారా? ఈ గంట ధర?
0: ఆ గంట ధర మేము మాట్లాడుతున్నాం. మాట్లాడితే ఈ మలబార్ పల్టాన్ని మక్కమ్మేసింది. కొట్టినాడు బాగా. ఎంతో కొట్టినారు, ఎవరు చావలేదు. అంతా నేను పారిపోయినా.
1: మీరు పారిపోయారు.
0: గంతాంధ్ర ముందు నేను వెనుక
1: పారిపోతున్నారు.
0: నేను తిరిగి చూస్తే నేను గంతాంధ్ర కూకున్నాడు. దారే వారి చేతిలో దొరకనని కూకున్నాడు. కూకొని 4-5 పైర్లు చేసినాడు. ఓ గుండు వాడికి ఇక్కడ తగిలింది. ఇక్కడ తగిలిదో మళ్ళా పడిపోయినాడు.
1: ఎట్లా ఎవరు పట్టించారు మిమ్మల్ని?
0: నేను పోయి నాకు ఏం చేసినారు ఇక్కడ ఊర్లో పట్టుకుంటే పోలీసు నడిపినారు. ఏం మా అప్పగారికి చేసుకున్న మనిషికి
1: బావకి
0: బావకి ఇక్కడ ఊర్లో వచ్చినాడు మేము పడతామని చెప్పవద్దు.
1: పట్టుకుంటామని చెప్పొద్దు.
0: చెప్పవద్దు. తోవలని మామిడి పళ్ళు తింటామంటే వీరు తింటామంటే మాకు చూసి పారిపోతాడు. పారిపోతామంటే 10 మంది పోయి పట్టేసినాం. ఇలా చెప్పు మీకు డబ్బు దొరుకుతుంది.
1: అలా చెప్తే డబ్బు దొరుకుతుందని పోలీసు వాళ్ళు మీ బావగారికి నేర్పారు.
0: నేర్పారు.
1: తర్వాత ఎలా పట్టుకున్నారు మిమ్మల్ని?
0: అబద్ధం అది.
1: అబద్ధం అది.
0: ఇంట్లో ఉండండి.
1: మీరు ఇంట్లోనే ఉండారు. ఇంట్లో ఉండగానే పట్టుకున్నారా?
0: పోలీసుకి చెప్పేసినారు. ఇద్దరు పోలీసులు ఉన్నారు నాకు పట్టణానికి. అల్లు సీతారాం చెల్లిపోయినాడు. వీరిని వీడు వస్తాడు, వస్తే మేము పట్టుకుంటామని ఇద్దరు మనుషులు అక్కడ ఉన్నారు.
1: చాలా సంతోషం అండి. మీరు ఇంతవరకు అల్లూరి సీతారాం రాజు గారి గురించి, ఆ తిరుగుబాటుని గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ధన్యవాదం. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు అనుయాయులు బోనంగి పండు పడాల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం స్వాతంత్రోద్యమ కాలంలో అండమాన్లో రికార్డు చేయబడినది.
3: ఉదయరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని లలిత గీతాలు.

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బంటురీతి హంసానాదం ఆదితాళం త్యాగరాజస్వామి రచన విన్నారు. వాద్య సహకారం శ్రీ భీమవరపు సాంబశివరావు క్లారినెట్, శ్రీ కె సుబ్రహ్మణ్యరాజు వయోలిన్, మంగళాపురి జనార్దన్ ఢోలు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. నమస్తే అమరావతి సినీగీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. పులిబిడ్డ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన ఈ గీతం ఆత్రేయ సాహిత్యం.

0: నమస్తే అమరావతి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడువుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
0: నమస్తే అమరావతి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. స్వాతికిరణం చిత్రానికి వాణి జయరాం ఆలపించిన గీతం, సిరివెన్నెల సాహిత్యం.

102.2 MHz మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. నమస్తే అమరావతి కార్యక్రమంలో ఇప్పుడు విందాం గాజుల కృష్ణయ్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం ఆత్రేయ సాహిత్యం.

102.2 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం నమస్తే అమరావతి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. రామ్ బంటు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం వేటూరి సాహిత్యం.

గవ్వలు రవ్వలు కానోవచ్చు, కాకులు హంసలు అయిపోవచ్చు, రావచిలుక నువ్వు కానోవచ్చు, రాంబంటు కళా పండవచ్చు, ఏమో ఏమో గుర్రం ఎగర

0: ఏమో
1: నమస్తే అమరావతి కార్యక్రమంలో చివరిగా విందాం బద్రి చిత్రానికి రమణ గోగుల సునీత ఆలపించిన గీతం వేటూరి సాహిత్యం సంగీతం రమణ గోగుల.

0: నమస్తే. అమరావతి సినిగితాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ప్రాంతీయ వార్తా విభాగం వారు ఆర్ఎన్యు వారు సమర్పించు హీట్ వేవ్స్ వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కార్యక్రమం.
1: వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ నివేదిత గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తూ ఉన్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన రాష్ట్రంలో వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ఉంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. ఈ పరిస్థితులలో హీట్ వేవ్ల గురించి అవగాహన కలిగి ఉండటం, సరైన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ ప్రభావానికి లోని అవకాశము ఉంది. ఈ నేపథ్యంలో హీట్ వేవ్ల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, వాటి లక్షణాలు, నివారణ చర్యలు మరియు అత్యవసర పరిస్థితులలో తీసుకోవాల్సిన చర్యల గురించి మనకు అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం నుంచి జనరల్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ ఆర్ నివేదిత గారు. మేడంతో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
2: నమస్కారం అండి. నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ టాపిక్ అన్నది ఈ టైంలో చాలా ఎసెన్షియల్, ఎందుకంటే రెగ్యులర్ గా మేము ఈ హీట్ సమ్మర్ అప్పుడు హీట్ వార్డ్స్ అని కూడాను హీట్ వార్డ్ అని సపరేట్ గా పెట్టి ఎక్కువ టెంపరేచర్ తో సఫర్ అయ్యే వాళ్ళు లేకపోతే హీట్ స్ట్రోక్స్ తో వచ్చిన వాళ్ళకి కూడా వైద్యం రెగ్యులర్ గా అందిస్తూ ఉంటాము. అది ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటుంది మీకు. కాబట్టి ఈ టాపిక్ అన్నది ఈ టైంలో చాలా రిలెవెంట్ టాపిక్ అని నేను భావిస్తున్నాను.
1: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ వేసవిలో హీట్ వేవ్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? సాధారణంగా ఎప్పుడు మనం హీట్ వేవ్ అని అంటామంటారు?
2: ఈ హీట్ వేవ్ మనకు రెగ్యులర్ గా ఇక్కడ మనకు టెంపరేచర్ ఈ వాతావరణ శాఖ వాళ్ళు రెగ్యులర్ గా మనకు అప్డేట్స్ చేస్తూ ఉంటారండి ఉష్ణోగ్రతల గురించి. ఈ ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే మన సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు మనకు లేటెస్ట్ గా మన మెసేజెస్ కూడా ఇస్తున్నారు మన మొబైల్స్ లోంచి. కాబట్టి అందరూ కూడాను ఎడ్యుకేషన్ చూసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మల్ గా టెంపరేచర్స్ గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీస్ సెంటీగ్రేడ్ లేదా అంతకన్నా ఎక్కువగా ఉండి సాధారణ ఉష్ణోగ్రత కంటే 4.5 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఎక్కువగా పెరిగితే దాన్ని హీట్ వేవ్ గా పరిగణిస్తారు. ఇది ఒక రోజులో జరిగే సంఘటన కాదు, వరుసగా కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది. కాబట్టి ఇది నిరంతరం మనం శరీర ఉష్ణోగ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలపై ధ్యాస పెట్టుకుని జాగ్రత్తగా ఉండవలెను.
1: మేడం, హీట్ వేవ్ వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు పడతాయి?
2: హీట్ వేవ్ వల్ల మైనర్ నుంచి మేజర్ వరకు మన ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి. డిపెండింగ్ ఆన్ ద బాడీ, అంటే ప్రతి ఒక్క శరీరము డిఫరెంట్ గా రియాక్ట్ అవుతుంది. కాబట్టి డిపెండింగ్ ఆన్ ఈచ్ ఇండివిజువల్ మనకు ఈ హీట్ వేవ్ ఉష్ణోగ్రత అన్నది ఎఫెక్ట్ పడచ్చు. కాబట్టి మెయిన్ గా ఆరోగ్య సమస్యలు అంటే మామూలు హీట్ రెగ్యులేషన్ అనేది మనకు హైపోథాలమస్ అని బ్రెయిన్ లో ఉంటుంది, దాని హీట్ రెగ్యులేషన్ సెంటర్ అంటారు. సో వీఆర్ అ వార్మ్ బ్లడెడ్ అనిమల్స్. సో మనకు శరీరము వీ కెన్ కంట్రోల్ అవర్ టెంపరేచర్ విద్ ఇన్ అ నారో రేంజ్, అంటే ఒక రేంజ్ లోనే మనకు మన శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ లో ఉంటుంది. కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ అన్నవి కొన్ని వాటి ఉష్ణోగ్రత బయట ఉష్ణోగ్రత బట్టి వేరీ అవుతుంది. ఇక్కడ మనకు మెయిన్ గా హైపోథాలమస్ అన్నది మన శరీర ఉష్ణోగ్రతని నియంత్రిస్తుంది. తర్వాత అది దానికి మన శరీర బయట ఉష్ణోగ్రత బట్టి అడ్జస్ట్ అవుతుంది. సో కాబట్టి మనకు మామూలుగా హీట్ జనరేషన్ అన్నది మనకు బాడీలో నిరంతరం మన చేసే యాక్టివిటీస్ వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే హీట్ డెసిపేషన్ అన్నది కూడా, అంటే ఒకవేళ ఎక్కువ హీట్ ఉత్పత్తి అయినా మన బాడీలో కన్వెక్షన్, స్వెట్టింగ్ వీటి ద్వారా ఖచ్చితంగా హీట్ బయటికి పోతుంది. సో మనకు మెయిన్ గా మైనర్ హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు, అంటే హీట్ ఎగ్జాస్ట్ అంటారు దీన్ని, మనకు ఏమవుతుందంటే శరీరంలో నీరు, ఎలక్ట్రైట్లు కోల్పోతాము, డిహైడ్రేషన్ వస్తుంది. తర్వాత అలాగే రక్త ప్రసరణలో మార్పులు జరుగుతాయి, గుండెపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది. తర్వాత అలసట, తలనొప్పి, ఇలా చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వాటిలప్పుడు మనం జాగ్రత్తగా తీసుకొని వాటిని ముందుగానే గుర్తిస్తే మనకు హీట్ స్ట్రోక్ వంటి ప్రమాద పరిస్థితుల్ని నివారించవచ్చు.
1: మేడం, హీట్ స్ట్రోక్ లేదా హీట్ ఎగ్జాక్షన్ అంటే ఏంటి? సో వాటి ముఖ్య లక్షణాలు ఏమిటంటారు?
2: హీట్ స్ట్రోక్ అన్నది ఇట్ ఇస్ ఇనీషియల్ పార్ట్ ఆఫ్ హీట్ స్ట్రోక్ అండి. ఇది ప్రారంభ దశలో కనిపించే పరిస్థితి. ఇది ఎక్కడ ఏమిటంటే శరీరం అధికంగా చెమట పట్టడం వల్ల నీరు ఉప్పు కోల్పోతుంది. అంటే చెమట పట్టి డ్రై స్కిన్ కనిపిస్తుంది. ఫస్ట్ ఏంటంటే శరీరం అధికంగా చెమట పట్టి నీరు కోల్పోయిన తర్వాత విఫి డ్రై అంటే చర్మం అంతా బాగా పొడి బారిపోవడము, తర్వాత బలహీనత, తల తిరగడము, వాంతులు ఇవన్నీ కూడాను హీట్ ఎగ్జాక్షన్ లక్షణాలండి. ఈ దశలో సరైన చికిత్సతో పూర్తిగా కోల్పోవచ్చు. సో లేకపోతే ప్రమాదకరమైన పరిస్థితి అయిన హీట్ స్ట్రోక్ లోకి దారితీస్తుంది.
1: మేడం, ఎక్కువ ప్రమాదంలో ఉండే వర్గాలు ఎవరు అంటారు?
2: ఎక్కువగా ఏ వర్గాలు అంటే ఎక్కువ మాన్యువల్ లేబరర్స్ అండి. పైగా మనకి హీట్ లో వేడిలో పనిచేస్తూ ఉంటారు కదండి, ఈ బిల్డింగ్ వర్క్స్ కానీ, తర్వాత ఫార్మర్స్ చేసే పనులు వాళ్ళు వాళ్ళు ఎక్కువగా, తర్వాత ఏజెస్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ చిన్నపిల్లలు పైగా వృద్ధులు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా హీట్ స్ట్రోక్ కి గురయ్యే అవకాశం. తర్వాత కొన్ని కొన్ని మెడికేషన్స్ తీసుకుంటున్న వాళ్ళు వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉన్నది హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.
1: మేడం, హీట్ వేవ్ వల్ల డీహైడ్రేషన్ ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఏమిటి?
2: సో డీహైడ్రేషన్ వల్ల మనం ఎక్కువ నీరు ఉప్పు కోల్పోవడం వల్ల, చెమటలు పట్టి ఎక్కువ నీరు ఉప్పు కోల్పోవడం వల్ల వచ్చే పరిస్థితి అనేది. ఈ డీహైడ్రేషన్ లక్షణాలు మనకు ఆల్రెడీ తెలుస్తుంది. యూరిన్ ఫస్ట్ చెమట పట్టకపోవడం, తర్వాత పెదాలు, తర్వాత నాలుక ఎండిపోవడం, ఎక్కువ దాహం వేయడం, యూరిన్ బాగా హై కలర్ లో కానీ చాలా లేకపోతే తక్కువగా రావడం, ఇవన్నీ కూడాను డీహైడ్రేషన్ లక్షణాలండి.
1: మేడం, సాధారణంగా ప్రజలు హీట్ వేవ్ నుంచి రక్షణ పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
2: హీట్ వేవ్ వల్ల మెయిన్ గా ఏంటంటే హీట్ వేవ్ ఉన్నప్పుడు మనకు దాహం అనిపించకపోయినా ఎక్కువ ద్రవాలు తీసుకోవాలి. నార్మల్ వాటర్, బటర్ మిల్క్, కొబ్బరి నీళ్లు ఇలా బయట అంటే ఇవన్నీ కూడాను రక్షణగా. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనము గొడుగు పెట్టుకుని వెళ్ళడం లేకపోతే టోపీ పెట్టుకుని వెళ్ళడం ఇవన్నీ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఎక్కువ శాతం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటికి వెళ్లకుండా ఉండడము, లైట్ కలర్ దుస్తులు ధరించడము, తర్వాత గాలి సర్క్యులేట్ అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ పిల్లలు కానీ వృద్ధులు కానీ వీళ్ళు ఎండకు గురి కాకుండా చూసుకోవాలండి. ఇది మెయిన్ గా మనకి డీహైడ్రేషన్ నుంచి రక్షణ చర్యలు.
1: మేడం, ఒకవేళ ఈ యొక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటికి వెళ్లాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తూ వాళ్ళు బయటికి వెళ్లాలంటారు?
2: ఎండ సమయంలో మనం మామూలుగా 12 నుంచి 3 వరకు బయటికి వెళ్ళకపోవడమే ఉత్తమం అండి. ఆ టైంలో మనకు ఎండ ఎక్కువగా ఉంటుంది. తర్వాత తప్పకుండా వెళ్లాల్సి వస్తే లైట్ కలర్ దుస్తులు, ఎందుకంటే లైట్ కలర్ దుస్తులు మనకు ఎండను రిఫ్లెక్ట్ చేస్తాయి. అలాగే డార్క్ బ్లాక్ కలర్ దుస్తులు మనకు ఎండను అబ్జర్వ్ చేస్తాయి. సో కాబట్టి లైట్ కలర్ దుస్తులు వేసుకోవాలి. తర్వాత తప్పకుండా మనకు రక్షణగా ఒక గొడుగు తీసుకెళ్ళాలి. తల కప్పుకునే విధంగా ఒక టోపీ కానీ ఒక గుడ్డ కానీ వాడాలి. ఎందుకంటే మనకు శరీర భాగంలో తల అన్నది హీట్ డిసిపేషన్ కానీ హీట్ కన్సర్వేషన్ కానీ ఒక మెయిన్ పాయింట్. కాబట్టి అతి చలి ప్రదేశాలకు వెళ్ళినా కూడాను తలకు మనకు జాగ్రత్తగా కప్పుకోవాలి. తర్వాత కళ్ళకు రక్షణ ఇవ్వాలండి. కళ్ళకు మనకు మెయిన్ గా కళ్ళు కూడా అవకాశం ఉంది కాబట్టి కళ్ళకు అవసరమైతే గాగుల్స్ కానీ లేకపోతే ప్లెయిన్ గా మనకు కూలింగ్ గ్లాసెస్ కానీ ఇవి పెట్టుకోవాలి. తర్వాత సాధ్యమైనంత వరకు పని బయటికి వెళ్ళినప్పుడు నీడలోనే ఉండాలి. ఎక్కువ ఎండను ప్రివెంట్ చేయాలి. తర్వాత ప్రతి 20-30 నిమిషాలకి నీళ్లు తాగాలి. ఏదో ఒక ద్రవ పదార్థం కూడా తాగొచ్చు. సో ఇది ఈ జాగ్రత్తలు మనం కొంచెం పాటించినట్టు అవుతే ఈ ఎండ సమయంలో ఈ హీట్ వేవ్ నుంచి రక్షించుకోవచ్చు. మెయిన్ గా హీట్ అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు అవసరమైతేనే బయటికి వెళ్ళడం ఉత్తమం అండి.
1: మేడం, మరి ఈ కాలంలో రోజుకు ఎంత శాతం నీరు త్రాగాలి అంటారు? అదే విధంగా మనం చూస్తున్నాం ఈ రోజుల్లో ఈ యొక్క అధిక వేడిమి ఉన్న సమయంలో మనం బయటికి వెళ్తే కనుక అందరూ కూల్ డ్రింక్స్ వైపు వెళ్ళిపోతూ ఉన్నాం. సో అలా కూల్ డ్రింక్స్ తీసుకోవడం మంచిదంటారా?
2: సో వాటర్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ అండి. దేనికైనా కూడాను జబ్బుకైనా ఏదైనా కూడాను వి అడ్వైజ్ ఆల్ పేషెంట్స్ టు డ్రింక్ టేక్ మోర్ వాటర్. కాబట్టి ఎక్కువ నీరు తీసుకోవాలి. మినిమం 4 లీటర్స్ నీళ్లు తాగితే, 4 to 6 లీటర్స్ నీళ్లు తాగితే మంచిదండి. లేదు ఇంకా ఎక్కువ తీసుకుంటే వెళ్ళని గుడ్ నథింగ్ ఇస్తాయి. కానీ ఇది మనకు చాలా జాగ్రత్తగా, కొన్ని డిసీజెస్ క్రానిక్ ఇల్నెసెస్ ఉంటాయి, హార్ట్ డిసీజెస్ కానీ రీనల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ నీరుని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే యూరిన్ అవుట్పుట్ బట్టి వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత అదే 4 to 6 liters తీసుకో. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను తీసుకోవాల్సిన ద్రవాలు కొబ్బరి నీళ్లు, అంటే వీటిలో మన కొబ్బరి నీళ్ళలో మెయిన్ గా పొటాషియం బాగా ఉంటుంది. సో కొబ్బరి నీళ్ళు తీసుకోవడము మనకు అది నీరసాన్ని కూడా తగ్గిస్తుంది కొబ్బరి నీళ్ళు. తర్వాత మజ్జిగ, సో బటర్ మిల్క్, బటర్ మిల్క్ అన్నది ఈ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. నెక్స్ట్ నిమ్మరసము ఉప్పు, అంటే ఉప్పు కూడా మనకి ఇది సోడియం ఉంటుంది కాబట్టి నిమ్మరసము ఉప్పు కలిపి కూడా తీసుకోవచ్చు. అలాగే మనకు మన గవర్నమెంట్ అందించే ORS ద్రావణం కూడా చక్కగా తీసుకుంటూ ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఈ మీరు చెప్తున్నారు ఈ కూల్ డ్రింక్స్ తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ అనేవి డెఫినెట్ గా 200% అవాయిడ్ చేయాలండి. వీటి వల్ల నష్టం ఎక్కువ ఉంది కానీ ఉపయోగం ఏమీ లేదు. ఇటిల్ హై కార్బోహైడ్రేట్ బెవరేజెస్ అంటారు. ఇవి దాహం తీర్చకపోగా అవి ఇంకా నష్టపరుస్తాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ అయితే 100% తీసుకోకూడదండి.
1: మేడం, మరి ఈ కాలంలో మనం తినే ఆహారంలో ఏమైనా మార్పులు చేసుకోవాలంటారా?
2: ఆల్రెడీ ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరికి కూడాను స్పైసీ ఫుడ్లు అవి కారాలు మసాలాలు ఎవరికి కదండి, అది రొటీన్ గా ఖచ్చితంగా అధిక మసాలా తర్వాత ఫ్రైడ్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేయాలండి. తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ అన్నవి ఇప్పుడు పిల్లలు సెలవులు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ కూడా ఆర్డర్స్ పెట్టుకుని వచ్చేసి చాలా ఈజీ అవైలబిలిటీ వల్ల ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. అది కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఫాస్ట్ ఫుడ్స్ అనేవి బికాస్ ఆ స్టోరేజ్ టెంపరేచర్ వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఫుడ్ అనేది మనం రీసెంట్ గా కూడా చూసాము ఫుడ్ రిక్వైర్డ్ టెంపరేచర్ లో స్టోర్ అవ్వకపోతే కిన అది విషం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్ గా ఈ నాన్ వెజ్ ఫుడ్ అనేది బయట మనకు పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు కూడాను మనం ఆ రిక్వైర్డ్ టెంపరేచర్ లో స్టోర్ చేయకపోతే ఇట్ లీడ్స్ టు డెడ్లీ కాన్సిక్వెన్సెస్. కాబట్టి ఖచ్చితంగా ఫాస్ట్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయాలి. కాఫీ టీ అనేవి ఇంక్రీజ్ ద వాటర్ కంటెంట్ ఆఫ్ ద బాడీ, అంటే నీరు శాతం తగ్గిస్తాయి కాబట్టి కాఫీ టీ ఖచ్చితంగా తగ్గించుకుంటే మంచిది. ఇంకా ఫైనల్ గా ఆల్కహాల్ అనేది ఈ డిహైడ్రేషన్ ని పెంచుతుంది, తర్వాత శరీర ఉష్ణోగ్రతను కూడా పెంచుతుంది. కాబట్టి ఈ ఆల్కహాల్ అనేది కన్సంప్షన్ అనేది అవాయిడ్ చేస్తే చాలా మంచిది.
1: మేడం, ఎవరైనా హీట్ స్ట్రోక్ కి గాని గురైతే కనుక వెంటనే మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
2: హీట్ స్ట్రోక్ నార్మల్ గా నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసిన పేషెంట్స్ అండి రొటీన్ గా మాన్యువల్ లేబరర్స్ వస్తారండి రొటీన్ గా మా వార్డ్స్ కి అది కూడాను. తర్వాత వాళ్ళకి మెయిన్ గా ఏం చేయాలంటే, అంటే జనరల్ పబ్లిక్ ఏం చేయాలి అంటే వాళ్ళు వెంటనే చల్లని ప్రదేశానికి అంటే ఒక చెట్టు నీడకి మనిషిని తరలించాలి. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు అంటే ఎవరైనా బయట జబ్బు పడినప్పుడు మనం వెంటనే ఫస్ట్ ఐడియా హీట్ స్ట్రోకే అని భావించుకుని వాళ్ళని చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలి. తర్వాత బిగుతుగా ఉండే బట్టలు టైట్ గా ఉండే క్లాతింగ్స్ అన్ని కూడాను లూజ్ చేయాలి తడలిచ్చాలి. తర్వాత బెస్ట్ పద్ధతి ఏంటంటే వాళ్ళు ఒకవేళ స్పృహలో ఉంటే వాళ్ళకి అందించవచ్చు నీటిని లేకపోతే ద్రవ పదార్థాలని. లేదు ఆయన మగతగా ఉండడం ఉన్నారనుకోండి చల్లని నీళ్లతో శరీరం అంతా కూడాను తడపాలి. ఇది మెయిన్ గా మనం అంటే బాడీ కూలింగ్ అనేది ఇంపార్టెంట్ ఈ స్టేజ్ లో. సో కాబట్టి రికరెంట్ గా శరీరాన్ని మనం చల్లని నీటితో తడపగలగాలండి. ఇంటి వద్ద చేయగలిగేది కూడాను మెయిన్ గా ఏం చేయాలంటే యాక్సిలాలోను గ్రాయిన్ లోను మనం ప్యాక్స్ పెట్టాలండి. మెడ కింద ఐస్ ప్యాక్స్ పెట్టాలి. ఐస్ ప్యాక్స్ పెట్టి బాడీని తడి బ్లాంకెట్స్ తో కప్పాలి. ఇవి ఇంటి వద్ద చేసుకోగలిగిన ట్రీట్మెంట్ అండి మనకు.
1: మేడం, మనం చూస్తూ ఉంటాము రైతులు కార్మికులు, సో ఇటువంటి వారు బయట పనిచేస్తూ ఉంటారు ఎక్కువ సమయంలో, సో అలాంటి వారికి మీరు ఎలాంటి సూచనలు అందిస్తారు ప్రత్యేకంగా?
2: ఈ బయట పనిచేసే వాళ్ళకి నేను ఇదివరకు చెప్పినట్టు వాళ్ళు ఖచ్చితంగా అండి మధ్యాహ్నం లేబర్ మాత్రం 12 to 3 మాత్రం హెవీ వర్క్ డైరెక్ట్ గా ఎండలో పనిచేసేది పరిస్థితులు కొంచెం తగ్గించుకోవాలి. తర్వాత వాళ్ళకి మెయిన్ పాయింట్ ఏంటంటే దాహం వేయదండి. దాహం వేయకపోయినా కూడాను ప్రతి అరగంటకి ఒకసారి మనం ద్రవ పదార్థాలు ఖచ్చితంగా తీసుకోవాలి. సో కాబట్టి అదొకటి మెయిన్ అండి వాళ్ళకి దాహం కలగకపోయినా కూడాను ఇది తీసుకు. తర్వాత ఈ కాఫీలు టీలు ఇవి ఎక్కువ తాగుతూ ఉంటారు వాళ్ళు, అది అవాయిడ్ చేస్తే మంచిది. తర్వాత పని చేసేటప్పుడు కూడాను కాటన్ డ్రెస్సెస్ ఇలాంటివి టైట్ గా ఉన్న బట్టలు కాకుండా లూజ్ గా ఉన్న బట్టలు అవి వేసుకుంటే మంచిది. ఎస్పెషల్ గా మన రైతులు వాళ్ళు ఈ పురుగులు పందులు ఇవన్నీ కూడాను ఈ టైంలో కాకుండా సాయంత్రం టైంలో కానీ మొన్న వేరే టైంలో ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే పొలం పనులు కానీ ఇవి కూడాను ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో చేసుకుంటే మంచిది.
1: మేడం, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ యొక్క రైతులు కార్మికులతో పాటు పిల్లలు వృద్ధులకు మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు?
2: పిల్లలు అన్నది వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఈ సమ్మర్ లో ఖచ్చితంగా పిల్లలు అందరూ కూడా ఒకే చోట ఇదయ్యి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఎండల్లో. వాళ్ళకి ఏం చేయాలంటే, వాళ్ళకి మెయిన్ గా మనకు ప్రొటెక్షన్, సో నివారణ ఇంపార్టెంట్. సో ప్రొటెక్షన్ అన్నది ఏ దెబ్బకైనా ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్. సో హీట్ ఎగ్జాస్షన్ కానీ హీట్ స్ట్రోక్ కానీ గురే అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడాను చేపట్టి వాళ్ళని ఇవ్వచ్చండి. మరీ చిన్నపిల్లలు లేకపోతే ఇన్ఫాన్స్ బిలో 5 ఇయర్స్ అవుతే ఏమన్నా ప్రాబ్లం వచ్చినా వెంటనే పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. హీట్ ఎగ్జాస్షన్ ఇప్పుడైతే పేషెంట్ యొక్క ఓరియంటేషన్ అంటే డ్రౌజీ అయిపోతారో పేషెంట్, లేకపోతే పేషెంట్ చెమట పట్టడం లేదో మనిషికి, ఎప్పుడైతే మనిషి కన్ఫ్యూజ్డ్ గా ఉంటారో, ఎప్పుడైతే యూరిన్ తక్కువ అయిపోతుందో, ఎప్పుడైతే బాడీ నార్మల్ సెట్టింగ్ ఉండదో, ఇవన్నీ కండిషన్స్ కూడా ఇమ్మినెంట్ సైన్స్ ఆఫ్ హీట్ స్ట్రోక్ అండి, ఇమ్మినెంట్ సైన్స్ ఆఫ్ హీట్ స్ట్రోక్. కాబట్టి వెంటనే వచ్చి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి వీళ్ళకి వైద్యం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
1: మేడం, కార్యక్రమంలో చివరిగా హీట్ వేవ్ సమయంలో ప్రజలకు మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి?
2: హీట్ వేవ్ సమయంలో యాక్చువల్ గా బయటికి వెళ్ళకపోవడం, మెయిన్ గా ఈ డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, ఈ హై టెంపరేచర్ ఉన్నప్పుడు బయట అవాయిడ్ చేయడం, హై డైట్ కంట్రోల్, ఆయిలీ ఫుడ్స్, బయట ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్ ఇవన్నీ కూడాను అవాయిడ్ చేయడం, వీలైనంత వరకు కూడాను మనం ఎక్కువ హెల్దీ లిక్విడ్స్, హెల్దీ లిక్విడ్స్ అంటే ఫస్ట్ లో మనకు వాటర్, మజ్జిగ, తర్వాత కొబ్బరి నీళ్లు ఇలాంటివి తరచుగా తాగడం, తర్వాత మోసలి వాళ్ళు పిల్లలు ఉన్న ఇళ్లలో జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవడం, ఎక్స్ట్రా కేర్ ఇవ్వడం వాళ్ళకి, ఇవి మెయిన్ అండి.
1: మేడం, ఇంతవరకు ఇలాంటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని హీట్ వేవ్స్, వడగాలులు నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తి సమాచారం మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
2: నమస్తే అండి, థ్యాంక్ యూ.
1: ఇంతవరకు హీట్ వేవ్స్, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ నివేదిత గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
3: ఈ వేసవి

0: కాబట్టి ఆ విషయంలో తల్లులు జాగ్రత్త వహించాలి. తాజాగా వేడిగా వండిన ఆహారం తీసుకోవాలి. అలాగే నీటి శాతం ఎక్కువగా ఉన్నటువంటి ఆనపకాయ, బీరకాయ, దోసకాయ, కీరదోస వంటి కూరగాయలు, పుచ్చకాయ, ఖర్బూజా, కివి, లీచీ పండ్లు, తాటిముంజులు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటిలో ఎక్కువ శాతం నీటితో పాటు పోషక విలువలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని డీహైడ్రేషన్కి గురికాకుండా కాపాడతాయి. శరీరాన్ని చల్లబరచడంలో తరువాణి, గంజి మరింత బాగా పనిచేస్తుంది. ఎక్కువగా ద్రవ పదార్థాలు, మంచినీళ్లు తీసుకోవాలి. శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. అలాగే ఇంటిలోకి వేడిగాలి రాకుండా కిటికీలకు వట్టివేళ్ల చాపలు, మందపాటి దుప్పట్లను తగిలించి ఆరారా వాటిని నీటితో తడుపుతూ ఉంటే కనుక గది చల్లగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు గనక పాటించినట్లయితే వడదెబ్బ తగలకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు వేసవి జాగ్రత్తలు విన్నారు. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రావోయే అతిథి కార్యక్రమంలో. ముందుగా విందాం రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం. భువనచంద్ర సాహిత్యం, సంగీతం బప్పీలహరి.

రాబోయే అతిథి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఘంటసాల వి. రామకృష్ణ బృందం ఆలపించిన ఈ గీతం శ్రీశ్రీ సాహిత్యం.

రాహుయ అతిథి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఆకాశమంత చిత్రానికి కైలాస్కి రాలపించిన గీతం, విద్యాసాగర్ సంగీతం, వేటూరి సాహిత్యం.

102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రావయ్యే అతిథి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఆపద్ బాంధవుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ గీతం సిరివెన్నెల సాహిత్యం, సంగీతం ఎంఎం కీరవాణి.

రాహుయ్య అతిథి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. డాడీ చిత్రానికి ఉదిత్ నారాయణ, కవిత సుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం. ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం, శ్రీనివాస్ సాహిత్యం.

ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమం ఇంతవరకు సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి అందిస్తున్న

0: వ్యాపకం అనేది మనిషికి జన్మతహా వచ్చేది కాదు. జీవనోపాధికో, మానసిక ఆనందానికో, మరి దేనికో మనిషి స్వయం కృషితో అలవరుచుకునేదే వ్యాపకం. ఆయా వ్యాపకాలు వ్యక్తుల సొంతం కావడానికి దోహదం చేసిన పరిస్థితులు అనేకం. ఒక్కొక్కరి వ్యాపకం ఎందరికో మార్గదర్శకం, మరెందరికో మరపురాని జ్ఞాపకం. ప్రముఖులు వారి వ్యాపకాలను వారే జ్ఞాపకం చేసుకుంటే ముందు తరాలకొక ఆదర్శంగా, ఆచరణ సాధ్యాలుగా అవి రూపొందుతాయి. ఈరోజు ప్రఖ్యాత నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ గారు చెప్పే విశేషాలు వింటారు.
1: నమస్కారం అండి నటరాజ రామకృష్ణ గారు.
2: నమస్కారం అమ్మా.
1: ముఖ్యంగా నాట్య రంగానికి సంబంధించి ఈ రంగంలో మీదైన ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ఈరోజు మరి నటరాజ రామకృష్ణ గారి పేరు చెప్పకుండా అసలు నాట్య రంగం గురించి మాట్లాడే వీలు లేకుండా మీరు ఈ రంగంలో ప్రవేశాన్ని అట్లా చేసుకున్నారు. మరి ఈ కళారంగంలో ఈ విధమైనటువంటి శిఖరాగ్రాన్ని అధిష్ఠించిన మీకు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే, అంటే మీ వెనకతలో ఉన్నటువంటి వ్యాపకాలని, జ్ఞాపకాలని, అనుభవాలని గుర్తు చేసుకుంటూ సింహావలోకనం చేసుకున్నట్లయితే మీకేమనిపిస్తూ ఉంటుందండి?
2: ఒక విషయం చెప్పనా, మొదట్లో అంటే ప్రారంభంగా నేను నర్తకుడుగా ఉన్నప్పుడు నాకు సర్వం తెలుసునని చెప్పి ఒక అహం ఉండేది. అంటే ఆ కాలంలో వయస్సుకు తగిన సౌందర్యం, సౌందర్యం కంఠం, చదువు ఇన్ని నాకు అబ్బాయి. తర్వాత రచనా వ్యాసం కూడా అబ్బింది. అందువల్ల ఇన్ని ఉండడం వల్ల నాకు సంపూర్ణత్వం ఉందని అనుకున్నాను. ఇప్పుడు ఒక అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను వెనక్కి చూసుకుంటే ఒక మహాపురుషుడు చెప్పినటువంటి సూక్తి నాకు జ్ఞాపకం వస్తుంది. ఏమిటంటే, చదివితి సకల శాస్త్రములు అందలి సారములెల్ల గ్రహించితి, అంత విజ్ఞాన నేత్రము విప్పిచూడ తెలుసుకుంటేనే నాకేమి తెలియదు అంట. ఇది నా యొక్క పరిస్థితి. అంటే ఇంకా ఎంతో ఉంది, అప్పుడు ఎక్కువగా తెలిసింది కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు విజయమే, నాకు అపజయం అంత లేదు. నేను లెక్చర్స్ ఇస్తే 10,000 మంది జనం వచ్చి వినేవారు. ఎలాగంటే చక్కని రూపం, తెల్లని డ్రెస్ వేసుకొని నేను మాట్లాడడం, చక్కని మాధుర్యంతో కూడిన భాషను మాట్లాడడం, కంఠాన్ని మాధుర్యవంతంగా చెప్పడం, అభినయం చేసుకున్న భావం చూపించడం, భాష సౌందర్యవంతంగా మాట్లాడడం, ఇన్ని ఉండడం వల్ల ఆకర్షించేవాడు ప్రజల్ని. వాళ్ళందరూ ముగ్ధులైపోయేవారు, అసలు నాట్యం మీద లెక్చర్స్ ఏమిటనేవారు. అలాంటి వాళ్ళు నేను లెక్చర్ చెప్పిన తర్వాత రామకృష్ణ గారు ఎంత చక్కగా చెప్పారు, అరటివండి ఒలిచి మా చేతిలో పెట్టినంత చక్కగా చెప్పారని అనేవారు. అప్పుడు నేను అనుకున్నాను, నిజంగానేమో నేను చాలా గొప్పవాడిని అనుకున్నాను. ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాలో నేను తర్కించుకుంటే నాకేమనిపిస్తుంది, ఇంకా ఎంతో ఉంది. ప్రకృతి ఆరాధన సులభమైంది కాదు, అది తరిచినా కొలిది వస్తూ ఉంటుంది. ఒక లిమిట్ వరకు నేను నేర్చుకున్నాను, నేను సంతృప్తి చెందాను. కానీ ఇప్పుడు ఆ స్థాయి దాటిపోయిన తర్వాత ఇంకా ఎంతో ఉంది శాస్త్రంలో అని చెప్పి నేను అనుకుంటున్నాను.
1: ఇప్పుడు ఈరోజు మీ శిష్య పరంపరను తీసుకున్నట్లయితే వాళ్ళకి ఒక నటరాజ రామకృష్ణ గారి లాగా మేము తయారవ్వాలి అని మీరు ఒక ఆదర్శంగా తయారై ఉన్నారండి. మరి మీ రోజుల్లో మీరు పైకి వస్తూ ఉన్నప్పుడు అటువంటి వ్యక్తులను ఎవరినైనా ఆదర్శంగా పెట్టుకొని వీళ్ళలాగా నేను తయారు కావాలి అనుకున్నారండి మీరు?
2: నాకు ఉండిందమ్మా, ఎందుకంటే నాకు నాట్యం నేర్పిన వారు గురువులు ఉన్నారు. వాళ్ళు 4 గురువుల దగ్గర నేను నేర్చుకున్నా. పందనల్లూరి మీనాక్షంద్రం పిళ్ళే, నాయుడిపేట రాజమ్మ గారు అని చెప్పి ఆమె మహావిద్వాంసురాలు, తర్వాత వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, పెండేల సత్యభామ అని చెప్పి 4 గురువుల దగ్గర నేర్చుకున్నా. వాళ్ళ 4 నేను తలుచుకునే 4 వేదాలు లాంటి వాళ్ళు. వేదాలను పూర్తిగా తరిచి చూసిన వాళ్ళు కానీ, వేదాలకు భాష్యం సంపూర్ణంగా చెప్పవలసిన వాళ్ళు కానీ, వేదాలను అర్థం చేసుకొని జీర్ణం చేసుకొని దాన్ని మళ్ళీ ప్రపంచం చేయగలిగిన వాళ్ళు కానీ చాలా తక్కువగా ఉంటారు. అందువల్ల నాకేమనిపించేది, ఒక్కొక్కరు చెప్పినప్పుడు పెండేల సత్యభామ గారు 9 నవజనార్దన పారిజాతం అని ఆడారు. కథ ఏమిటంటే, ఏమి కథ ఏమీ లేదు. ఒక సత్యభామ కృష్ణుడు ఇంట్లో ఉండగా ఏదో కృష్ణుడు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు కృష్ణుడు అలిగి వెళ్ళిపోతాడు. అలిగి వెళ్ళిపోయిన కృష్ణుని మళ్ళీ తన దగ్గర రప్పించుకోవడానికి ఎంత చిన్న విషయం ఇది. 9 గ్రంథం ఆడితే ఆయన, మరి ఎంతటి విద్వాంసురాలు చూడండి, ఎంతటి సంస్కృత పాండి.

0: పరిచయం, సంగీతం, నృత్యం, అభినయం ఇవన్నీ తెలిసి శాస్త్ర విషయాలు కూడా తెలిస్తే కానీ వాళ్ళు చేయలేరు. అందరి విద్వాంసు నేను అవ్వాలని చెప్పి అనుకున్నామండి. వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి కూడా అలాంటి వారే. ఆయన నిధి, తనకి నాయుడిపేట రాజ్యం అంటే శైవ సిద్ధాంతం వాళ్ళది. ఆమె చెబుతూ పోతుండే కాదు, ఒక మహాసముద్రంలాగా ఉండేది. ఇంతటి విద్య నేను ఎప్పుడు గ్రహిస్తానా, ఎప్పుడు నాకు వస్తుందా అని చెప్పి నాకు అలా ఉండేది. నాకు ఎప్పుడు కూడా వాళ్ళే ఆదర్శంగా నేను పెట్టుకున్నామండి, పెట్టుకొని నేను అలాగే తయారవ్వాలని చెప్పి ప్రయత్నం చేశాను.
1: అంటే మీరు ఈ రంగంలోనే స్థిరపడిపోవాలి అని మొదటి నుంచి అనుకొని మీరు దీంట్లో ప్రయత్నం చేస్తూ వచ్చారండి? లేకపోతే ఈ రంగంలో కళ మీకు అప్పిన తర్వాత దాని తర్వాత స్థిరపడిపోక తప్పనిసరి పరిస్థితి వచ్చిందంటారా?
0: లేదమ్మా, నేను ఈ కళ గురించి మా ఇల్లు వదిలిపెట్టేశాను. సుమారు 50 సంవత్సరాల కింద నాట్యం చేయడం అంటే గౌరవం కాదని చెప్పి గౌరవనీయ కుటుంబాలకు, మా నాన్నగారికి కళను పోషించేవారు, కళాకారులను పోషించేవారు. ఎందరో కళాకారులు మా దగ్గరికి వచ్చి ధన సహాయం కోరారు, ఎందరో నర్తకే మనల్ని సన్మానించారు. కానీ వారి ఐడియా ఏంటంటే, మనం సన్మానించదగిన వాళ్ళం కానీ మనం రంగు రాసుకొని ఆడకూడదు అని వాళ్ళ అభిప్రాయం. కానీ నాకు అది అర్థం కాలేదు. ఎందుకు మన బిడ్డలు ఆడకూడదు కానీ ఇతరుల బిడ్డలు వచ్చి మన ఇంట్లో ఆడాలా? ఇదేమి ధర్మం అని చెప్పి నాకు ఒక రెవల్యూషనరీ థాట్ వచ్చింది. అప్పుడు నేను ఈ నాట్యం వారికి తెలియకుండా కొన్ని కొన్ని విషయాలు నేను నేర్చుకున్నాను. తర్వాత ఇక గజ్జలు దొరికే కావు, ఆ గజ్జల యొక్క ధ్వని వింటే నాకేమిటో ఒళ్ళు పులకరించి ఎక్కడెక్కడో ఏదో లోకాలకు వెళ్ళిపోయినట్టుండే. కానీ గజ్జలు దొరికే కావు. మన ఊరి అవతల తుమ్మ చెట్లు ఉండే, తుమ్మకాయలు ఎండిపోయిన తుమ్మకాయలు దొరుకుతుంది. అది ఇలా మనం కొంచెం ఆడిస్తే గలగలమనేవి, అవి తెచ్చుకొని వాటిని అన్ని చిన్న చిన్న ముక్కలు చేసి దారాలు కట్టి కాళ్ళ కట్టుకుని ప్రాక్టీస్ చేసేవాడు. తర్వాత ఇక పిచ్చి ముదిరింది అంటాను చూడండి, అలా తయారయ్యాడు మా నాన్నగారు అన్నారు. ఇది మానేయాలి నాయన, మనకు తగదు అన్నారు. ఎందుకు తగదు నాకు చెప్తేనే కానీ నాకు తృప్తి కలవ. ఆఖరి ఒక దశ వచ్చింది, నువ్వు నాట్యమైనా మానే ఇంట్లోనే ఉండాలి. సరే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాను. అవి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు నాకు డబ్బు యొక్క విలువ తెలియదు, అసలు లోకమే తెలియదు. అలానే బయటకు వెళ్ళిపోయిన తర్వాత చాలా దరిద్ర స్థితి అనుభవించాను, చాలా కష్టాలు పడ్డాను. ఉండడానికి ఇల్లు ఉండేది కాదు, తినడానికి భోజనం ఉండేది కాదు, చిరిగిపోయిన బట్టలు వేసుకుని అలా కష్టపడుతూ వచ్చిన టైంలో మా నాన్నగారు మళ్ళీ వచ్చి కొంత బాగా డబ్బు తీసుకొచ్చి, అంటే మా చిన్నాన్నగారు మా నాన్నగారు వాళ్ళ వంశానికి అమర్యాదని నన్ను మళ్ళీ ఇంటికి రమ్మన్నారు. నేను అదే ఒకటే కోరాను, ఇంటికి రావాలంటే ఈ డబ్బు నాకు ఇవ్వండి, ఎందుకు నుంచి నేను కళాకారుడిగా జీవించాలి, లేకుంటే నేను రానని చెప్పాను. రానని చెప్తే అప్పుడు ఏమన్నారంటే, అది లేదు నీకు డబ్బు ఇస్తాం నువ్వు ఇచ్చేయి, నేను రానని చెప్పాను. వాళ్ళు ఒక్కటే వెళ్ళిపోతే వెళ్ళిపోతే నన్ను కోరింది ఒక్కటే, అంటే నేను వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నన్ను బలవంతంగా తీసుకెళ్లేదు, అప్పుడు చిన్నవాడిని కానీ బలవంతంగా ఇంటికి తీసిపోయి నాలుగు తన్ని మన పెద్దలు చేసే పని అందుగా అలా చేయకుండా నీ ఇష్టం నువ్వు మానేస్తాం అనే. కానీ ఒకటి, ఈ రోజు నుండి మా ఇంటి పేరు కానీ నీ తండ్రి పేరు కానీ నీ తల్లి పేరు కానీ నీ వంశం పేరు కానీ అవి చెప్పనని చెప్పి మా వాగ్దానం చేసి వెళ్ళిపోమన్నారు. సరే నేను చెప్పనని చెప్పాను. అందుకే ఈనాటికి కూడా నా ఇంటి పేరు చెప్పను, నా ఇంటి పేరు నేను నటరాజు రామకృష్ణ. ఒక గుడికి వెళ్ళాను ఈ మధ్య, మీ గోత్రం ఏంటన్నా, నటరాజు గోత్రం. ఆశ్చర్యపోయారు వాళ్ళు, నటరాజు గోత్రం ఎక్కడ ఉందా రామకృష్ణ? నాతోనే స్టార్ట్ అవుతుంది. ఇలాగ చాలా కష్టాలు పడ్డా. అందువల్ల నాకు చిన్నప్పటి నుంచి ఈ కళలో ఏదో మహత్తున్నది, ఒక మహనీయమైన భావాలు ఉన్నాయి, ఆత్మ సందేశాన్ని ప్రపంచాన్ని మనం చాటగలుగుతాము, కళాకారుడు నిజమైన కళాకారుడు తరిస్తే లోకాన్ని తరింపజేస్తాడని చెప్పి నాకు ఒక నమ్మకం. అందువల్ల నేను వెనక్కి తిరిగి చూడలేదు.
1: పేరిని శివతాండవం అనే ఒక ప్రత్యేకమైనటువంటి నృత్య భంగిమని ఒక దాన్ని నృత్యాన్ని మీరు లోకానికి పరిచయం చేశారు.
0: అవునమ్మా,
1: దాన్ని చాలా ప్రచారం కూడా చేశారు. ముఖ్యమైనటువంటి ఈ శివతాండవాన్ని మీరు ప్రచారం చేయటానికి మీకు దోహదం చేసినటువంటి ప్రేరకం ఏమిటండి?
0: ఇప్పుడు స్త్రీలు స్త్రీలుగా ఆడాలి, పురుషులు పురుషులుగా ఆడాలి అని ఉంది కదా. స్త్రీలు పురుషులుగా వేయడం, పురుషులు స్త్రీలుగా ఆడడం రెండు ఉన్నాయి మనకి. పురుషుడు పురుషుడిగానే ఆడాలి, పురుషుల్లోని పురుషత్వం బయటపడాలి, వీరుల్లోని వీరత్వం మన ప్రపంచాన్ని చూపించాలి, మగవానిలోని మగటమిని మన ప్రపంచాన్ని చాటాలి. అటువంటి నాట్యం ఏదన్నా ఉందా అని చెప్పి నేను ఆలోచించాను. ఎందుకంటే నేను రాజాగారి దర్బార్లో 18 సంవత్సరాలు నాకు నటరాజు టైటిల్ ఇచ్చారు. అప్పుడు నేను అభినయం చేసిన నాట్యం చేసినా కూడా ఓ ఇక నటరాజుని మించిన వాళ్ళు ఎవరు లేరన్నారు. కానీ నాకు ఒక్క ఎంతసేపు మేము రాధపాత్రను అభినయం చేయడం కానీ కృష్ణుడి తక్కువ, గీత గోవిందంలో కూడా అన్ని అష్టపదులలో ఏదో ఒకటి కృష్ణుడి ఉంది, క్షేత్రయ పదాలు పూర్తిగా రాధా సంబంధం. ఇలాంటిది కాకుండా పురుషుని యొక్క వీరత్వాన్ని చూపించే నాట్యం ఏముందా, వీరరసాన్ని మనకు ప్రదర్శించే నాట్యం ఉందా నేను చాలా కాలం ఆలోచించాను. ఆలోచించిన తర్వాత నేను జాయ సేనాపతి నృత్యరత్నావళి చదివాను. చదివితే అందులో ఒక చాప్టర్లో వీరులు మహేషులు పశుపతులు మైలార దేవులనే నర్తకులు ఉండేవారు. వారు శివుణ్ణి స్తోత్రం చేసి, అంటే శివుణ్ణి అంటే రుద్రరూపంలో స్తోత్రం చేసి శివుని తమ మీద ఆహ్వయింపు చేసుకొని అప్పుడు శివతాండవం ఆడేవారు అని చెప్పేసి ఒక విషయం నేను తెలుసుకున్నాను. రామప్ప దేవాలయంలో పాలంపేట వరంగల్ దగ్గర అందులో కొన్ని కొన్ని భంగిమలు కొన్ని కొన్ని విశిష్టతలు ఉన్నాయి. అవి జాయ సేనాపతి యొక్క నృత్యరత్నాలకు ఆధారంగా చెప్పి అక్కడ అప్పుడు వెళ్ళాను. వెళ్ళి చూశాను, మొదట్లో ఏమి కనిపించలేదు, ఏముంటుంది ఆ శిల్పాలు అన్నీ అలా కనిపించి 10-15 భంగిమలు ఇంతేనా రాసేయడానికున్నాం. అప్పుడు అలాగ ఆలోచిస్తుంటే మన ప్రపంచంలో ఉన్న సంగీతానికి అంతకి ఎన్ని స్వరాలు, సప్తస్వరాలు అంతే కదా. ఆ సప్తస్వరాల నుండి మనం ఏం చేస్తున్నామంటే ఇంత సంగీతాన్ని సృష్టిస్తున్నాం. అట్లనే కొన్ని భంగిమలు గోడల మీద ఉన్నాయి, తలుపుల దగ్గర 8 భంగిమలు 10 భంగిమలు ఉన్నాయి. ఈ 8 భంగిమలలో మన నృత్యం ఉంటుంది అని చెప్పి ఆలోచించి ఆలోచించగా అది కొన్ని రోజుల వరకు నాకు ఏం బోధపడేది కాదు. నేను తరచుగా వరంగల్లో దిగి వరంగల్లో కార్యం చేసుకొని అప్పుడు చాలా కష్టంగా ఉండేది, బండ్లు ఉండేది కాదు. ఒక అన్నం తీసుకొని వెళ్తే అందరూ నవ్వేవారు. వెళ్ళి కూర్చుంటే నాకు రసానుభూతి ఎలా కలిగిందంటే పట్టుదలగా చెయ్యాలి చెయ్యాలి, చూడాలి ఇందులో ఏదో ఉన్నది, ఇది లోకాన్ని చూపించాలన్నా పట్టుదలగా. కొన్ని రోజులు పోయిన తర్వాత నాకేమనిపించింది అంటే ఆ శిల్పం భంగిమలు కదలవు కదా, ప్రతి భంగిమ కదులుతున్నట్టు కనిపించింది. డ్రమ్మర్స్ ఉంటారు అక్కడ, వాళ్ళందరూ డ్రమ్స్ వాయిస్తున్నట్టు కనిపించింది. ఇక కొన్ని రోజులు పోయిన తర్వాత ప్రతి భంగిమ కదలడం ఇలా చూస్తుంటే సరే ఆ మృదంగ ధ్వనులు ఆ రూపం అంతా కనిపిస్తుంది. అలా అప్పుడు నేను పేరుని శివతాండవానికి తాం అన్న శబ్దం ఓంకార స్వరూప శబ్దంలోంచి ఈ వివిధ ధ్వనులు ఇలా పుడతాయి, వివిధ రసాలు ఎలా ఉత్పత్తి అవుతున్నాయి, వివిధ కలర్స్ షేడ్స్ వైబ్రేషన్స్లో ఉన్నటువంటి సంపూర్ణత్వం ఇవన్నీ నేను అది అలా ఆడేస్తుంటే మనం ఊహించుకునేవాడిని. ఊహించుకుంటే నాకు ఒక రూపం వచ్చింది. అప్పుడు అనుకున్నా ఏమిటంటే మన భాష అక్కర్లేదు, ఓం అన్న శబ్దం యొక్క అర్థాన్ని అప్పుడు తెలుసుకోగలిగింది. ఇందులో ఇన్ని రకాల ధ్వనులు, ఒక ధ్వనిలో నుండి ఇన్ని ధ్వనులు పుడతాయి అని తెలుసుకుని అప్పుడు ఇలా కళ్ళు మూసుకుంటే ఆ మృదంగిష్ట కూర్చున్న పొజిషన్ బట్టి ఈ శబ్దం ఇలా ఉండాలి, ఇది తామంటే ఇలా వాయిస్తాడు, తెయ్యండి ఇలా వాయిస్తాడు, తోమంటే ఇలా ఇలా అది నేను ఆలోచించుకుంటే కరెక్ట్గా వచ్చాయి. అప్పుడు నేను ఒక మృదంగిష్ట దగ్గర పెట్టుకొని ప్రతి శబ్దానికి నేను రూపకల్పన చేశాను. అది అందుకే మనం బెనారస్లో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ జరిగింది సంగీత రత్నాకరం మీద, మహామహా నిధులు ఇచ్చాను. అంటే సంస్కృతంలో బాగా తెలిసిన పండితులు, శైవతత్వం తెలిసిన వాళ్ళ ముందు కొంతమంది వచ్చి డాన్స్ చేశారు. మేము పంచభూత ఆరాధన చెప్పి పృథ్వీ ఆప్ తేజవాయుడు ఆకాశాలు ఈ 5 భూతాల యొక్క నాట్యాలు ధ్వనిలో చూపించాం. పృథ్వీ నాట్యం అంటే పృథ్వీని ఆరాధించినప్పుడు ఎలా వాయించాలి, వర్షం పడుతున్నప్పుడు ఎలా చూపించాలి, తర్వాత అగ్ని జ్వాలలు ఎలా చూపించాలి, గాలి వీసులు ఎలా చూపించాలి, ఆకాశం అంటే దోహం దుద్ోహం ధోం గిట్టగిట్టెద్దగ దుధోం దగ్గిట్టెద్దగ ఆహోం ఆహోం ఆహో అని ఇలా చెప్తుంటే ఎప్పుడో ఎక్కడో ఋషులు మనకు తెలియని సమయంలో హిమాలయ పర్వతాల్లో అక్కడ కూర్చొని హోమం చేస్తూ స్తోత్రాలు చేస్తున్నాడు. ఆ విన్యాసాలన్నీ కళ్ళ ముందు కనిపిస్తే ఇలా మేము ఆ నాట్యం చేస్తే మేము విన్నాము కానీ ఇలాంటి నాట్యం ఎప్పుడు చూడాలని చెప్పి వాళ్ళు చెప్పారు. అది నాకు ఏం అనిపిస్తుంది, బస్ మనం ఇది ఆంధ్రుడుగా పుట్టినందుకు ఆంధ్రదేశం, నేను ఆంధ్రదేశంలో పుట్టలేదు, నేను బలిద్వీపంలో పుట్టినా కానీ తెలుగువాడిగా పుట్టినందుకు, తెలుగు జాతిగా పుట్టినందుకు ఇప్పుడు తెలుగు గాలి పీలుస్తున్నాను, తెలుగు నీటి తాగుతున్నాను, తెలుగు అన్నం తింటున్నాను, నా జాతి యొక్క రుణం నేను తీర్చుకున్నాను అని నాకు ఒక ఆరోగ్యం సంపూర్ణమైనటువంటి ఆనందం కలిగింది.
1: మీరు ముఖ్యంగా బ్రహ్మచారిగా ఉండిపోయారు, అంటే ఇది ఈ కళారంగంలో మీరు పైకి రావడం కోసమే అట్లా ఉండిపోయారా, ఆ రకంగా ఉండిపోవడం వల్లే మీరు ఇంత వృద్ధిలోకి రాగలిగారా?
0: దేనికైనా నేను మేము చిన్నప్పుడు పెరిగింది రామకృష్ణ మఠంలో, బ్రహ్మచర్య దీక్ష ఉన్నవాడు మనోనిగ్రహం ఉంటే ఏమైనా ప్రపంచంలో జయించగలుగుతాడు. ఈ శరీరాన్ని నేను ఉపయోగించి ఒక మహత్తరమైన కార్యం ప్రపంచాన్ని చేయగలిగితే బాగుంటుందని చెప్పి నాకు తోచి నిరంతరం 24 గంటలు కళాసేవ కళ గురించి ఆలోచించగలరు అని చెప్పి ఉండిపోయాను. ఇప్పుడు నా ఇంకా బిడ్డలు అంటారా, నా శిష్యులే నాకు.
1: ఈ రంగంలో ప్రవేశించి మీరు అభివృద్ధిలోకి రావడానికి దోహదం చేసిన ముఖ్యమైన కొంతమంది వ్యక్తులు కానీ ఏమైనా ముఖ్యమైన సన్నివేశాలు కానీ ఒకసారి గుర్తు చేసుకొని మాకు చెప్పగలుగుతారా?
0: నాగపూర్ దగ్గర బండారా సంస్థానం ఉంది. ఆ సంస్థాన దీక్షకి నాట్యం అంటే చాలా పిచ్చి. ఆయన నన్ను నా నాట్యం ఒకసారి చూశారు. చూసిన తర్వాత నన్ను అక్కడ నాట్య ఆచార్యునికి అనుకోండి, నేను వాళ్ళ ఆస్థాన నాట్యాచార్యుని అయిపోయాను. ఇక అప్పుడు నేను చాలామంది నాట్యం చేసేవాళ్ళని చూశాను. చూడడమే కాదు మాకు పోటీ. నేను వెళ్ళినప్పుడు ఏమిటంటే మాకు మొదటి తాంబూలోనే మాకే ఇవ్వాలి. నేను చదువుకున్న అప్పటికి బిఏ చదువు అంటే మొదటిసారి ఇంకా మాకు తప్ప ఇంకెవరికి ఫ్యాంకీ. రెండోది మేము వెళ్ళినప్పుడు వాళ్ళ గేట్ దగ్గర నుంచి వారి దివాణం లోపలికి వెళ్ళే వరకు ఇవి పడతారు డ్యూటీలు, పగటి డ్యూటీలు అని చెప్పేసి అది ఉండాలి. కారు ఎప్పుడు పంపించాలి, ఇది కండిషన్. కానీ వారి కండిషన్ ఏంటంటే ఈరోజు నేను అభినయం చేసిన పాట మళ్ళీ వెంటనే చేయకూడదు. వాళ్ళు సభలో ఏదన్నా అడిగితే వెంటనే నేను సమాధానం చెప్పాలి, నాట్యం చేసుకుంటాను, లేకుంటే దేవుడి మన్నా అంటారు. అందుకే ఆ రోజు దేవుడిలోకి రానివ్వరు. అది ఆయన కండిషన్, నాది ఈ కండిషన్. అందువల్ల నేను నిరంతరం సాధన చేస్తూ వచ్చాను. ఇంకొకరు నాకు, నేను చదువుకునేటప్పుడు నాగపూర్లో సెటిల్ అయిపోయిన తెలుగు వాళ్ళు కొంతమంది ఉండేవారు. ఒక అతను నేను డైలీ కాలేజీకి వెళ్తుంటే అలాగా వాళ్ళ ఆఫీసులో కూర్చొని చూస్తుండేవాడు వీళ్ళు ఎవరు అని చెప్పి. ఒక రోజున వచ్చి నన్ను మరాఠీలో అడిగాడు, మీరు ఎవరు అని చెప్పి. నేను తెలుగు వాళ్ళని చెప్పాను. అతనికి ఆనందం వెళ్ళి తెలుగు వాళ్ళని చెప్పాడు. అతను తర్వాత కొంచెంసేపు మాట్లాడిన తర్వాత నాట్యం చేస్తామన్నాడు. చేస్తాను, నీకు ప్రాక్టీస్ కావాలంటే మా ఇంట్లో ప్రాక్టీస్ ఇస్తాను, బయటకు వచ్చా. అతని ద్వారాగా నేను హిందుస్థానీ సంగీతం తబలాతో నాకు చాలా ప్రాక్టీస్ అయింది. అతను తబలా వాయించాడు, హిందుస్థానీ సంగీతం పాడేవాడు. అంతేకాకుండా అతను తమ్ముడు భీమరావు అని చెప్పేసి ఉండేవాడు. అప్పుడు మధ్యప్రదేశ్లో ఏ క్లాస్ తబలేశ్వర్ కవాలి అతను ఒకడు ఉండేవాడు. వీరి ద్వారాగా నేను హిందుస్థానీ సంగీతం ఒకటి బాగా అభ్యాసం చేయగలిగాను. ఇంకొక ఆమె చంపాబాయి అని చెప్పి ఒక హిందుస్థాన్ ఠుమిరి గాయకి అని ఉండేది. ఒక రోజున మా జమీందారు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వారి ఇంట్లో మ్యారేజ్కి నేను సరదాగా వెళ్ళాము. వెళ్తే అక్కడ ఈమె పాడడానికి వచ్చారు. నన్నేమో మా మిత్రులు అందరికీ నాట్యం చేయమన్నారు. మా తబలా మరి సారంగి ఉండాలి కదా, అక్కడ సారంగి తబలాకు పోయించారు. నా దగ్గర లేవంటే ఆమె దగ్గర తీసుకొస్తా ఉన్నారు. రాత్రి 11 గంటలకు మొదలుపెట్టి తెల్లవారు 4 గంటల వరకు నాట్యం చేశాను. ఆకనామంది నేనే పాడతాను ఒక పాట చేయ, జాగో మోహన ప్యారే అని చెప్పి హిందుస్థాన్లో ఓ కృష్ణ నిద్రలే అని చెప్పి పాడతారు. ఆ పాట పాడితే నేను నాట్యం చేశాను. అప్పుడు ఆ తనమేరాలే మా ఇంటికి నీ ఎప్పుడైనా సరే వచ్చి నేను సంగీతం సాధన చేసినప్పుడు చూడు. ఆమె వల్ల కూడా నేను చాలా హిందుస్థానీ ఠుమ్రి, గజల్, ఖజ్రి ఇవన్నీ ఉన్నాయి చూడండి, టప్పా ఇవన్నీ కూడా ఆమె ద్వారా నేను నేర్చుకున్నాను. అందువల్ల నేను హిందుస్థానీ సంగీతం, కర్ణాటక సంగీతం రెండు నేర్చుకున్నాను. ఈ ప్రాంతం వచ్చిన దగ్గర కొంతమంది నాకు సహాయం చేశారు, కొంతమంది కష్టాలు కూడా పెట్టారనుకోండి.
1: విదేశాల్లో పర్యటించినప్పుడు మీ అనుభవాలు?
0: విదేశాల్లో నేను పర్యటించినప్పుడు ఒక విమర్శనా దృష్టితో కాదు, తన వైపు వందిపోయి బస్ ఆ కళను చూడాలని చెప్పి నేను

0: నన్ను చేయమన్నారు. అసలు వాళ్ళు ఎప్పుడు భారతదేశం చూడలేదు. అందుకే ఓన్లీ వన్ లైన్ ఐ సింగ్ ఫర్ యూ అని చెప్పి నేను ఒక పాట పాడాను. అదేంటంటే ధీరస మీరే యమునా తిరిగి పాడిన తర్వాత ఆమె ఎంత ఇన్స్పైర్ అయిందంటే ఇలాంటి ఆర్ట్ మాకు లేదు నటరాజ్, వీ డోంట్ హ్యావ్ లైక్ దిస్ అని చెప్పి చాలా ఆమె నా ఆమె మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసింది ఆర్ట్ గురించి. అదొకటి చాలా నన్ను ఇన్స్పైర్ చేసింది. అలా కొన్ని దృశ్యాలు ఉన్నాయి కానీ నేను విమర్శక దృష్టితో వెళ్ళలేదు. నేను వాళ్ళలో కలిసిపోయి వాళ్ళ ఆర్ట్లో ఉందని చూసాను. కానీ ఒక్క విషయం, వాళ్ళ శరీరం మాట్లాడుతుంది, మన ఆత్మ మాట్లాడుతుంది. కళాకారుల శరీరాన్ని కాపాడుకున్నంత, కంట్రోల్ చేసి కాపాడుకున్నంత మనలో లేదు. ఎందుకంటే మన ఫేస్ డెవలప్ అయింది. వాళ్ళకి అలాగ ప్రతి మూమెంట్ రావాలి, చేతులు కాళ్ళు కదలాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా భాష వేరైనా, ప్రాంతం వేరైనా, ప్రదేశం వేరైనా, ఆత్మ అంతా ఒకటి.
1: కేవలం నాట్యరంగంలోనే కాకుండా రచనా వ్యాసంగం కూడా మీరు చేపట్టున్నారు కదండి. ఈ రచనా వ్యాసంగం గురించి అసలు ఈ రకంగా చేపట్టడానికి కారణం ఏమిటి? ఆ వ్యాసంగం గురించి ఒక రెండు ముక్కలు.
0: నేను నాట్యం చేసేటప్పుడు మన వాళ్ళు ఎవరు లైక్ చేసేవారు కాదు. మరి ఇప్పుడు అందరి చేత లైక్ చేయించాలి, అందరికి నేను ప్రచారం చేసి నాట్యం గొప్పదని చెప్పాలి, ఏం చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తాను. అప్పుడు రెండు విషయాలను ముఖ్యంగా ఆలోచించాను. నాకు పాడడం గొంతు కూడా చాలా బాగా ఉండేది, చాలా బాగా పాడాను. తర్వాత మంచి సౌందర్యవంతమైన ఫేస్ ఉండేది, నేత్రాలు, బాడీ. అందువల్ల నేను లెక్చర్స్ ఇస్తే అందరూ రక్తి కట్టించి, కానీ ఒక్కొక్క లెక్చర్లో 5,000 వస్తారు, 10,000 మంది జనం ఎక్కువ రారు. ఇంకా రాయడంలో ప్రాక్టీస్ చేస్తే ఆ వ్యాసాల కింద రాస్తే కొన్ని లక్షల మంది చదువుతారు అని చెప్పి నేను తెలుసుకున్నాను. ఆ వ్యాసాల గురించి ముఖ్యంగా నన్ను బాగా ప్రోత్సహించిన వారు మొదటిసారి తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యే భాషలో నాట్యం నుంచి రాసిన గ్రంథాలు నాది. అది నార్ల వెంకటేశ్వర గారు నన్ను చాలా ప్రోత్సహించారు. ఎందుకంటే నా అవసరం నెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నట్టుగా ఆ నెసిటీ మనకు ఉండింది. నేను దానివల్ల నేను డెవలప్
1: చేశాను. వేరే వేరే భాషల్లో కూడా అనువాదాలు అవి కూడా
0: చేస్తున్నారు. నేను మరాఠీ, హిందీ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ నేర్చుకున్నా. తర్వాత ఏమైపోయింది, మరాఠీ పోయింది, ఇప్పుడు హిందీ కాస్త మిగిలింది. లేకుంటే నేను అసలు అప్పుడే పట్టుదల ఉండుంటే ఈ 5 భాషలకు నేనే రాయగలిగిన పట్టుదల. ఇది మా నాన్నగారు వాళ్ళు చెప్పింది విద్య కాదు, నా అంతా నేను కృషి చేసి ఒకనాడు ఆంధ్రులకి ఇలాంటి కళ ఉండింది, మన వాళ్ళు మర్చిపోయారు అని మా నాన్నగారికి వాళ్ళు చూపించాను. కానీ నేను ఎంత చేసినా కూడా వాళ్ళ లైకింగ్ లేదు.
1: ఇప్పుడు మీరు వృద్ధిలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళు
0: నేను నా పుస్తకానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డు వచ్చింది. నేను నాన్నగారి దగ్గర కబురు పెట్టాను, ఇది నాకు పుస్తకాన్ని ప్రైజ్ వచ్చింది, డాన్స్కి కదా వచ్చింది అన్నారు. అంటే వాళ్ళ పట్టుదల అది, నా పట్టుదల ఇది.
1: ఇప్పుడు శిష్యాదిచ్చేత్ పరాజయం అనేసి పెద్దలు చెప్పారండి, మరి అంటే మీరు మీ గురువుల్ని మించిపోయి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ రంగంలో, మరి మీ శిష్యుల్ని, మీ శిష్య పరంపర ఏ రకంగా వృద్ధిలోకి రావాలని మీరు ఆశిస్తున్నారు?
0: నేను మన ప్రాచీన చెప్పేసాను, గురువుని ఓడించగలిగినాడు శిష్యుడు భేషణ, అప్పుడు గురువు సంతోషం ఉంది. నేను ఎప్పుడు ఏం కోరుకుంటాను, నేను చెప్పింది విద్య అని చెప్పి ఎంతసేపు అడు, మీరు ముందుకు వెళ్ళండి, మీరు ఇంకా ప్రూవ్ చేయండి లోకానికి. నా టైం వరకు వీడియోలు లేవు, టీవీలు లేవు, ఇవన్నీ ఇప్పుడు వచ్చింది మీకు అవకాశం. మీరు ఇంకా ఎక్కువగా మీరు ప్రచారం చేసి చెప్తా. నా శిష్యులు ఎవరన్నా నేను చెప్పిన విద్యని చక్కగా ఆడితే ఆ రోజు నేను పొందిన ఆనందం నేను అంతే నేను వర్ణించలేను. నాకేమిటంటే ఎప్పుడు నా శిష్యుడు పైకి రావాలి. ఇప్పుడు నా శిష్యులు చక్కగా నాట్యం చేసి పేరు తెచ్చుకుంటే అంతకన్నా ఆనందం లేదు.
1: నమస్కారం అండి.
0: నమస్కారం.
2: మీరింతవరకు నటరాజ రామకృష్ణ గారు చెప్పిన విశేషాలు విన్నారు.
3: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాలు విన్నారు. డాక్టర్ నటరాజ రామకృష్ణ గారితో పరిచయం. పర్యవేక్షణ శ్రీ ప్రశాంత్ కిరణ్ గారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక గీతం విందాం. బాబీ చిత్రానికి శంకర్ మహాదేవన్ ఆలపించిన గీతం, శక్తి సాహిత్యం, సంగీతం మణిశర్మ.

ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వన్ ఆర్ 2.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం సినీ గీతాల కార్యక్రమం. వినే ముందుగా కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. సుల్తాన్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మనో బృందం ఆలపించిన గీతం జాలాది సాహిత్యం, సంగీతం కోటి.
2: ఆకాశం గుండెల్లు అగ్నికణం సూర్యుడై, ఆవేశం గుండెల్లు అరుణం ఒక వీరుడై, భగ్గున ప్రళయించినప్పుడు వచ్చిందొక విప్లవం, దిక్కులు జ్వలించి తెచ్చి ఇచ్చింది స్వరాజ్యం. అందుకే

0: సినీగీతాల కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం రాముడు భీముడు చిత్రానికి ఘంటసాల పి సుశీల బృందం ఆలపించిన గీతం కొసరాజు సాహిత్యం.

0: సినిగితల కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: మారింది శ్రీ చైతన్య సిద్ధం.

0: శ్రీ చైతన్యను
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. రాముని మించిన రాముడు చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, దాశరథి సాహిత్యం, టి చలపతి రావు సంగీతం.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం సీతయ్య చిత్రానికి విజయ్ యశ్దాస్ ఆలపించిన సునీత ఆలపించిన గీతం, చంద్రబోస్ సాహిత్యం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: వన్ ఆర్ 2.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
4: ముఖాన్ మొటిమలా
5: సై బాల్,
4: గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడువులు కామరా
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం సీతారత్నం గారి అబ్బాయి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం, భువనచంద్ర సాహిత్యం, సంగీతం రాజ్ కోటి

0: Launching the initiative at the Employees State Insurance Corporation or ESIC Medical College and Hospital in New Delhi, the minister said respect for the country's workforce and youth power has increased significantly over the last 12 years under the leadership of Prime Minister Narendra Modi. He said the government has been making continuous efforts to create employment opportunities, and as a result, the unemployment rate has declined to around 3.2%. In IPL cricket today, Lucknow Super Giants will face Royal Challengers Bengaluru at Bharat Ratna Shri Atal Bihari Vajpayee Khana Cricket Stadium, Lucknow. The match will start at 7:30 p.m. And with that, we end this news bulletin.
1: మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం లాహీర్ లాహీర్లో సినిగితల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందాం. శుభాకాంక్షలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రేణుక ఆలపించిన గీతం సిరివెన్నెల సాహిత్యం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఈ వేసవి కాలంలో తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వేసవిలో పిల్లలు, వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది. వదులుగా ఉన్న కాటన్ దుస్తులు ధరించాలి. పిల్లలను ఇంటిలోనే మెదడుకు పదును పెట్టే ఆటలు, అంటే క్యారమ్స్, లూడో, చెస్ వంటి ఇండోర్ గేమ్స్ ఆడించేలా చూసుకోవాలి. పిల్లలు ఆటల విషయంలో పడిపోయి మంచినీళ్లు తాగడం మర్చిపోతారు, కాబట్టి ఆ విషయంలో తల్లులు జాగ్రత్త వహించాలి. తాజాగా వేడిగా వండిన ఆహారం తీసుకోవాలి. అలాగే నీటి శాతం ఎక్కువగా ఉన్నటువంటి ఆనపకాయ, బీరకాయ, దోసకాయ, కీరదోస వంటి కూరగాయలు, పుచ్చకాయ, ఖర్బూజా, కివి, లీచీ పండ్లు, తాటిముంజులు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటిలో ఎక్కువ శాతం నీటితో పాటు పోషక విలువలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని డీహైడ్రేషన్కి గురి కాకుండా కాపాడతాయి. శరీరాన్ని చల్లబరచడంలో తరువాణి, గంజి మరింత బాగా పనిచేస్తుంది. ఎక్కువగా ద్రవ పదార్థాలు, మంచినీళ్లు తీసుకోవాలి. శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. అలాగే ఇంటిలోకి వేడిగాలి రాకుండా కిటికీలకు వట్టివేళ్ల చాపలు, మందపాటి దుప్పట్లను తగిలించి ఆరారా వాటిని నీటితో తడుపుతూ ఉంటే కనుక గది చల్లగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు గనక పాటించినట్లయితే వడదెబ్బ తగలకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
3: ప్రకటన విన్నారు. సినిగితల కార్యక్రమం లాహిర్ లాహిర్లో ఇప్పుడు విందాం. బద్రీనాథ్ చిత్రానికి రేవంత్, శ్రావణ్ భార్గవి ఆలపించిన గీతం, చంద్రబోస్ సాహిత్యం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: కార్యక్రమంలో ఇప్పుడు విందాం బాలభారతం చిత్రం నుంచి ఘంటసాల ఆలపించిన ఈ గీతం.

ఈనాటి లాహిరి లాహిరిలో సినీ గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. భారత సాయుధ దళాల అజేయ శక్తికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశంలో మాతా శిశు ఆరోగ్య సేవలు బలోపేతం చేసే దిశగా జననీ పథకాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా, ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాయుధ దళాల శౌర్య పరాక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించే విషయంలో భారతదేశం నిబద్దత ఉందని స్పష్టం చేశారు. పెహల్గామ్లో అమాయక భారతీయులపై దాడి చేసిన వారికి మన సైన్యం ధైర్యంతో తగిన బుద్ది చెప్పిందని సోషల్ మీడియా దిగ్గా పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత్ ఉక్కు సంకల్పాన్ని, జాతీయ భద్రత పట్ల రాజీలేని నిబద్దతను ఈ ఆపరేషన్ ప్రతిబింబిస్తుందన్నారు. వీర జవాన్ల పరాక్రమానికి యావత్ దేశం గర్విస్తూ వారికి సెల్యూట్ చేస్తుందని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
1: టెర్రర్ ఆర్ టాక్ ఏక్ సాథ్ నహీ హో సక్తే, టెర్రర్ ఆర్ ట్రేడ్ ఏక్ సాథ్ నహీ చల్ సక్తే, ఆర్ పానీ ఆర్ ఖూన్ భీ ఏక్ సాథ్ నహీ బహ సక్తా.
0: ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, దేశ సార్వభౌమాధికారానికి, పౌరుల భద్రతకు ముప్పు కలిగించే శక్తులకు వ్యతిరేకంగా భారత్ సంకల్పాన్ని చాటి చెప్పిందని రాష్టపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఈ మిషన్ సాధించిన అసాధారణ విజయం మన సాయుధ దళాల సాటిలేని ధైర్య సాహసాలు ప్రతిబింబిస్తోందన్నారు. మన సైనికుల శౌర్యం, త్యాగం, వృత్తి నైపుణ్యానికి ఈరోజు దేశం మొత్తం సెల్యూట్ చేస్తోందని రాష్టపతి ముర్ము పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల అజేయ శక్తికి నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. నిఘావర్గాల చాకచక్యం, రాజకీయ దృఢ సంకల్పంతో సరిహద్దుల ఆవలి ఉగ్రవాదాన్ని తుదముట్టించిన చారిత్రాత్మక దినంగా అభివర్ణించారు. శత్రువులు ఎక్కడ దాక్కున్నా తప్పించుకోలేరనే సందేశాన్ని ఈరోజు అందిస్తుందని, వారు ఎల్లప్పుడూ మన దేశాల నిఘానిడలో ఉంటారని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవం సందర్భంగా భారత సాయుధ దళాల శౌర్యాన్ని, త్యాగాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. దేశ సాయుధ దళాల ధైర్య సాహసాలు, అంకితభావం దేశాన్ని నిరంతరం కాపాడుతున్నాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ జాతీయ సంకల్పానికి శక్తివంతమైన చిహ్నంగా నిలుస్తుందని, అత్యవసర సమయాల్లో భారత సాయుధ దళాలు ఎల్లప్పుడూ నిర్ణయాత్మక చర్యలు తీసుకునే సిద్దంగా ఉంటాయని నిరూపించిందన్నారు. ఆపరేషన్ సింధూర్ నేటికి ఏడాది పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని భారత సాయుధ దళాల శౌర్యానికి నివాళిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా డిస్ప్లే పిక్చర్ మార్చారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సాయుధ దళాలు ధైర్య సాహసాలను, సంకల్పాన్ని ప్రదర్శించాయని, వారి విజయం పట్ల ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడని మోదీ అన్నారు. ప్రధానమంత్రితో పాటు సహచర మంత్రులు కూడా తమ సోషల్ మీడియా డిస్ప్లే పిక్చర్స్ మార్చారు. ఈ ప్రత్యేక చిత్రంలో నలుపు రంగు నేపథ్యంపై ఆపరేషన్ సింధూర్ అనే పదాలు, వాటిపై జాతీయ జెండా ఉన్నాయి. దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పారడిన వీరుల త్యాగాలు స్మరించుకుంటూ సైనికుల పట్ల తమకున్న గౌరవం చాటుకున్నారు. రైతులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో పండ్ల ఎగుమతిదారులతో మాట్లాడుతూ, దేశంలో పండ్ల ఉత్పత్తి, నాణ్యత పెంపుదల, ప్రాసెసింగ్ ఎగుమతులు ప్రోత్సహించడమే 2 రోజుల ఫ్రూట్ హారిజాన్ 2026 కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. పండ్ల రంగానికి దిశానిర్దేశం చేసేందుకు రైతులు, శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ కార్యక్రమం కృషి చేస్తుందని తెలిపారు.
2: आयोजन का उद्देश्य है फलों का उत्पादन बढ़ाना, गुणवत्ता क्वालिटी कैसे और बेहतर करें, इम्प्रूव करें, हम उसकी कोशिश करना, फलों की प्रोसेसिंग उसको आगे बढ़ाना. हम ये चाहते हैं कि हमारे फल, हमारी सब्जियां, उनका निर्यात बढ़ेगा तो किसानों की आय भी बढ़ेगी और विदेशी मुद्रा भी हमारे देश में आएगी, रोजगार के अवसर भी बढ़ेंगे.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో మాతా శిశు ఆరోగ్య సేవలను బలోపేతం చేసే దిశగా జననీ పథకాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. జననీ అనేది ప్రత్యుత్పత్తి వయసులో ఉన్న మహిళల డిజిటల్ ఆరోగ్య రికార్డు సమగ్రంగా పర్యవేక్షణకు రూపొందించిన ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇప్పటి వరకు ఈ ప్లాట్ఫామ్లో 1,34,00,000 మంది లబ్దిదారులు నమోదు చేసుకున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రసవానికి ముందు ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశు సంరక్షణ, చిన్నపిల్లల సంరక్షణ, అలాగే కుటుంబ నియంత్రణ వంటి మాతా శిశు ఆరోగ్య సేవలకు అంతరాయం లేకుండా పర్యవేక్షించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేత శువేందు అధికారికి సన్నిహితుడైన చంద్రనాథ్ రథ్ హత్యను ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ నేతృత్వంలో హింసాత్మక రాజకీయ సంస్కృతికి మరో నిదర్శనమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. టీఎంసీ భయానక రాజకీయాలకు లొంగనందుకే బీజేపీ కార్యకర్తలను మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం, హత్యలు చేయడం జరుగుతోందని సామాజిక మాధ్యమం వేదికగా ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో హింసకు ప్రతీకార చర్యలకు చోటులేదని మంత్రి స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవం రవీంద్ర జయంతిని పురస్కరించుకుని ఈ శనివారం కోల్కతాలో బ్రిగేడ్ ప్లేగ్రౌండ్లో జరగనుంది. రాష్ట బీజేపీ అధ్యకులు సమీక్ భట్టాచార్య నిన్న రాష్ట సచివాలయంలో ఉన్నతాధికారులతో సమాపేశమై ప్రమాణ స్వీకార ఏర్పాట్లు, ఎన్నికల అనంతర హింసను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమాపేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, పార్టీ నేతలు సౌమిత్ర ఖాన్, జ్యోతిర్మయ సింగ్ మహతో పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రేపు సమావేశమై తమ శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకుంటారని భట్టాచార్య తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. మమతా బెనర్జీ రాజీనామా చేయని పక్షంలో రాజ్యాంగ నిబంధనల ప్రకారమే ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేరళలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకునేందుకు నేడు తిరువనంతపురంలో సమావేశం కానున్నారు. రాష్టంలో 140 స్థానాలకు 104 సీట్లు గెలుచుకున్న యూడీఎఫ్ కూటమి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చెన్నై నుంచి తిరిగి రాగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంప్రదించనుంది. ప్రస్తుతం గవర్నర్ తమిళనాడు అదనపు బాధ్యతల్లో భాగంగా చెన్నైలో ఉన్నారు. టీవీకే అధినేత జోసఫ్ విజయ్ ఈరోజు లోక్ భవన్ లో గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ తో రెండోసారి సమాపేశమయ్యారు. ఈ సమాపేశానంతరం గవర్నర్ కేరళకు బయలుదేరే అవకాశముంది. నిన్న విజయ్ గవర్నర్ ను కలిసి తన పార్టీ ఎమ్మెల్యేల జాబితా, కాంగ్రెస్ మద్దతు లేఖను సమర్పించారు. అయితే మెజార్టీ నిరూపించుకునేందుకు మరికొంతమంది మద్దతు అవసరముంది. ఈ నేపథ్యంలో బీసీకే నేత తిరుమావళన్ మాట్లాడుతూ ఈ రోజు జరిగే తమ పార్టీ శాసనసభాపక్ష సమాపేశం తర్వాత విజయ్కు మద్దతిచ్చే విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 2026 కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలు జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు ఢిల్లీలో త్యాగరాజ్ స్టేడియంలో జరుగుతాయి. ఢిల్లీ ప్రభుత్వం, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించే ఈ పోటీల్లో ఇంగ్లాండ్, ఆస్టేలియా, కెనడా, సింగపూర్ తో సహా 35 పైగా దేశాల క్రీడాకారులు పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడలు నిర్వహించడంలో ఢిల్లీకున్న చరిత్రను ఈ ఈవెంట్ మరింత పెంచుతుందన్నారు. క్రీడాకారులకు, ప్రేక్షకులకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఈ 7 రోజుల ఛాంపియన్షిప్ లో వివిధ విభాగాల్లో పోటీలు జరగనుండగా ఆగస్టు 2 ఫైనల్స్ నిర్వహిస్తారు. ఈరోజు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట, కొంకన్, గోవా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఉరుములు, మెరుపులు, తీవ్ర గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, ఒడిస్సా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉండవచ్చని పేర్కొంది. రాగల 2-3 రోజుల పాటు కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈ రోజు లక్నోలో ఎకానా స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. కాగా నిన్న రాత్రి హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసిన సందర్భంగా సాయుధ దళాల శౌర్య పరాక్రమాలను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. భారత సాయుధ దళాల అజేయ శక్తికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశంలో మాతా శిశు ఆరోగ్య సేవలు బలోపేతం చేసే దిశగా జననీ పథకాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి.
3: జానపద శైలి కార్యక్రమంలో బాలనాగమ్మ తంబుర కథ వింటారు. నిర్వహణ శ్రీమతి మిరియాల కృష్ణవేణి బృందం.
4: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో బాలనాగమ్మ తంబుర కథ వింటారు. నిర్వహణ శ్రీమతి మిరియాల కృష్ణవేణి బృందం.

0: ఏడు పట్నం,
1: ఆరుగల్లు
0: పట్నమే లేదు,
1: ఏడు
0: మంది ఉద్ధిరాజులు, ఏడుగురు నాగమ్మలు,
1: ఆరుగురు
0: కన్నా చిన్నవాడు కాళీవర్ది మహారాజు.

చేశారు. అయితే చక్కగా ఎన్నో అన్న ఛత్రాలు కట్టించారు, మంచినీడ బావులు తవ్వించారు, ఎన్నో దాన ధర్మాలు చేస్తూ చక్కగా 7 మంది అన్నదమ్ములు చక్రంగా పాలిస్తున్నారు పానుగల్లు పట్నం. అయితే వారికి సంతానము లేదు. ఆ బాలరాగమ్మకి గౌరీదేవి వర్మ చేత కలిగాడండి బాలబుద్ధి మహారాజు. ఆ పిల్లవాడు పుట్టిన శుభ సందర్భములు చక్కగా అబ్బాయిని ఉయ్యాల తొట్లో వేసి వారు లాంటి

తల్లి బాణనాగమ్మ, ఆ నాగమ్మ కొడుకునెత్తుకుని ఎంతో చక్కగా అనురాగంగా నాయనాయోడు కుటుంబానికి ఒక్కడే కొడుకుని

ఉన్నారండి వీరి కథ ఎలాగుండగా బాలబద్ధ రాజు పుట్టినవ కాదు ఆ సందర్భంగా రాజులకైనా గండికోటలో యుద్ధం చేయమని ఒక అమ్మా ఒక భటులు ఒక ఉత్తరం వేసి చెప్పారు. అలాగనే వారు ఒక ద్వారాగా రాజులందరూ కూడా మంది సిమంది వేణుగలు గృహాలు తీసుకుని చక్కగా దండు దడము కట్టుకుని ఏడుగురు గండికోటలోకి యుద్ధానికి వెళుతున్నారు. వెళ్ళేటప్పుడు ఆరుగురు

పెద్దమ్మని పిలిపించి, అమ్మా వదిలారా, నా భార్య బాలనాగమ్మని నా కొడుకుని కూడా జాగ్రత్తగా చూడమని కార్యవర్ధిరాజు చెప్పి ఆ ఏడుగురు కూడా అని ఒక దండు కట్టుకుని.

ఉయ్యాల్లో జ్వర పాటలు పాడుతుంది. అయితే అక్కడికి లోటాపన్నండి, ఆవిడ దూరంలో ఉంది ఉరుడు కొండ మరుడు కొండ మక్కా మసీదు మద్రసాల. ఆ కొండలో ఉన్నాడు ఫకీరువాడు. ఫకీరువాడు అయిన 66 మంత్రాలు 33 తంతులు వచ్చిన వాడు మాయా మంత్రికుడు. అతను ఎంతో మందిని చూసినా అతని కంటికి నచ్చలేదు. ఆ నాగమ్మ ఉయ్యాల్లో వేసి అబ్బాయిని ఆడిస్తుండగా ఆయన చూశాడు ఎవరు ఫకీరు.

కారిబెట్ట గారి ఊళ్ళో ఎవరున్నారండి? తలారివాడు చూశాడు, తలారివాడికి నోటికి కట్టు కట్టి అమ్మా తలారివాడి కూడా చక్కగాను ఏమిటి దయ్యం పిల్లల్ని గొప్ప చెప్పాడు, సంతారమలేదరగాను ఇప్పుడు విభూతి ఇవ్వగా అతనికైనా చక్కగారు కోటి ఒక దయ్యం పిల్లలు కూడా అతను కూడా కనిపించాయి. ఆ దయ్యాలతోనే సందడిలో తలహరివాడు ఉండిపోయాడు. తలహరివాడితో నోటికి కట్టు కట్టి బాలరాగమ్మ ఇంటికి వచ్చాడు. ఊళ్ళో కూడా సభ కట్టు కట్టాడు. చూసే కోడికి మొరిగే కుక్కకి కట్టు కట్టి రాగమ్మ ఇంటి ముందుకు వచ్చి కడగడమంటా గంట కొట్టాడు. ఆ ఘటన అది విన రాగమ్మ చాట్లో బియ్యం పోసుకొని.

0: ఇప్పుడు కా ఎప్పుడు ఏడవలేదు వేళ వేడుస్తున్నావని కొడుకునే సముదాయిస్తూ అలా జోగొడుతుంది. ఈ పకిరివాడు బాగా చూశాడు. పకిరివాడు ఏమంటున్నాడు అదిగో
1: పిల్లవాడు,
0: ఆ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు అని ద్రువదృష్టితో చూశాడు. ఇలా కాదని గురుడు విభూతి పట్టి మంటలిచి పిల్లవాడు పాడు మీద వేశాడు. కుదబడగా భారద్వరాజు నోరు మూసేశాను. ఆ ఏమి తెలియని నాగమ్మ ఆ బియ్యం ముచ్చుకుని చేతలో సేరు బియ్యం పోసి

వచ్చాడని ఎంతో ముచ్చటపడి దృష్టి పెడుతుంది. ఆ దుష్టుడు దుర్మార్గుడైన పకీరువాడు. ఆహా,

0: ఇంటి దగ్గర నాలుగు మంత్రాలు చదవగాను నల్ల కుక్క నాగమ్మకే నా గొలుసు వేసి వెంట పెట్టుకుని
1: అగిరివాడు
0: అగిరివాడు వెళ్ళిపోతాడు. కట్టు వదిలేశాడు. తలారి వాడు ఉన్న దయ్యాలన్నీ మళ్ళీ పకిరివాడు కూడా వెళ్ళిపోయాడు. వాడి ఇంట్లో ఉన్న ఆస్తి అంతా ఆడిపోయింది. అప్పుడు వాడి జ్ఞాపకం వచ్చి గబగబా పరిగెత్తుకొస్తున్నాడు. ఇక్కడ నాగమ్మ కుక్కవైపోయింది. ఆ నాగమ్మను తీసుకుని
1: బహిరువాడు.

మెట్లున్నాయి కుబ్బెరం అందారా గడ్డ ఉన్నది గడ్డి మెట్టులాగా అమ్మా గుమ్మడికాయ లాంటి గుడ్లు అమ్మా కొలగిరి పర్వతం లాంటి తల తల చుక్కల్లో ఉంది భూమి మీద కాళ్ళు ఉన్నాయి 7 కోట్ల దయ్యాలున్నాయా దయ్యాలే వంట చేస్తున్నాయి దయ్యాలే అతనికి కూడా ఉపచారాలు చేస్తున్నాయి వాడు బావు మీద పాట పాడగా బాము వచ్చి 2 కాటులు వెయ్యగా అప్పుడు తను నిషా వచ్చి ఆ పకిరి వాడు అప్పుడు రాగమ్మ వద్దకు వచ్చి రాగమ్మనేమో మనిషి చేశాడా రావు కొమ్మ రావు నాగమ్మ

0: వచ్చి నువ్వు మిచ్చం అడిగావు.
1: ఆహా,
0: ఏరో 9 రోజుల పురి పచ్చి బాలింతరాలని కొడుకులు వదిలేసి వచ్చాను. దూర ఉండి మాటలాడు
1: దుర్మార్గుడా,
0: మహా ఇల్లాలని సాత్వికురాలని ప్రతివ్రతని, నేను కార్యవృద్ధి రాజు భార్యని. నువ్వు ఇలా తీసుకొచ్చిన సంగతి రాజులకు తెలిస్తే ఎన్నో ఏడు మొక్కలు తెగ నరుకుతారు. అమ్మా తల్లి అంటే ముష్టి పెట్టాను, ఇలా తీసుకురావటం ధర్మమా? అయ్యో నాగమ్మ, నీ నా వేషంలో ఎందుకు వచ్చాను? నీ మీద ప్రేమ చొప్పున, నీ మీద మనసు చొప్పున నన్ను పెళ్లి వాడు.
1: అప్పుడు
0: అలాగనే పెళ్లి వాడతారు గారు, నా వాళ్ళందరూ ఏమైపోయారు? నీ వాళ్ళందరూ కూడా నేను కట్టు వదిలేశాను. అయ్యో నా కొడుకు ఏడుస్తున్నాడు, నీ కొడుకు వచ్చినా భయం లేదు. అయితే నా కొడుకు పెరిగి పెద్దవయ్యినా వచ్చిన తర్వాత కొడుకు పక్కన చూసిన తర్వాత నిన్ను నేను పెళ్లి వాడుతాను. అయితే నిజమే కదా, అయితే పర్వాలేదని
1: అని
0: నాగమ్మని మళ్ళీ బుగ్గిని చేసి గురుడు కొండలు అన. అయ్యో చక్కగా నాగమ్మని కూడా ఒక జోల్లో పోసి ఒక చెల కొయ్యకి తగిలించి అప్పుడు ఉంచుకుంది గాళ సంగు. గాళ సంగు వద్దుకి వచ్చాను
1: పగిరివాడు.
0: పగిరివాడు గాళ సంగమ్మతోనే సరసవాడితో ఉండిపోయాను. దైవమా, బాలబుద్ధిరాజుని ఆ యారుగురు పెద్దమ్మలు చక్కగా వారు అమ్మా ఉత్తరం వేశారు గండికోటకి. రెండు పక్షులు పిలిచారు, ఆ పక్షులు రెండు ఉత్తరాలు తీసుకొని గండికోటకేనా ఆ పక్షుల రాయిబారం చూసి కార్యవర్ధిరాజు వచ్చిన ఉత్తరాలు చదివాడు. ఎవడో ఉరుడుగొండల పగిరివాడు నాగమ్మని శరదీసుకెళ్లారని.

ముందు సిమంది లొట్టి పెట్టలో తోరి వంటకి నా వెళ్ళి వచ్చారా పాలుగొల్లి వెళ్ళటం మారేసి ఉత్తరం చదవటంతో ఉరుడు కొండకొచ్చి పట్ట.

బొబ్బరి వేస్తున్నారు. యుద్ధ సైన్యం కొండంతా ముట్టడించగా చూశాడు ఫకీర్ వాడు. వాడు బాబు రూబళ్ళతో యుద్ధం చేస్తే నా మంత్రశక్తితో చేస్తానని వాడు ముత్యాలు రత్నాలు కరబెట్టి మంత్రనిచ్చి కొండలో పోసి ఆ కొండకి నాలుగు వైపులు బెజ్జాలు పెట్టి

రాగురాలు గొట్లయిపోయిన వేణుగలో నల్ల రాళ్ళైపోయి కొండ చుట్టంతా రాజులందరూ కూడా రాళ్ళు అయిపోయారు. వారి కథ రాకుండగా ఇక్కడ ఏడు మంది ఆరుగురు పెద్దమ్మలు ఇక పిల్లవాడు బాలవద్ది రాజుని వారు కింద పెడితేనో మట్టి ఎంతనో పైగా పెడితేనో ఎండ తగులు అరిచేతులు అరటి పండు వారి పంచ

రాజుకు 12 సంవత్సరాల వయసు వచ్చాను. చిగురులోకి వచ్చి బంగరవాటాడుతున్నాడు తన వీడి వారితో జోడి వారితో. అయితే ఒక సిద్ధాంతి గారి భార్య మడిగట్టుకుని చక్కగా సంఖలో బిండి పెట్టుకుని వీధిలోంచి వెళుతుంది. ఆ వెళుతుండగా ఈ పిల్లలు బంగరవాట ఆడుతూ ఆ బంగరాన్ని విసిరేశా. ఆ బంగరం వచ్చి ఆమె పాదం మీద గుచ్చుకుంది. ఆ ఎవడారు గుచ్చుకోవటంతో బాబోయ్ సత్యానంటూ కింద పడిపోయా. అబ్బాయిని చూసింది. ఎవరి అబ్బాయి? ఓహో, కారివృద్ధిరాజు కొడుక. పుట్టి పుట్టక ముందే మీ అమ్మ చెర వెళ్ళిపోయింది. మీ నాన్నలందరూ రాళ్ళైపోయారు. ఆరు మంది పెద్దమ్మలు నిన్ను పెంచుతున్నారు. నువ్వు తిని తిన్నగా ఊళ్ళో ఉండక నాలు బద్దలు కొడతావు. వచ్చినట్టు తిట్టేసింది. ఆ మాటలన్నీ వినగానే తన మనసుకు బాధ అనిపించింది. బాలవృద్ధురాజు 12 సంవత్సరాల వయసులు, చక్కగా విద్య బుద్ధి చదువు సంగీతం అన్ని నేర్చుకుని ఆరు మంది పెద్దమ్మల వద్దకు వచ్చాడు. నాకు తల్లి లేరు, తండ్రి లేరు, ఏమిటి నా వృత్తాంతం? అయ్యా నాయన, నీకింత మనసు ఎందుకు బాధ అనిపించింది? అంటే నాకు తెలిసింది, చెబుతారా లేకపోతే ఈ చంద్రహాయుధం కత్తితో నేను చంపేసుకోమంటారా? నా శిరస్సు నరికేసుకుంటాను. అయ్యో బాబు, ఏడు కుటుంబాలకు అక్కడే అబ్బాయివి, అంత పని చెయ్యబోకు. ఇలాగే పుట్టగానే రాజులందరూ గండికోట యుద్ధానికి వెళ్లారు. అలాగే సమయంలో పకిరివాడు వచ్చి నాగమ్మని కుక్కం చేసుకుని వెళ్ళిపోయి, నువ్వు ఆరు మంది పెద్దమ్మలు నిన్ను పెంచుతున్నావు. ఓహో అలాగనా, తల్లిదండ్రి లేని జన్మం ఎందుకు నాకు? కొడుకు బుట్టి కులం ఉద్ధరించాలి, బిడ్డ బుట్టి శరం ఉద్ధరించాలి. అయితే నేను వెళతాను. ఆయన నువ్వు వెళితే పకిరివాడు దుర్మార్గుడు నిన్ను చెట్టునో గుట్టనో చేస్తాడు. అమ్మ నాకు వచ్చినా భయం లేదు, తల్లి దీవెన ఉంది, నేను వెళతానని. నేను వెళుతున్నాను, అడవిలో కూడా చల్లగా ఉంటే ఇక్కడ మీకు పచ్చగా ఉంటానికి నా పేరు మీద నిత్యమల్ల వృక్షం వేశాను. నీడు చెంబులా నీళ్లు పోసి కొన్నిసార్లు సాంబ్రాణి పొగ వెయ్యండి, ఆ దీవెన మీకు ఎప్పుడు ఉంటుంది. నేను అడవిలో కాలం తీరి చనిపోతే చెట్టు విరిగిపోతుంది, నేను చల్లగా ఉంటే చెట్టు పచ్చగా ఉంటుంది. బాలబుద్ధి రాజు చెప్పి పత్తిడాలు గుచ్చుకొని అడవిలో తాను.

0: భూపతి రాజుల పట్టానికి వచ్చిన భారవతి రాజు. అక్కడ ఏముందండి ఆ పట్టణంలోన? ఆ ఎదురుగారి ఒక పూటగోళ్ల వారి ఇల్లుందండి. ఆమె పేరు కూడా వీరమ్మ. అప్పుడు వచ్చి అమానం ఊళ్ళోకి ఎందుకు వెళ్ళాలనే పూటగోళ్ల వారి ఇంట్లో ఉన్నాడు. ఆ పూటగోళ్ల వారి ఇంట్లో ఉండగా అలాగ వచ్చి 4 రోజులు అయిపోయింది. చూశాడు అబ్బాయి,
1: అవును
0: అమ్మాయి, ఏమిటి ఈ ఊళ్ళో ఉండే విశేషం?
1: ఇంతలో విశేషం
0: బాబు, ఈ ఊళ్ళో ఇంతలో విశేషం ఏమి లేదు, ఈ ఊరు వేయలేదు భూపతి మహారాజు. అయితే రాజుగారికి ఒక్కతే కూతురు పుష్పగంధి. ఆ అమ్మాయి పేరు మీద ఊరి శివరం మంచినీళ్ళ నుయ్యి తోడించారు. ఆ నుయ్యి చల్లగా ఉండాలని చుట్టూ చక్కగా పలవృక్షాల చెట్లు
1: వేశారు.
0: ఆ చెట్లుకి ఆ నీరుకి అడవిలో ఉన్న పులి వచ్చి కాడ కాపల ఉన్నాడు. ఎవరైనా మంచినీళ్ళకి వెళితే వాళ్ళని అపాస్థితిగా మింగేస్తుంది. ఇక రాజుగారు నుయ్యి వదిలేశాడు. ప్రజలందరూ కూడా మంచినీళ్ళు

0: బాధపడుతున్నారు.
1: ఇంకో రాజు ఎవరి దండోర వేయించాడు, ఆ పురిని చంపిన వారికి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానన్న, ఇదండి విశేషమని చెప్పాడు. ఓ అమ్మాయి మాట అలాగున్నా 10 మంది దాగా మంచినీళ్ళు ఒక కరువు అయిపోతున్నా, నేను వెళతానని బలభద్రాది కత్తిడాలు గుచ్చుకోరు.

0: తెగదార్చి ఏం చేశాడమ్మా ఆ పులుగు ఒళ్ళు చక్కగా పులితో ఒక కోసుకుని ఆ వచ్చేటప్పుడు మళ్ళీ ఆ కంటాన్ని పాప ఇలా వదిలేస్తే బాగోదని ఆ ముండారి అలాగ జారేసి ఆ నూతిగొట్టు మీద పెట్టేసి ఇంటికి
1: వచ్చేసాడు.
0: మా అమ్మ ఇదిగో చూడమని చూపించాయి
1: బాబోయ్
0: ఏంటి బాబు నువ్వు యుద్ధం చేసావా మా అమ్మ నేను చేశాను ఇదిగో చూడు పులుగోళ్ళు. అయితే నాయన రేపు నిన్ను తీసుకుని రాజుగారికి పరిచయం చేస్తానని అనుకుంటున్నారు. ఈలోగనండి ఆ ఊళ్ళో ఉన్నాడండి తెప్పయ్య. తెప్పయ్యకి ఇద్దరు భార్యలు నాలుగు గుడ్డ మూట్లు పుచ్చుకొని నూతిగాడికి వెళ్ళే వచ్చాడు. నూతిగాడికి వచ్చి ఆ పులి వంకను తాను
1: చూశాను.
0: ఆ పులి పలకటం లేదు ఒలకటం లేదండి. ఓహో ఇదేదో పులి సచ్చినట్టుగా ఉంది. నిజంగా సచ్చింది. ఏ పుణ్యాత్తుడు చంపాడు? నేనే చంపానని రాజుగారితో చెప్తానని ఆ పులితో తల పుచ్చుకొని రాజుగారి కచేరికి వచ్చాడు. తిప్పరాజు రాజుగారికి చూపించాడు. చూపించగానే అప్పుడు అతను మాట విని అప్పుడు రాజుగారు అబ్బే నువ్వు కాదు ఏమిటి నువ్వు చంపావా? అయ్యో నేనే చంపాను మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి రాజు కాదన్నారు. ఆ మాట వినగా అంతలో ఇక్కడ వీరమ్మ అబ్బాయిని చూపించింది. ఇతనండి నా ఇంట్లో ఉండి చంపాడు. ఓహో అలాగే అయితే నువ్వు చక్కని రాజకుమారుడు నువ్వు చంపావంటే నమ్ముతారనప్పుడు ఆ ఒక బాలవతి రాజుకి

0: అయిన తర్వాత నేను ఒక కాలిసిద్ధికి వెళుతున్నానని భార్యను అక్కడ వదిలేసి ఊళ్ళో అండకో వెళ్ళి
1: వచ్చినాడు.
0: ఇక్కడ 6 మంది పెద్దమ్మలు కలవరిస్తున్నారు కొడుకా కొడుకా అని. అక్కడికి రావటానితోనే ఊళ్ళో చక్కగా అక్కడ ఏంటి 7 సముద్రాల ఉత్తర ఉందండి. ఎలాగ వెళ్ళాలని అక్కడ వటారక్షం మరి చెట్టు ఉండగా చెట్టు దగ్గర కూర్చున్నా. ఆ చెట్టు మీద ఉండు కూడా పక్షులు కూడా బిడ్డల్ని పెట్టి ఆ తల్లిదండ్రి మేతకు వెళ్ళాయి. ఇంట్లో పడుకుండగా ఒక గడా సర్పం ఎక్కి పక్షులను చంపబోతుంది. అబ్బాయి చూసి కత్తితోనే బావునే 2 ముక్కలు తాను నరికాడు. ఆ పక్షులు ఇంత ఉపకారం చేసావని పక్షి మీద కూడా కూర్చోబెట్టి ఉండకేమో తీసుకొచ్చారు.
1: ఉండగరాడు
0: చూశాడు, ఇదిగో నీ కొడుకు వచ్చాడు అన్నాడు. ఇదిగో వచ్చాడు అలా నాగమ్మని మనిషిని చెయ్యగా నాయన 12 ఏళ్ళకైనా నువ్వు వచ్చావు. దుష్టుడు దుర్మార్గుడు కాబట్టి వీడు ఆవశ్య ఎక్కడో ఉన్నది నేను వెళ్ళి తీసుకొస్తానొచ్చాడు. ఆ ఒక పకిరువాడు చెప్పినట్టు ఒక పిల్లవాడు 7 సముద్రాల ఒడ్డున ఉన్న ఆ బుద్ధిమాను వృక్షములో ఉన్న చిలకని పక్షుల మీద కూర్చొని 7 సముద్రాలు దాటి ఆ పక్షిని తీసుకొచ్చి తన కన్న తల్లికిచ్చి ఆ పకిరువాడు చూస్తుండగా చేతిలో ఉన్న కత్తితో కరకర గొంతు ముట్టలేదు అంటలేదు పకిరువాడు గింజు కొన్నాడా. అమ్మా పకిరువాడు దన్ను మరి పడిపోయాను. అయ్యో పకిరువాడు చనిపోగా కాష్టాం పేర్చి పకిరువాడిని 7 రోజుల వరకు ఆ కాళ్ళలోనా వారు వేశారు.

0: వాడు సరిపోతూ నాగమ్మ నువ్వు ముందు వెళ్ళు నేను వెనకొస్తానని కేకలు వేస్తున్నాడు.
1: చనిపోయాడు.
0: పోయిన తర్వాత ఆ ముత్యాలు రత్నాలు రాళ్ళు కూడా రాజుల మీద వేయగా రాజులందరూ కూడా సైన్యం అయ్యి అన్నా తండ్రి 7 మంది పెదనాళ్ళు ఎంతో సంతోషించారు. నాగమ్మని కూడా మనిషిని చేసి అబ్బాయి వీరు 4 కలుసుకొని ఆరు పారుగల్లు పట్నం వచ్చారాన్ని చెప్పి గోరి కట్టి పారుగల్లు పట్నం వచ్చారు. 10 మంది పెద్దమ్మ మంగళారతి పుచ్చుకొని కొడితే వారు ఎదురు వచ్చారా పార్వతి రాజుకి అమ్మాయిని తీసుకొచ్చి 2 భార్యలతో

పట్టాభిషేకం కట్టారు, చరిత్రలో ఉండిపోయేలాగా. మళ్ళీ కారివర్ధ రాజుని ఏడు మంది పెద్దం, మళ్ళీ ఆ ఏడు మంది కూడా అన్నదమ్ములు వేకమయ్యి ఆ పిల్లవాడికి పట్టాభిషేకం కట్టారు ఇరువురు భార్యలతోనే.

0: వేలు రాజ్య వేలు గోవు తోక బుచ్చుకొని గోవింద గోవిందమంటూ వైకుంఠ ఓ వెళ్ళిపోతారు.
1: మరి వారు చందాన చందాన చందాన
0: పాపం చేసిన పఖిరు వాడికి యమలోకం వచ్చాను, పుణ్యం చేసిన వారికి పుణ్యలోకం వచ్చాను. బాలనాగమ్మ చరిత్ర ఇక్కడ సంపూర్ణమయ్యింది.

0: మీరింతవరకు బాలనాగమ్మ తంబూరు కథ విన్నారు. నిర్వహణ శ్రీమతి మిరియాల కృష్ణవేణి బృందం.
1: వన్ నాట్ 2.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం కార్యక్రమంలో కూడా ఒక ప్రకటన విందాం.
2: శ్రోతలకి ఒక గమనిక. ఆకాశవాణి వార్తా విభాగం ఇప్పుడు హిందీ, మరాఠీ, డోంగ్రీ, సంస్కృతం భాషల్లో కూడా ఉచిత ఎస్ఎంఎస్ వార్తా సేవలను అందిస్తోంది. గత ఏడాది ప్రారంభమైన ఈ సేవలు ఆంగ్ల భాషతో సహా ప్రస్తుతం 10 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఉర్దూ, ఒరియా, బెంగాలీ, కశ్మీరీ, అరుణాచలీ, పంజాబీ భాషల్లో ప్రయోగాత్మకంగా ఉచిత ఎస్ఎంఎస్ సేవలు ప్రారంభించడం జరిగింది. ఉచిత ఎస్ఎంఎస్ సమాచారం పొందేందుకు ఆన్లైన్లో కానీ మొబైల్ ద్వారా కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే www.newsonairnic.in ఎస్ఎంఎస్ సర్వీస్కు, మొబైల్ ద్వారా అయితే 7738299899 నంబర్కు ఎస్ఎంఎస్ చేసి వార్తా ఉచిత సేవలు పొందవచ్చు. గమనిక విన్నారు.
1: వన్ నాట్ 2.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం సినీగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బంగారు బులోడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం వేటూరి సాహిత్యం, రాజ్కోటి సంగీతం.

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం సినీగీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. కలవారి కోడలు చిత్రానికి ఘంటసాల ఆలపించిన గీతం కొసరాజు సాహిత్యం.

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం సినీ గీతాల కార్యక్రమం. ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ సేవలను మరింత సులభతరంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విశ్వకవి, భారత జాతీయ గీతం, జనగణ మన సృష్టికర్త రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఈరోజు. ఇక వివరాలు. ఆర్థిక అసమానత లేకుండా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 7వ కలెక్టర్ల సదస్సు ఈరోజు ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు అంశాలపై అధికారులతో చర్చించారు. జిల్లాల వారీగా ఆర్థిక వృద్ధి అంచనాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పెట్టుబడుల కోసం ఉత్తమ విధానాలు తీసుకువచ్చామన్నారు. గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేలా డిజిటల్ సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: అనునిత్యం రిఫార్మ్, ఇన్నోవేషన్, డెలివరీ, ఈ మూడు కూడా మనం ఎక్కడికక్కడ వర్కౌట్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ టైం. టెక్నాలజీ ఇస్ మెచ్యూర్డ్. టెక్నాలజీ అందరూ కూడా అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇందులో మనం ముందుకు పోగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అల్టిమేట్ గా ఈ ప్రభుత్వం యొక్క ఆశయం ఎంపవరింగ్ పీపుల్, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఆ డైరెక్షన్ అయితే క్లియర్ గా పెట్టాం, అనేక పాలసీలు తీసుకొచ్చాం.
0: రాష్ట్రంలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ సేవలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రజలకు మరింత సులభంగా రెవెన్యూ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో మంత్రి ఈరోజు పాల్గొని మాట్లాడుతూ, భూ సంబంధిత అంశాల్లో కీలక సంస్కరణలు చేపట్టామని చెప్పారు. అడంగల్లు, పాస్పుస్తకాల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు. రిజిస్ట్రేషన్ శాఖను ప్రజాహితంగా తీర్చిదిద్దుతున్నామని, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రీసర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి భూ వివాదాలేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాల నాటికి రాష్ట్రంలోని ఆధ్యాత్మిక ప్రాంతాలను అభివృద్ది చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, భక్తులకు పుణ్యక్షేత్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలోని పలు దేవాలయాల అభివృద్దికి పరిపాలనా అనుమతులు, నిధులు మంజూరయ్యాయని చెప్పారు. నిర్ణీత గడువులోపు ఆగమశాస్త్ర నియమాల ప్రకారం నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి వివరించారు. క్షేత్రస్థాయిలో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని వ్యసనముక్తి వార్డును మంత్రి నిన్న పరిశీలించి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సంజీవిని డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా వ్యక్తిగత ఆరోగ్య రికార్డును అందుబాటులోకి తెస్తామని, 104 సేవల ద్వారా ఇంటి వద్దకే పలు వైద్య పరీక్షలు అందిస్తామని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పారదర్శకతను, వైద్య సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలుపుతూ,
2: ఐపీ సేవలు గాని లేదా డయాగ్నోస్టిక్ పరీక్షలు గాని, డాక్టర్ల లభ్యత విషయంలో గాని, వైద్య సిబ్బంది వ్యవహార శైలిలో గాని చాలా మార్పు వచ్చిన విషయాన్ని తెలుస్తా ఉంది. ప్రతి సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 600 కోట్లతో ఈ రాష్ట్రంలో 24 క్రిటికల్ కేర్ బ్లాక్లను మంజూరు చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 14 పూర్తిగా వస్తున్నాయి. ఇంకొక 10 భూమి పూజ చేస్తున్న నేపథ్యంలో ప్రారంభోత్సవానికి, అదేవిధంగా శంకుస్థాపనకి 14వ తేదీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి చేసే అవకాశం ఉంది.
0: ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై విస్తృతంగా మంత్రి ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు. పార్కులు, మురుగునీటి వ్యవస్థ ఆధునీకరణతో పాటు అపరిష్కృతంగా ఉన్న పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి

0: మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన సదుపాయాలు త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అభివృద్ధి పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారత సాయుధ దళాల పరాక్రమానికి ఆపరేషన్ సింధూర్ ప్రతీకగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఏడాది క్రితం ఆపరేషన్ సింధూర్ జరిగిన సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి స్పందిస్తూ, ఈ ఆపరేషన్లో సాయుధ దళాలు అసమానమైన ధైర్య సాహసాలను ప్రదర్శించాయని పేర్కొన్నారు. పెహల్గామ్లో అమాయక భారతీయులపై దాడికి పాల్పడిన వారికి తగిన విధంగా సమాధానం చెప్పాయని చెప్పారు. సంవత్సరం తర్వాత కూడా ఉగ్రవాదాన్ని ఓడించడానికి, దానికి ఊతమిచ్చే వ్యవస్థ నిర్మూలించడానికి అంతే స్థిరమైన సంకల్పంతో భారత్ ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఈరోజు. మన్యం ప్రజల సంక్షేమం కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన పోరాట యోధుడు సీతారామరాజు. 1897 జూలై 4వ తేదీన నాటి విశాఖ జిల్లాలోని పాండ్రంగి గ్రామంలో ఆయన జన్మించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ వారితో గొప్ప పోరాటం చేశారు. 1924 మే 7వ తేదీన బ్రిటిష్ అధికారులు ఎక్కుపెట్టిన తుపాకీకి ఎదురొడ్డి వందే మాతరాన్ని నినదిస్తూ అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రైల్ పార్సిల్ యాప్ ద్వారా వినియోగదారులు పార్సిల్ బుకింగ్, ట్రాకింగ్ వంటి సేవలను సులభంగా పొందవచ్చని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ మోహిత్ సోనాకియా అన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రైల్ పార్సిల్ యాప్ను దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ జోన్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని చెప్పారు. విజయవాడ డివిజన్ పరిధిలోని విజయవాడ, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైళ్లలో పార్సిళ్లను సులభంగా ఇంటి వద్ద నుంచే బుక్ చేసుకోవచ్చునని, ఈ యాప్ను వినియోగదారులు ఉపయోగించుకోవాలని కోరారు. విశ్వకవి, భారత జాతీయ గీతం జనగణమన సృష్టికర్త, నోబుల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఈరోజు. 1861 మే 7వ తేదీన కలకత్తాలో జన్మించిన ఆయన బాల్యంలోనే అనేక పద్యాలు, వ్యాసాలు రాశారు. రవీంద్రనాథ్ రచించిన గీతాంజలి కావ్యానికి నోబుల్ పురస్కారం లభించింది. ఆయన రచించిన జనగణమన గీతాన్ని భారత రాజ్యాంగ సభ 1950 జనవరి 24వ తేదీన జాతీయ గీతంగా ఆమోదించింది. విద్య, కళల వికాసానికి కృషి చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ 1941 ఆగస్టు 7వ తేదీన తుదిశ్వాస విడిచారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని జనగణమన గీతాన్ని ఆయన గళంలో ఒకసారి విందాం.
1: జనగణమనయధినాయక జయ హే భారత భాగ్య విధాత.

0: ఉత్కల జలధితరంగ తవ శుభ నామే జాగే తవ శుభయాశిషు మాగే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ సేవలను మరింత సులభతరంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విశ్వకవి భారత జాతీయ గీతం జనగణమన సృష్టికర్త రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: వన్ నాట్ 2.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబలా
3: సై బాల్,
2: నడువుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: గ్రామలక్ష్మి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. నేటి ఆధునిక జీవన శైలిలో చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి శ్రీమతి బి అనురాధ గారి ప్రసంగం.
2: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో నేటి ఆధునిక జీవన శైలిలో చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి బి అనురాధ గారితో పరిచయ కార్యక్రమం వినండి.

0: ధాన్యాలు అంటే ఏంటండి?
1: చిరుధాన్యాలు అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, అరికలు, వీటిని చిరుధాన్యాలు అని పిలుస్తూ ఉంటాం. చిరుధాన్యాలు ఎక్కువగా మన యొక్క ప్రాంతాల్లో తక్కువ వాడతారు, కానీ రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా వాడతారండి. కనుక మన ఆహారంలో ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో చిరుధాన్యాలను చేర్చినట్లయితే కొంతవరకు పోషక విలువలని మనం శరీరానికి అందించినట్లు అవుతాము, వచ్చేటువంటి జబ్బుల నుంచి కూడా కాపాడుకోవడానికి అవకాశాలు ఉంటాయండి.
0: మరి ఇందాక ఒక మాట అన్నారు, ఈ చిరుధాన్యాలు పోషకాల ఖజానా అని. అసలు ఈ పోషకాల ఖజానా అని మనం ఎందుకు అంటాము?
1: ఇంతకు ముందు చెప్పినట్లుగానే చిరుధాన్యాల్లో ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఆ లక్షణాల్లో పోషకాలు కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. కనుక ఇప్పుడు వరి, గోధుమలతో మనం పోల్చుకున్నట్లయితే వాటిలో 5 రెట్ల ఖనిజ లవణాలు ఉంటాయి, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి మీరు రాగులను తీసుకున్నారనుకోండి, మనకు బాగా తెలిసినటువంటివి రాగులను తీసుకున్నట్లయితే దానిలో కాల్షియం అనేవి 20 నుంచి అంటే దాదాపుగా మనకి కాల్షియము 100 గ్రాములు తీసుకున్నట్లయితే రాగులు, దాంట్లో 344 మిల్లీగ్రాములు ఉంటుంది. ఇది ఒక గ్లాసు పాలతో సమానమైనటువంటిది. ఒక గ్లాసు పాలు కనుక మనం తీసుకున్నట్లయితే దానిలో 344 మిల్లీగ్రాముల కంటే కూడా తక్కువ ఉంటుంది. అదే రాగి జావ కానీ రాగులు కానీ మన ఆహారంగా తీసుకున్నట్లయితే కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీటిని పేదవాడి పాలు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మనం పాలు తీసుకుంటున్నామంటే పాలలో కాల్షియం కోసమని తీసుకుంటూ ఉంటాం. అదే పాలు ఖరీదు ఎక్కువ కాబట్టి రాగులు కనుక మనం తీసుకున్నట్లయితే ఖరీదు తక్కువగా ఉంటుంది, చౌకగా లభిస్తుంది, ఎక్కువ పోషకాలు మన శరీరానికి అందుతూ ఉంటాయి. అలాగే 8% తీసుకున్నట్లయితే దానిలో 4% ఇనుము ఉంటుందండి. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఎక్కువ మంది మన ఎదిగే పిల్లలకు కానీ ఫామ్ ఉమెన్ కానీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్త్రీలకు కానీ పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్త్రీలకు కానీ ఎక్కువ మందికి కూడా రక్తహీనత అనేది ఎక్కువగా ఉంటుంది. కనుక దీన్ని నివారించాలి అంటే రాగుల్లో 4% ఉంటుంది. ఇది రక్తహీనత నివారిస్తుంది, అదేవిధంగా ఎముకల పుష్టికి కూడా బలంగా దృఢంగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రాగుల్లో 0.5% చాలా తక్కువగా ఉంటుంది. ఆ ఉన్న తక్కువ కూడా అన్సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలే ఉంటాయి. అంటే ఇవి మన గుండెకి చాలా మేలు చేస్తాయి, హానికరం చేసే ఉండవు కానీ మేలు చేసేవి మాత్రమే ఉంటాయి. అవే కాకుండా ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని ఆవశ్యక అమైనో ఆమ్లాలు అనేవి ఉంటాయి. వాటిలో లైసిన్ కానీ, థ్రియోనిన్ కానీ, మిథియోనిన్ కానీ ఇవి 0% ఉంటూ ఉంటాయి. రెండవది చూసుకున్నట్లయితే కొర్రలు కానీ, సామలు కానీ, ఆరికలు కానీ ఇవన్నీ కూడా ఇనుము చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సజ్జల్లో కూడా ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. తర్వాత జొన్నలు కూడా ఖనిజ లవణాలు ఉంటాయి. ఎక్కువగా ఏముంటాయంటే సూక్ష్మ ఖనిజ లవణాలు ఉంటాయి. అవి ఏంటంటే ఇనుము కానీ, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మరియు ఫోలిక్ యాసిడ్, రిబోఫ్లావిన్ అనే బి వైటమిన్స్ ఎక్కువగా దీంట్లో ఉంటాయి. అంతేకాకుండా పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. సపోజ్ మనం 100 గ్రాములు తీసుకున్నాము అంటే దాంట్లో 15% పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా డైటరీ ఫైబర్ ఉంటుంది, అంటే మనకి శరీరానికి అరుగుదల కలిగించేటువంటి పీచు పదార్థం. అరగనటువంటిది కరగంద కూడా ఉంటుంది, కానీ వీటిల్లో మాత్రం అరిగేటువంటివి పీచు పదార్థం మన శరీరానికి ఎక్కువగా అవసరము. అది కూడా ఏంటి అంటే జీర్ణశక్తి కానీ పిల్లల్లో మలబద్ధకము రాకుండా ఉండటానికి కూడా ఈ పీచు పదార్థం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఈ పీచు ఎక్కువగా తీసుకోవటం వల్ల ఏంటి అంటే 100 గ్రాములు చిరుధాన్యాలు తీసుకున్నట్లయితే దాంట్లో 25% పీచు పదార్థం మన శరీరానికి ఆ రోజుకి కావలసినటువంటి పీచు పదార్థం అందుతుంది. అంతేకాకుండా ఇది తీసుకోవడం వల్ల రాబోయేటువంటి క్యాన్సర్ కానీ, గుండె జబ్బుల నివారణ కానీ, తర్వాత ఊబకాయానికి కూడా రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది.
0: పీచు పదార్థం ఎక్కువగా
1: ఉండటం వల్ల అది కూడా జీర్ణము ఎక్కువగా అవుతుంటుంది. కనుక మనం తీసుకున్నటువంటి చిరుధాన్యాల్లో వరి కంటే, గోధుమ కంటే కూడా ఇవి తీసుకోవటం వలన ఫైబర్ ఎక్కువ ఉండటం వలన, అంటే పీచు పదార్థం ఎక్కువ ఉండటం వలన ఒకేసారి డైజెస్ట్ కాకుండా ఉంటుంది, నెమ్మదిగా అరుగుదల ఉంటుంది, జీర్ణశక్తి ఉంటుంది. దాని ద్వారా గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా సమతుల్యంగా కంట్రోల్ చేసుకోవడానికి, నియంత్రించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దానివలన ఎస్పెషల్లీ ప్రత్యేకంగా మధుమేహం ఉన్న వాళ్ళకి డయాబెటీస్ 2 కానీ డయాబెటీస్ 1 కానీ ఉన్నటువంటి వాళ్ళకి ఈ పీచు పదార్థం చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. కనుక మన వరి గోధుమ కంటే కూడా చిరుధాన్యాలు తీసుకున్నట్లయితే ఈ పీచు పదార్థం అంతుంది, తద్వారా కొంతవరకు మన శరీరానికి మేలు జరుగుతూ ఉంటుందండి. కనుక ఇలాంటి పోషకాలన్నీ కూడా మన యొక్క చిరుధాన్యాల్లో ఉన్నవి కాబట్టి ఖచ్చితంగా చిరుధాన్యాలని ఆహార పదార్థాలు చేర్చవలసిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. అందుకని వీటిని చిరుధాన్యాల పోషక నిలువలు అంటారు. అలాగే ఔషధ గుణాల ఖజానా కూడా అని అంటూ ఉంటారు. కొన్ని వ్యాధులు వారి నుండి తప్పించుకోవడానికి కానీ వ్యాధులు రాకుండా నియంత్రించుకోవడానికి కూడా ఈ చిరుధాన్యాలు అనేవి మనకు ఉపయోగపడతాయండి.
0: ఇప్పుడు మీరు అన్నారు కొన్ని వ్యాధులు రాకుండా కూడా మనం వీటిని తీసుకోవటం వల్ల తప్పించుకోవచ్చు అని. ప్రతిరోజు మనం ఈ చిరుధాన్యాలని తీసుకుంటే ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి?
1: చిరుధాన్యాలు తీసుకోకపోవటం వల్ల ఎలాంటి జబ్బులు వస్తాయి ముందు చెప్తాను. ఎందుకంటే వరి సంబంధిత ఆహారాన్ని మనం ఎక్కువ తీసుకోవటం వల్ల మన శరీరంలో ఇంతకుముందు మీకు చెప్పినట్లు కార్బోహైడ్రేట్ శాతం పెరిగిపోయి ఊబకాయానికి గురవుతారు. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఆధునిక శైలిలో జంక్ ఫుడ్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. సులభంగా తయారవుతాయి, త్వరగా అయిపోతుంది కాబట్టి టైం ఎక్కువ తీసుకోదు కనుక ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడుతూ ఉంటారు. ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినడం వలన ఒక క్యాలరీలు తర్వాత కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి తప్ప మనకు కావాల్సినటువంటి పోషక విలువలు ఏవి కూడా మన శరీరానికి అందవు. అందకపోగా ఫ్యాట్ కంటెంట్ అంటే కొవ్వు శాతం పెరుగుతూ ఉంటుంది,
0: అందువల్ల ఊబకాయం
1: వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎదిగే పిల్లలకి శారీరక శ్రమ చాలా తక్కువగా ఉంటుంది, దానివల్ల కూడా ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోయి కార్బోహైడ్రేట్ పర్సెంట్ పెరిగిపోవడం వలన ఊబకాయం వస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇది తప్పించుకోవడానికి ఒకసారి ఊబకాయం వచ్చింది అంటే దానివల్ల గుండె జబ్బులు వస్తాయి, దానివల్ల మధుమేహం వస్తుంది, దానివల్లనే బీపీ షుగర్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఊబకాయాన్ని మాత్రం ముందుగా కంట్రోల్ చేయాలి. అది కంట్రోల్ చేయడానికి చిరుధాన్యాలను మన ఆహారంలో తీసుకోవాలి. ఇంతకు ముందుగా మీకు చెప్పినట్లుగా పీచు పదార్థం ఎక్కువగా ఉన్నట్లయితే గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తాం. అలా మెయింటైన్ చేసినప్పుడు ఎనర్జీ పర్సెంట్ కూడా తక్కువ అవుతుంది కాబట్టి ఊబకాయం రాకుండా మనం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫాస్ట్ ఫుడ్స్కి వచ్చేటప్పటికి ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు, వాడకూడనటువంటివి అంటే నాన్ పర్మిటెడ్ కలర్స్ వేస్తారు, దాంట్లో రంగులు వేస్తారు, ప్రాసెసింగ్ ఎక్కువగా ఉంటుంది, పర్మిటెడ్ ఆయిల్స్ వాడరు, దాని వలన క్యాన్సర్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక బయట మార్కెట్లో లభించేటువంటి ఇలాంటివి తీసుకోకుండా ఇంట్లోనే మనం మంచి ఆహారం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతేకాకుండా పేగు పూత కూడా రాకుండా ఉండటానికి చిరుధాన్యాలు తీసుకుంటే ఈ పేగు క్యాన్సర్ కానీ పేగు పూత కానీ తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత ఈ చిరుధాన్యాల్లో జింక్ మెగ్నీషియం సోడియం పొటాషియం ఇవన్నీ ఉంటే కనుక జుట్టు రాలిపోవటం కానీ చర్మం తెల్లగా పాలిపోవటం కానీ రక్తహీనత రాకుండా ఉండటానికి కానీ థైరాయిడ్ అనేటువంటిది గ్లాండ్ పెద్దదవ్వకుండా నియంత్రించడానికి కానీ ఈ చిరుధాన్యాలు చాలా ఉపయోగపడతాయండి. మరి ముఖ్యంగా ఎదిగే పిల్లలకి ఎముకల పుష్టి కోసం ఖచ్చితంగా రాగులను ఏదో ఒక రూపంలో మనము ఆహారంలో చేర్చాలి. అంతేకాకుండా జొన్నలు, ఈ జొన్నల్లో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటి అంటే వయసు పెరిగే కొద్దీ జీవన క్రియల రేటు తగ్గుతూ ఉంటుంది, మందగిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో జొన్న తీసుకున్నట్లయితే మన శరీరానికి జీవన క్రియల రేటు మందగించకపోగా ఎప్పుడు కూడా కొంతవరకు యవ్వనంగా ఉండడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి జొన్నలతో. అంతేకాకుండా రాగులని మన ఆహారంగా తెచ్చినట్లయితే దానివల్ల వచ్చేటువంటివి ఇప్పుడున్నటువంటి కాలంలో ప్రతి ఒక్క ఆఫీస్లో కానీ కాలేజెస్లో కానీ పిల్లలకి బాగా స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంటుంది కాబట్టి ఈ ఒత్తిడి ప్రభావం లేకుండా మైగ్రేన్ కానీ నిద్ర రాకుండా ఉండడం కానీ తర్వాత యాక్నే వంటి సమస్యలు కానీ చర్మ సంబంధితమైన రోగాలు కానీ ఇలాంటి రాకుండా ఉండటానికి ఈ రాగులు మంచి ఆహారంగా పనిచేస్తుంది. అలాగే మీరు కొర్రలు కానీ సామలు కానీ ఆరికలు కానీ తీసుకున్నట్లయితే కొర్రల్లో కూడా ఖనిజ లవణాలు ఎక్కువ కాబట్టి తర్వాత చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ కాకుండా మన శరీరంలో అవి నియంత్రిస్తూ ఉంటుంది. ఒకసారి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినాయి అంటే మనకి గుండె జబ్బులు రాయటం ఖాయం. కానీ అలాంటి పరిస్థితుల్లో మన రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు పేరుకోకుండా ఉండడానికి దాని కొవ్వు కరిగించుకొని జాగ్రత్తగా ఆ రక్తం కరెక్ట్గా సరఫరా అవ్వడానికి కానీ ఇన్సులిన్ లెవెల్స్ కూడా పెరగకుండా తరగకుండా నియంత్రించుకోవడానికి మధుమేహం ఉండే వాళ్ళకి ఈ యొక్క కొర్రలు సామలు ఆరికలు అనేటువంటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అవే కాకుండా రాగులు కానీ జొన్నలు కానీ సపరేట్ సపరేట్గా కాకుండా అన్నిటినీ కలిపి తీసుకున్నట్లయితే ఒక చిరుధాన్యాల్లో ఉన్నటువంటి పోషకాలు మరొక చిరుధాన్యాల్లో ఉండవు. సో అన్ని కలిపి తీసుకున్నట్లయితే అన్ని పోషకాలు మన శరీరానికి లభ్యమవుతూ ఉంటాయి. దాని ద్వారా ఎప్పటికీ కూడా కీళ్ళ సమస్యలు కానీ మోకాల సమస్యలు కానీ ఈ నిద్రలేమి సమస్యలు కానీ రాకుండా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ చిరుధాన్యాలని మనమే మొలకెత్తి కూడా తీసుకోవచ్చు. అంటే ఒకరోజు మనం మూట కట్టి అది నానబెట్టి తీసుకున్నట్లయితే ఆ మొలకల్లో సప్లిమెంటేషన్ ఆఫ్ వైటమిన్స్ విటమిన్లు ఎక్కువగా విచ్చిత్తి చెంది ఎక్కువ పోషకాలు ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే వీటితో పాటుగా చిరుధాన్యాలతో పాటుగా పెసలు కానీ మినుములు కానీ అలసందలు కానీ ఇవి కూడా జనరల్గా తీసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ వరి అన్నం మీద ఎక్కువ ఆధారపడకుండా గోధుమలు కూడా ఎక్కువగా తీసుకోకుండా అందుట్లో ఈ రోజుల్లో మైదా ఎక్కువ వాడుతున్నారు. ఆ మైదా కూడా ఎక్కువ వాడకుండా చిరుధాన్యాలను కనుక కొంచెం ఎక్కువగా మన ఆహారం తీసుకున్నట్లయితే మన ఆరోగ్యానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆరోగ్య సమస్యలు ఏవి కూడా రాకుండా ఉండడానికి కొంతవరకు నియంత్రించుకుంటూ దానిలో ముఖ్యమైనది ఏంటంటే హై బీపీ కానీ లో బీపీ కానీ బ్లడ్ ప్రెషర్ కూడా చాలా వరకు నియంత్రించుకోవచ్చు.
0: మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ చిరుధాన్యాలతో వంటకాలు అవి చేస్తూ ఉంటారు కదండి, అసలు ఏ వంటకాలు చేస్తుంటారు?
1: చిరుధాన్యాలు అన్ని కలిపి వంట చేసేదానికంటే కూడా ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉందని చెప్పాను కదా. ఇప్పుడు సపోజ్ మీరు రాగులు తీసుకున్నట్లయితే పురుకాలలో అందరూ కూడా సంకటి తినేవాళ్ళు, రాగి సంకటి, తర్వాత జొన్న రొట్టె తినేవాళ్ళు. సో అలాంటివి మళ్ళా పూర్వకాలం యొక్క పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్న పరిస్థితులకు మనం తెచ్చుకున్నట్లయితే
0: రాగి జావ తాగుతారు.
1: రాగి జావ చేసుకునేటప్పుడు దానిలో మజ్జిగ కాకుండా కొంచెం పాలు కలిపి ఇచ్చినట్లయితే పిల్లలకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంతోపాటు రాగుల్లో కాల్షియం ఉంటుంది, పాలలో కాల్షియం ఉంటుంది, రోజుకి వాళ్ళు ఎనర్జెటిక్గా ఉండటానికి పనిచేస్తుంది. అలాగే ఎదిగే పిల్లలు కాబట్టి ఎముకలు పటిష్టంగా ఉండి హైట్ పెరగడానికి కూడా ఇది పనికి వస్తుంది. సో రాగి జావ తాగొచ్చు, రాగి మాల్ట్ తీసుకోవచ్చు, తర్వాత రాగి సంకటి, రాగి లడ్డు. దీనిలో రాగి లడ్డులో కూడా ఏంటి అంటే బెల్లము వేసి చేసుకోవాలి, పంచదార వేయకూడదు. బెల్లము నెయ్యి రాగి పిండి కలిపి చేసుకుని రాగి లడ్డు కానీ పిల్లలకి పెడితే చాలా పటిష్టంగా ఉంటారు. అంతేకాకుండా ఆడపిల్లలకైతే యుక్త వయసులో ఉన్న వాళ్ళకి మెనస్ట్రల్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఇది కొంతవరకు దోహదం చేస్తుందండి. అలాగే జొన్న పిండి తీసుకున్నట్లయితే జొన్న ఇడ్లీ వేసుకోవచ్చు, జొన్న దోశ వేసుకోవచ్చు, జొన్న లడ్డు చేసుకోవచ్చు, దాంతోనే కిచడీ కానీ పలావ్ కానీ బిర్యానీ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా జొన్నలు రోటీ ఎప్పుడు కూడా రోజు సాయంత్రం పూట రోటీ తిన్నట్లయితే ఊబకాయం ఉండేవాళ్ళు ఎప్పటికీ లావు అవ్వకుండా ఉండటానికి అదొక మంచిగా జొన్నలు అనేవి బాగా పనిచేస్తాయండి. అంతేకాకుండా సపోజ్ మీ కొర్రలు తీసుకున్నట్లయితే కొర్రలతో ఇప్పుడు కొర్ర లడ్డు కానీ కొర్ర పాయసం కానీ చాలా బలవర్ధకమైన ఆహారంగా తీసుకోవచ్చు. అంతేకాని కొర్ర బూరెలు కానీ సజ్జ బూరెలు కానీ వీటితో తయారు చేసినటువంటి వంటకాలు పిల్లలకి పెట్టవచ్చండి, స్నాక్స్గా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఆరికలు, వరిగలు, సామలు ఇవన్నీ కూడా అరిసెలు కూడా దాంతో కూడా మనం చేసుకోవచ్చు. ఇలాంటి వంటకాలే కాకుండా అన్నీ కలిపి పిండి తయారు చేసుకున్నటువంటివి జొన్నలు, రాగులు, సజ్జలు
0: అంటే అన్ని రకాల పిండి సమానంగా
1: తీసుకోకూడదండి. వాటికి రేషియో ప్రకారంగా 1:2 రేషియో, సపోజ్ గోధుమలు ఒక రేషియోలో తీసుకొని మిగతా అన్ని కూడా 50% అరకిలో గోధుమలు తీసుకుని ఇంకొక అరకిలో 100 గ్రాములు గనుక ఈ చిరుధాన్యాలన్నింటిని కలిపి మనం తీసుకొని పిండి పట్టించుకొని అదే డైట్గా మెయింటైన్ చేసుకుంటే ఎవ్రీడే అంటే ప్రతిరోజు కూడా ఇది ఊబకాయం ఉన్న పిల్లల్లో కూడా ఎక్కువగా ఇది ఒక రోజుకి ఒక చపాతి, 2 చపాతీలు చేసి ఇచ్చినట్లయితే కంటిన్యూస్గా చేయటం వల్ల ఒక 1 month ఆర్ 2 months ఖచ్చితంగా వాళ్ళ డైట్ మెయింటైన్ చేస్తే బరువు తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటుగా ఆల్టర్నేట్గా జొన్న రొట్టె ఇవ్వాల్సి వస్తుంది. కనుక పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు ఈ మంచూరియాలు కానీ జంక్ ఫుడ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ తినకుండా ఇప్పుడు రాగులతో కానీ జొన్నలతో కానీ అందరూ కూడా ఇప్పుడు పాస్తా కానీ చేస్తున్నారు.
0: కాబట్టి అనురాధ గారు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా చిరుధాన్యాల వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి, వంటల రూపంలో ఎలా వాడుకోవాలో కూడా చెప్పారు. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిరుధాన్యాలనే వాడుకోవాలంటారు.
1: ఖచ్చితంగా చిరుధాన్యాలని మన రోజువారీ ఆహార పదార్థాల్లో ఉదయం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఏదో ఒక రూపంలో రాగి దోశ వేసుకోవచ్చు. అలాగా పిల్లలకి పెట్టినట్లయితే ఏంటంటే ఆరోగ్యంగా ఉంటుంది. ఏదో ఒక రూపంలో చిరుధాన్యాలు మన ఆహారంలో చేర్చడం వల్ల ఊబకాయాన్ని కానీ, గుండె జబ్బులు కానీ, మధుమేహం కానీ ఇలాంటి వ్యాధులు రాకుండా, పిల్లలు కూడా రక్తహీనత రాకుండా కాపాడటానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా చిరుధాన్యాలను ఆహారంలో చేర్చండి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.

0: నమస్కారం. నమస్కారం అండి.
1: ఆధునిక జీవన శైలిలో
2: ఆధునిక శైలిలో
1: చిరుధాన్యాల
2: ప్రాముఖ్యత గురించి శ్రీమతి బి అనురాధ గారి ప్రసంగం విన్నారు.
1: అనురాధ గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు.

0: మీరు ఇంతవరకు గ్రామలక్ష్మి కార్యక్రమంలో లలిత గీతం విన్నారు. ఇప్పుడు విందాం వేసవిలో చిన్నపిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి.
1: కార్యక్రమంలో ఇప్పుడు వేసవి కాలంలో చిన్నపిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విశేషాలు వింటారు. వేసవి కాలం అన్ని కాలాల్లోకి వేసవి కాలంలో చిన్నపిల్లల పట్ల చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాతావరణంలో సహజంగా ఉండే మార్పులకి పసిపిల్లల ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అందువల్ల వేసవి కాలంలో చిన్నపిల్లల పట్ల చాలా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నవజాత శిశువులు, వీరి పట్ల ప్రత్యేకమైన ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎండ సమయాల్లో వీరిని వీలైనంత వరకు గది బయటికి తీసుకురాకుండా ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా మరీ ఎక్కువ చల్లదనాలు అలానే మరీ ఉక్కపోతల్లోనూ ఉంచకుండా నార్మల్గా వచ్చే గాలి, నార్మల్గా ఉండే వాతావరణంలో ఉంచండి పిల్లల్ని. అలానే పసిపిల్లల్ని ఒక్కడనే ఉంచకుండా పక్కన ఎవరైనా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని గమనించుకుంటూ ఒకళ్ళు ఉండటం ఎంతైనా మంచిది. అలాగే అరగంట అరగంటకి నోరు తడారిపోకుండా వాళ్ళకి పాలు పట్టడం కానీ చేస్తూ ఉండాలి. వాతావరణంలో ఉండే ఎండవేడికి పిల్లలు ఏమీ చెప్పలేక ఏం చేయాలో వాళ్ళకి తెలియదు కాబట్టి, ఎలా చెప్పాలో కూడా తెలియని వయసులు కాబట్టి ఉన్నట్టుండి ఒక్కోసారి ఎక్కువగా

0: ఏడుస్తూ ఉంటారు. అలానే అలా ఏడ్చిన టైంలో వాళ్ళని ఎత్తుకోవడం కంటే కూడా వాళ్ళ పక్కన మనిషి ఉన్నాము అని చెప్పేసి పిల్లలు గమనించేలాగా వాళ్ళకి వాళ్ళని దగ్గరికి తీసుకుని కూర్చోబెట్టుకుని, కానీ వాళ్ళ పక్కన వాళ్ళు పడుకుంటే పక్కన కూర్చుని వాళ్ళని పిలవటం, వాళ్ళతో మాట్లాడుతూ ఉండటం అలా చేస్తూ ఉంటే పిల్లలకి పక్కన మనిషి ఉన్నారు అనే ధీమా ఉంటుంది. రోజు రోజుకి ఎండలు బాగా పెరిగిపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే మాత్రమే మనం ఆ సమయాల్లో బయటికి రావడం మంచిది. అందున పసిపిల్లలు అప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఎటువంటి పరిస్థితులలో పిల్లల్ని ఎండ సమయాల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు ఏడుస్తున్నారు కదా అని తలుపులు తీసేసి పిల్లల్ని ఆటలకి, మన ముందే ఆడుకుంటున్నారు, మన గుమ్మంలోనే ఆడుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళరు అని అలా అశ్రద్ధ చేయకూడదు. ఏమాత్రం పిల్లల్ని ఇంటి బయటకి వెళ్లకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు గది తలుపులన్నీ మూసేసి పిల్లల్ని నీడపట్టుగానే ఇంట్లోనే ఉంచాలి. ఇండోర్ గేమ్స్, చిన్నపిల్లల పట్ల ఇటువంటి సమయాల్లో ఇండోర్ గేమ్స్ ఆటలకే ప్రాధాన్యతనివ్వాలి. అందున పిల్లలందరూ కూడా స్కూళ్ళు అయిపోయినాయి, సెలవుల్లో ఉంటారు కాబట్టి ఈ ఇండోర్ గేమ్స్ కానీ, ఈ ఇండోర్ గేమ్స్ ఆటలు ఇలాంటివి కనుక పిల్లలు ఆడిస్తూ ఉంటే కనుక పిల్లలు ఎండ సమయాల్లో బయటికి వెళ్లకుండా మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇలాంటి ఎండ సమయాల్లో పిల్లల చేత ఈ ఇండోర్ గేమ్స్ ఇలాంటివి ఆడిస్తూ పిల్లలు బయటికి వెళ్లకుండా చూసుకోవాల్సిన అవసరం పెద్దలకి ఎంతైనా ఉంది. కాబట్టి ఎండ దెబ్బ తగలకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దలపైన ఉంది. మీరు ఇంతవరకు వేసవి కాలంలో చిన్నపిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విశేషాలు విన్నారు.
1: ఈ వేసవి కాలంలో తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వేసవిలో పిల్లలు వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది. వదులుగా ఉన్న కాటన్ దుస్తులు ధరించాలి. పిల్లలను ఇంటిలోనే మెదడుకు పదును పెట్టే ఆటలు అంటే క్యారమ్స్, లూడో, చెస్ వంటి ఇండోర్ గేమ్స్ ఆడించేలా చూసుకోవాలి. పిల్లలు ఆటల విషయంలో పడిపోయి మంచినీళ్లు తాగడం మర్చిపోతారు, కాబట్టి ఆ విషయంలో తల్లులు జాగ్రత్త వహించాలి. తాజాగా వేడిగా వండిన ఆహారం తీసుకోవాలి. అలాగే నీటి శాతం ఎక్కువగా ఉన్నటువంటి ఆనపకాయ, బీరకాయ, దోసకాయ, కీరదోస వంటి కూరగాయలు, పుచ్చకాయ, ఖర్బూజా, కివి, లీచీ పండ్లు, తాటిముంజులు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటిలో ఎక్కువ శాతం నీటితో పాటు పోషక విలువలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని డీహైడ్రేషన్కి గురి కాకుండా కాపాడతాయి. శరీరాన్ని చల్లబరచడంలో తరువాణి, గంజి మరింత బాగా పనిచేస్తుంది. ఎక్కువగా ద్రవ పదార్థాలు, మంచినీళ్లు తీసుకోవాలి. శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. అలాగే ఇంటిలోకి వేడిగాలి రాకుండా కిటికీలకు వట్టివేళ్ల చాపలు, మందపాటి దుప్పట్లను తగిలించి ఆరారా వాటిని నీటితో తడుపుతూ ఉంటే కనుక గది చల్లగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు గనక పాటించినట్లయితే వడదెబ్బ తగలకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు చిట్కాలు వింటారు. మనం ఎవరిని చూసినా మన దృష్టి ముందుగా వారి ముఖం మీద పడుతుంది. ముఖం లేతగా, మొటిమలు మచ్చలు లేకుండా ఉంటే చాలా బాగున్నారు, అందంగా ఉన్నారని అనుకుంటాము. అయితే కొందరిలో ముఖం మీద, ముఖ్యంగా నుదుటి మీద నల్ల మచ్చలు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. వీటి కోసం మార్కెట్లో దొరికే ఫేస్ వాష్లు, క్రీములు వాడుతూ ఉంటారు. వీటి అవసరం లేకుండా చిన్న చిన్న చిట్కాలు గనక పాటించినట్లయితే ఈ నల్లటి మచ్చ.
2: గ్రామలక్ష్మి కార్యక్రమంలో మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు.
1: ముఖం మీద నెమ్మదిగా రాసుకోవాలి.
2: వన్ 2.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలు ఆంగ్లంలోను అనంతరం హిందీలోను వార్తా ప్రసారం వింటారు.

చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాటను హేమచంద్ర, గోపిక, పూర్ణిమ సాహితీ పాడారు 3BHK చిత్రానికి.

ఈ వేసవి కాలంలో తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వేసవిలో పిల్లలు వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది. వదులుగా ఉన్న కాటన్ దుస్తులు ధరించాలి. పిల్లలను ఇంటిలోనే మెదడుకు పదును పెట్టే ఆటలు అంటే క్యారమ్స్, లూడో, చెస్ వంటి ఇండోర్ గేమ్స్ ఆడించేలా చూసుకోవాలి. పిల్లలు ఆటల విషయంలో పడిపోయి మంచినీళ్లు తాగడం మర్చిపోతారు, కాబట్టి ఆ విషయంలో తల్లులు జాగ్రత్త వహించాలి. తాజాగా వేడిగా వండిన ఆహారం తీసుకోవాలి. అలాగే నీటి శాతం ఎక్కువగా ఉన్నటువంటి ఆనపకాయ, బీరకాయ, దోసకాయ, కీరదోస వంటి కూరగాయలు, పుచ్చకాయ, ఖర్బూజా, కివి, లీచీ పండ్లు, తాటిముంజులు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటిలో ఎక్కువ శాతం నీటితో పాటు పోషక విలువలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని డీహైడ్రేషన్కి గురి కాకుండా కాపాడతాయి. శరీరాన్ని చల్లబరచడంలో తరువాణి, గంజి మరింత బాగా పనిచేస్తుంది. ఎక్కువగా ద్రవ పదార్థాలు, మంచినీళ్లు తీసుకోవాలి. శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. అలాగే ఇంటిలోకి వేడిగాలి రాకుండా కిటికీలకు వట్టివేళ్ల చాపలు, మందపాటి దుప్పట్లను తగిలించి ఆరారా వాటిని నీటితో తడుపుతూ ఉంటే కనుక గది చల్లగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు గనక పాటించినట్లయితే వడదెబ్బ తగలకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్జ్ పై టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలను. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్జ్ పై టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలను. కార్యక్రమంలో తరువాత వినబోతున్న పాటను సోన మహాపాధ్యాయ, రవీంద్ర ఉపాధ్యాయ పాడారు తలాష్ చిత్రానికి.

టుమర్ హెచ్ వై టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలను ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.

0: మీరు విన్న పాటతో టీన్ టైం కార్యక్రమం సమాప్తం.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: परीक्षा एक ऐसा अवसर है और परीक्षा के लिए हेल्दी कंपटीशन की भावना हमारी तैयारी को और बेहतरीन बनाती
1: है. NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर లాగిన్ కరే.
3: ఈ వేసవి కాలంలో తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వేసవిలో పిల్లలు వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది. వదులుగా ఉన్న కాటన్ దుస్తులు ధరించాలి. పిల్లలను ఇంటిలోనే మెదడుకు పదును పెట్టే ఆటలు, అంటే క్యారమ్స్, లూడో, చెస్ వంటి ఇండోర్ గేమ్స్ ఆడించేలా చూసుకోవాలి. పిల్లలు ఆటల విషయంలో పడిపోయి మంచినీళ్లు తాగడం మర్చిపోతారు, కాబట్టి ఆ విషయంలో తల్లులు జాగ్రత్త వహించాలి. తాజాగా వేడిగా వండిన ఆహారం తీసుకోవాలి. అలాగే నీటి శాతం ఎక్కువగా ఉన్నటువంటి ఆనపకాయ, బీరకాయ, దోసకాయ, కీరదోస వంటి కూరగాయలు, పుచ్చకాయ, ఖర్బూజా, కివి, లీచీ పండ్లు, తాటిముంజులు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటిలో ఎక్కువ శాతం నీటితో పాటు పోషక విలువలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని డీహైడ్రేషన్కి గురి కాకుండా కాపాడతాయి. శరీరాన్ని చల్లబరచడంలో తరువాణి, గంజి మరింత బాగా పనిచేస్తుంది. ఎక్కువగా ద్రవ పదార్థాలు, మంచినీళ్లు తీసుకోవాలి. శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. అలాగే ఇంటిలోకి వేడిగాలి రాకుండా కిటికీలకు వట్టివేళ్ల చాపలు, మందపాటి దుప్పట్లను తగిలించి ఆరారా వాటిని నీటితో తడుపుతూ ఉంటే కనుక గది చల్లగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు గనక పాటించినట్లయితే వడదెబ్బ తగలకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: अल्टीमेट गोल एग्जाम के नंबर नहीं हो सकता है. अल्टीमेट गोल संपूर्ण जीवन के विकास का होना चाहिए.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. ఇప్పుడు సందేశ్ టు సోల్జర్స్ కార్యక్రమం వింటారు.
1: కార్యక్రమం సందేశ్ టు సోల్జర్స్.

0: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్.
1: మీరు ఇంతవరకు సందేశ్ టు సోల్జర్స్ కార్యక్రమం విన్నారు.

వింటున్న యుగుల గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్జానకి పాడారు రాజకుమార్ చిత్రానికి. వేటూరి సుందరరామూర్తి రచించిన ఈ గీతానికి ఇళయరాజా సంగీతం.

0: వ్యాపార వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: వింటున్న పాటను ఎంఎం కీరవాణి చిత్రపాడారు. రాజహంస చిత్రానికి సిరివెన్నెల గీతం ఇది. ఎంఎం కీరవాణి సంగీతం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 5:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. నేడు మనం ఎన్నో ముఖ్యమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈరోజు రవీంద్రనాథ్ ట్యాగూర్ జయంతి సందర్భంగా వారి గురించి తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలో సాహిత్యం ద్వారా ప్రజల్లో దేశభక్తిని రగిలించిన మహానుభావుల్లో రవీంద్రనాథ్ ట్యాగూర్ ఒకరు. ప్రపంచం వారిని విశ్వకవిగా గౌరవించింది. మన జాతీయ గీతం జనగణమన రచయితగానే కాదు, గొప్ప కవి, తత్వవేత్త, విద్యావేత్త, సంగీతకారుడు, చిత్రకారుడు, దేశభక్తుడిగా వారు చిరస్థాయిగా నిలిచిపోయారు. May 7 వారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఆ మహనీయుడి జీవిత విషయాలను తెలుసుకుందాం. రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 May 7 కోల్కతాలో జన్మించారు. తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్, తల్లి శారదాదేవి. వారి కుటుంబం విద్య, సంస్కృతి, కళలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేది. చిన్నప్పటి నుంచే రవీంద్రుడు చాలా భిన్నంగా ఆలోచించేవారు. ప్రకృతిని ఎంతో ప్రేమించేవారు. ఇంటి తోటలో చెట్లు, పూలు, పక్షులను చూసి గంటల తరబడి ఆనందించేవారు. బయట ప్రపంచం గురించి తెలుసుకోవాలని ఆసక్తి వారిలో చిన్న వయసులోనే పెరిగింది. పాఠశాలకు వెళ్లడం వారికి అంతగా నచ్చేది కాదు. అందుకే ఇంటి దగ్గరే ఉపాధ్యాయుల ద్వారా విద్యాభ్యాసం చేశారు. ఉదయం గణితం, చరిత్ర, భూగోళ శాస్త్రం నేర్చుకుంటే సాయంత్రం సంగీతం, చిత్రలేఖనం, ఇంగ్లీష్ నేర్చుకునేవారు. బెంగాలీతో పాటు ఇంగ్లీష్ భాషపై కూడా మంచి పట్టు సంపాదించారు. చిన్నతనంలోనే కవితలు రాయడం ప్రారంభించారు. వారికి ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. ఆ ప్రకృతి ప్రేమే వారి రచనల్లో స్పష్టంగా కనిపిస్తుంది. తరువాత ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడ ఇంగ్లీష్ సాహిత్యం, సంగీతం, సంస్కృతిని మరింతగా అధ్యయనం చేశారు. ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు తమ అనుభవాలను లేఖల రూపంలో స్నేహితులకు రాసేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచనల్లో గీతాంజలి అత్యంత ప్రసిద్ధి పొందింది. ఇది భక్తి, మానవత్వం, ప్రేమ, ప్రకృతి గురించి రాసిన అద్భుతమైన కవితల సంకలనం. మొదట బెంగాలీ భాషలో రాసిన ఈ కవితలను వారే ఇంగ్లీష్లోకి అనువాదించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రచనలకు గొప్ప పేరు వచ్చింది. 1913 గీతాంజలికి సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. దీంతో నోబెల్ బహుమతి అందుకున్న తొలి ఆసియా వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కేవలం కవి మాత్రమే కాదు, మంచి విద్యావేత్త కూడా. పిల్లలకు ప్రకృతి మధ్యలో విద్య అందాలని భావించి శాంతినికేతన్ అనే విద్యాసంస్థను స్థాపించారు. తరువాత అది విశ్వభారతి యూనివర్సిటీగా అభివృద్ధి చెందింది. అక్కడ విద్యార్థులు పుస్తకాలతో పాటు సంస్కారం, క్రమశిక్షణ, కళలు, ప్రకృతి పట్ల ప్రేమ కూడా నేర్పించేవారు. విద్యార్థులు తమ పనులు తామే చేసుకునేలా అలవాటు చేశారు. గ్రామ అభివృద్ధి దేశాభివృద్ధికి ముఖ్యమని వారు నమ్మారు. అందుకే శ్రీనికేతన్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రజల అభివృద్ధికి కృషి చేశారు. ఎక్కువగా వారి రచనల్లో మానవత్వం, ప్రేమ, సమానత్వం ప్రధానంగా కనిపిస్తాయి. మతాలు వేరువేరు అయినా మనుషులు ప్రేమతో కలిసి జీవించాలని వారు ఎప్పుడూ చెప్పేవారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ తమ రచనల ద్వారా ప్రజల్లో దేశభక్తిని పెంచారు. దేశభక్తి గేయాలు పాడి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలలో పాల్గొన్నారు. బాల్ గంగాధర్ తిలక్ను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసినప్పుడు తీవ్రంగా స్పందించారు. 1896 జరిగిన కోల్కతా కాంగ్రెస్ సమావేశంలో వందే మాతరం గీతాన్ని తొలిసారి ఆలపించారు. తరువాత వారు రచించిన జనగణమన భారత జాతీయ గీతంగా ఎంపికైంది. 1950 జనవరి 24 దీనిని అధికారికంగా జాతీయ గీతంగా ప్రకటించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితం అంతా సాహిత్యం, సంగీతం, విద్య, దేశభక్తికి అంకితమైంది. వారి రచనలు కేవలం చదవడానికి మాత్రమే కాదు, మనస్సును మార్చే శక్తి కలిగినవి. ప్రేమ, శాంతి, మానవత్వం వారి సందేశాల మూలం. 1961 ఆగస్టు 7 వారు పరమపదించారు. కాని వారి ఆలోచనలు, రచనలు, పాటలు ఈరోజుకి కూడా కోట్లాది మందికి ప్రేరణగా నిలుస్తున్నాయి. భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికే వారు ఒక గొప్ప సాహిత్య సంపద. ప్రజల్లో జాతీయ భావనను పెంచిన మహాకవి, ప్రపంచానికి భారత సాహిత్య గొప్పతనాన్ని చాటిన మహనీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్. వారి జయంతి సందర్భంగా ఆ విశ్వకవికి మన వందనాలు. ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం నుంచి రాధన్ సంగీతంలో మోహిత్ చౌహాన్ పాడిన పాటను విందాం.

భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో ధైర్యానికి, త్యాగానికి, దేశభక్తికి ప్రతీకగా నిలిచిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు. తెలుగు ప్రజలు ప్రేమగా మన్యం వీరుడు అని పిలిచే అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచి గిరిజనుల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడు. చిన్న వయసులోనే దేశం కోసం తమ ప్రాణాన్ని అర్పించిన ఆ మహానీయుడి వర్ధంతి సందర్భంగా వారి జీవితాన్ని స్మరించుకుందాం. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4 విశాఖపట్నం జిల్లా పండ్రంగి గ్రామంలో జన్మించారు. వారి బాల్యమంతా వెస్ట్ గోదావరి జిల్లా మొగల్లులో గడిచింది. తండ్రి వెంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. చిన్నప్పటి నుంచే సీతారామరాజులో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండేవి. చదువుతో పాటు సంస్కృతం, జ్యోతిష్యం, విలువిద్య, గుర్రపు స్వారీ వంటి విషయాల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించారు. సాధారణంగా కనిపించిన వారి ఆలోచనలు మాత్రం అసాధారణం. దేశం బ్రిటిష్ పాలనతో బాధపడుతుంటే సీతారామరాజు మనస్సు తట్టుకోలేకపోయింది. అడవుల్లో నివసించే గిరిజనులను బ్రిటిష్ అధికారులు చాలా బాధపెట్టేవారు. వారి భూములు, అడవులపై హక్కులు లేకుండా చేసి ఇబ్బందులకు గురిచేసేవారు. ఈ పరిస్థితులను చూసిన అల్లూరి సీతారామరాజు ప్రజల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు. 1917 ప్రాంతంలో వారు మన్యం ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలతో కలిసిపోయేవారు. వారి బాధలు తెలుసుకున్నారు, వారికి ధైర్యం చెప్పారు, గిరిజనుల ప్రేమను, నమ్మకాన్ని సంపాదించుకున్నారు. కొద్ది కాలంలోనే మన్యం ప్రజలకు సీతారామరాజు ఒక నాయకుడిగా మారిపోయారు. అల్లూరి సీతారామరాజు పోరాటం కేవలం ఆయుధాల పోరాటం మాత్రమే కాదు, అది స్వాభిమాన పోరాటం. మన భూమి మీద మనకే హక్కు ఉండాలి అనే భావనతో వారు ప్రజలను ఒకటిగా చేర్చారు. బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు నిలబడటానికి యువకులను సిద్ధం చేశారు. 1922 ఆగస్టు 22 చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేసి అక్కడి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తరువాత వివిధ పోలీస్ స్టేషన్లపై కూడా దాడులు చేశారు. ఈ దాడులతో బ్రిటిష్ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అల్లూరి సీతారామరాజు పేరు వినగానే వారికి భయం పట్టుకుంది. అడవుల్లో తిరుగుతూ తెలివిగా వ్యూహాలు రచిస్తూ బ్రిటిష్ సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టారు. 2 ఏళ్లపాటు అల్లూరి సీతారామరాజు పోరాటం కొనసాగింది. ఎంతో చిన్న వయసులోనే వారు అసాధారణ ధైర్యాన్ని చూపించారు. గిరిజనులకు వారే ఆశ, వారే ధైర్యం. బ్రిటిష్ ప్రభుత్వం అల్లూరి సీతారామరాజును పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరకు వారి అనుచరులను ఇబ్బందులకు గురిచేయడం ప్రారంభించారు. గ్రామాలపై దాడులు చేశారు, ప్రజలను హింసించారు. తమ వల్ల ప్రజలు బాధపడకూడదని భావించిన అల్లూరి సీతారామరాజు చివరకు తమను తాము త్యాగానికి సిద్ధం చేసుకున్నారు. 1924 మే 7 అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ సైన్యం పట్టుకుంది. వారిని ఒక చెట్టుకు కట్టేసి కాల్చివేసింది. అప్పటికి వారి వయస్సు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. కాని ఆ చిన్న జీవితంలో వారు సాధించిన గౌరవం, ప్రజల హృదయాల్లో సంపాదించుకున్న స్థానం ఎంతో గొప్పది. వారి స్ఫూర్తి ఈ నేలలో నేటికీ జీవిస్తూనే ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి ముందుగా గుర్తొచ్చేది వారి ధైర్యం. కాని వారిలో మరో గొప్ప లక్షణం ప్రజలపై ప్రేమ. తమ కోసం కాదు, ప్రజల కోసం జీవించారు. తమ ప్రాణం కంటే దేశాన్ని ఎక్కువగా ప్రేమించారు. అందుకే వారి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. నేటి యువత అల్లూరి సీతారామరాజు జీవితాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. వారు చూపించిన మార్గం మనకు ఎంతో ప్రేరణ. కష్టాలు వచ్చినప్పుడు భయపడకూడదని, సమాజం కోసం ఆలోచించాలని, ధైర్యంగా ముందుకు సాగాలని అల్లూరి సీతారామరాజు జీవితం మనకు చెబుతుంది. దేశం కోసం పోరాడటం అంటే కేవలం యుద్ధం చేయడం మాత్రమే కాదు, నిజాయితీగా జీవించడం, సమాజానికి ఉపయోగపడటం కూడా దేశసేవే అని వారి జీవితం మనకు నేర్పుతుంది. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు చిత్రం నుంచి ఆదినారాయణరావు సంగీతంలో ఘంటసాల వి. రామకృష్ణ పాడిన పాటను విందాం.

0: తరిమి తరిమి కొట్టరా,
1: తరిమి కొట్టరా.
2: తెలుగు మీద లేవరా దీక్ష భూమి తా.

నేడు వరల్డ్ అథ్లెటిక్స్ డే కాబట్టి ఈ విషయం గురించి తెలుసుకుందాం. వరల్డ్ అథ్లెట్స్ డే ప్రతి సంవత్సరం యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచేందుకు జరుపుకునే ప్రత్యేకమైన రోజు. ఈ రోజును ముఖ్యంగా పిల్లలు, యువత శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని గుర్తు చేసేందుకు నిర్వహిస్తారు. అథ్లెటిక్స్ అంటే రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, జావ్లిన్ త్రో వంటి క్రీడలు. ఇవి మన శరీరాన్ని దృఢంగా మార్చడమే కాదు, మనలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి. నేటి కాలంలో చాలామంది యువత ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లతో గడుపుతున్నారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అలాంటి సమయంలో వరల్డ్ అథ్లెటిక్స్ డే క్రీడల ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తుంది. ప్రతిరోజు కొంతసేపు ఆటలు ఆడటం, వ్యాయామం చేయటం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనస్సు ఉల్లాసంగా కూడా ఉంటుంది, చదువులో కూడా ఏకాగ్రత పెరుగుతుంది. క్రీడలు మనకు క్రమశిక్షణ, ఓర్పు, సమయపాలన, కష్టపడే తత్వం వంటి మంచి లక్షణాలను నేర్పిస్తాయి. గెలుపు వచ్చినప్పుడు ఆనందంగా ఉండటం ఎంత ముఖ్యమో, ఓటమి వచ్చినప్పుడు కూడా ధైర్యంగా నిలబడటం అంతే ముఖ్యమని ఈ ఆటలు మనకు నేర్పిస్తాయి. అందుకే చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. మన భారతదేశం నుంచి కూడా ఎంతోమంది గొప్ప క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. నీరజ్ చోప్రా, పిటి ఉష, అంజు బాబీ జార్జ్, జ్యోతి ఎరజ్జీ వంటి క్రీడాకారులు భారత జెండాను ప్రపంచ వేదికపై గర్వంగా ఎగురవేశారు. ఈ వరల్డ్ అథ్లెటిక్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. రోజు కొంత సమయం ఎక్సర్సైజ్, రన్నింగ్ లేదా ఏదైనా ఒక స్పోర్ట్ కోసం కేటాయించాలి. ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో విజయాలను సాధించగలం. క్రీడలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి జీవితంలో ముందుకు వెళ్లే ధైర్యాన్ని ఇస్తాయి. కాబట్టి యువత అందరూ క్రీడలను అలవాటు చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని నిర్మించుకోవాలి. ఇప్పుడు జెర్సీ సినిమా నుంచి అనిరుద్ రవిచందర్ సంగీతంలో కాలభైరవ పాటిన పాట మీకోసం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. కలిసికట్టుగా పనిచేస్తే ప్రభుత్వం మరింత విజయవంతంగా ప్రజలకు సేవలు అందించగలదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు స్పష్టం చేశారు. కలెక్టర్లు తమ జిల్లాల భవిష్యత్ దృష్ట్యా దీర్ఘకాలిక దృష్టితో పనిచేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. భూ రికార్డులు తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా భూ యజమానులకు ఈకేవైసీ సదుపాయం కల్పించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివరాలు. కలిసికట్టుగా పనిచేస్తే ప్రభుత్వం మరింత విజయవంతంగా సేవలు అందించగలదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు స్పష్టం చేశారు. సమిష్టి కృషితోనే అభివృద్ధి జరుగుతుందని, నేను అని కాకుండా మనం అనే ఆలోచన విధానం అందరిలో రావాలని చెప్పారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా జీఎస్డీపీ గ్రోత్, జిల్లాల వారీగా జీఎస్డీపీ అంచనాలు, సింగపూర్ దేశంలో మంత్రులకు ట్రైనింగ్ వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియ అని, అత్యుత్తమ విధానాలు ఎక్కడున్నా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. సింగపూర్ దేశంలో అనుసరిస్తున్న పాలనా విధానాలు అక్కడి ప్రజల విశ్వాసాన్ని దక్కించుకున్నాయని చెప్పారు. జీఎస్డీపీ విషయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ప్రజలపై ప్రభావం చూపిస్తాయన్నారు. అభివృద్ధిపై దృష్టి సారించాలని, ప్రగతి సాధనలో కీలకంగా వ్యవహరించాలని, సేవారంగం మరింతగా పెరగాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఫలితాలే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తూ,
1: రెస్పాన్సివ్ గవర్నెన్స్ అని ప్రజలు అప్రిషియేట్ చేసే పరిస్థితి రావాలి. మార్పు స్పష్టంగా కనపడాలి. మీరు మీ మంత్రులు మీ జిల్లాకు ఏం సాధించారో ప్రైడ్ గా ఫీల్ అయ్యే పరిస్థితి మీరు రావాలి. జిల్లాకు పోటీ ఉండాలి. మీరు ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొస్తే మిమ్మల్ని మెంటర్ గా పెట్టుకుంటాం మిగిలిన జిల్లాల్లో. ఆ విధంగా 28 జిల్లాల్లో 28 బెస్ట్

0: ప్రాక్టీసెస్ మీరు తయారు చేసి దాన్ని నర్చర్ చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకునే పరిస్థితి రావాలి.
1: అమరావతిలో జరుగుతున్న 7వ కలెక్టర్ల సదస్సులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇటీవల తన సహచర మంత్రులతో చేసిన సింగపూర్ పర్యటన అనుభవాలను ఈరోజు పంచుకున్నారు. సింగపూర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్స్ ఎక్సలెన్స్ సేల్స్ కార్యక్రమం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. సింగపూర్ చాలా చిన్న దేశం అయినప్పటికీ ఆ దేశం ప్రపంచంలో మొదటి వరుసలో ఉంటుందన్నారు. ఎందుకంటే అక్కడ పాలకులకు స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయని, బాధ్యత తీసుకునే నాయకత్వం, ప్రజలకు సేవ చేయాలనే తపన, చిత్తశుద్ధి వారిలో ఉన్నాయని చెప్పారు. ఈ మూడు అంశాలే సింగపూర్ను మిగతా దేశాల నుంచి వేరు చేస్తున్నాయని అన్నారు. అక్కడ పట్టణ ప్రణాళికలు కూడా చాలా ముందు చూపుతో ఉన్నాయని, ఒక స్పష్టమైన భవిష్యత్ కార్యాచరణతో ముందుకెళ్తున్నారని చెప్పారు. అధికారులంతా సమన్వయంతో క్షేత్రస్థాయి పరిస్థితులను విశ్లేషించుకుంటూ పనిచేస్తున్నారని తెలిపారు. మన జిల్లాల్లో కూడా కలెక్టర్లు అదే దీర్ఘకాలిక దృష్టితో పనిచేయాలని, రోజువారీ సమస్యలు పరిష్కరించడం మాత్రమే కాకుండా 10 ఏళ్ల తర్వాత జిల్లా ఎలా ఉండాలో నిర్ణయించుకుని ఆ దిశగా పనిచేయాలని సత్యకుమార్ యాదవ్ సూచిస్తూ,
2: అర్బన్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ గ్యాలరీ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ సిటీస్, హౌ ఇట్ వాజ్ 3 డికేడ్స్ అగో అండ్ వాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ హాస్ టేకన్ ప్లేస్ ఓవర్ ది పీరియడ్ అండ్ వాట్ ఈస్ దేర్ ఫ్యూచర్ రెడీనెస్ ఫర్ ఎనీ క్రైసిస్ అండ్ అర్బన్ ప్లానింగ్ ఆల్సో. ఇఫ్ ఎనీబడి హాస్ విజిటెడ్ సింగపూర్ సమ్ 20 ఇయర్స్ అగో, దే విల్ నాట్ రికగ్నైజ్ సింగపూర్ టుడే బికాస్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ గ్రీనరీ ఎవ్రీవేర్, సిటీ ఇన్ ద నేచర్. దట్స్ హౌ దే ఆర్ క్రియేటింగ్ ది ఎంటైర్ ఎకోసిస్టమ్.
1: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు సాధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కలెక్టర్ల సదస్సు అభినందనలు తెలిపింది. ఈ ఉదయం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సుకు హాజరైన చంద్రబాబు నాయుడుకు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మొదలుకొని గ్రామస్థాయి అధికారి వరకు కలిసి పనిచేయటం వల్లే ఈ అవార్డు దక్కిందని చెప్పారు. గతంలో ఇలాంటి అవార్డులు తీసుకోవడానికి ఇష్టపడేవాడిని కాదని, కానీ ఇప్పుడు ఇలాంటి అవార్డులు మరిన్ని రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఎన్ని అవార్డులు వస్తే రాష్ట్రానికి అంత గుర్తింపు దక్కుతుందని, మరిన్ని పెట్టుబడులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక సమిష్టి జట్టుగా పనిచేస్తున్న మీ అందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ 1 నెల 1 గ్రామం 4 దఫాల సందర్శన పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ వై మేఘాస్వరూప్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామస్థాయిలోనే భూ సంబంధిత సమస్యలను పరిష్కరించి రైతులు, భూ యజమానులకు త్వరితగతిన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి నెలలో 4 గురువారాలు అధికారుల బృందం గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలు స్వీకరించి పరిష్కార దిశగా చర్యలు చేపడుతుందని తెలియజేశారు. ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం సందర్భంగా మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టును రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు ప్రారంభించారు. లోక్భవన్లో జరిగిన ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం, ప్రపంచ తలసేమియా దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ రెడ్క్రాస్, రెడ్ క్రీసెంట్ ఉద్యమం ద్వారా అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో ప్రజలకు అవసరమైన నిత్యావసర సేవలను అందించే వాలంటీర్ల అవిశ్రాంత కృషిని గౌరవించడానికి రెడ్క్రాస్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారని చెప్పారు. మానవత్వంపై ఆధారపడ ఈ ఉద్యమ సూత్రాల గురించి అవగాహన పెంచడానికి కూడా ఈరోజు ఒక అవకాశం కల్పిస్తుందన్నారు. రెడ్ క్రీసెంట్ ఉద్యమ వ్యవస్థాపకుడైన జీన్ హెన్రీ డ్యునాంట్ జయంతిని పురస్కరించుకుని ఏటా ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ ఉద్యమానికి ఆయన చేసిన సేవలకు గాను 1901లో ఆయనకు మొట్టమొదటి నోబెల్ శాంతి బహుమతి లభించింది. గత 2 ఏళ్ల కాలంలో రెవెన్యూ వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూ రికార్డులు తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా ప్రతి దశలోనూ భూ యజమానికి ఈ కేవైసీ సదుపాయం కల్పించామన్నారు. కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన ఈరోజు మాట్లాడుతూ, పట్టణ గరిష్ట భూపరిమితి చట్టం కింద నిషేధ జాబితాలో ఉన్న స్థలాల క్రమబద్ధీకరణ గడువు తేదీని ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నామన్నారు. క్రమబద్ధీకరణ ప్రక్రియను కూడా సులభతరం చేశామని, గతంలో ప్రభుత్వం వద్దకు రావాల్సి ఉండగా ప్రస్తుతం సీసీఎల్ఏ స్థాయిలోనే ఆదేశాలు ఇచ్చే విధంగా సవరణ చేశామన్నారు. విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ 106,000 ఎకరాలకు విముక్తి కల్పించామన్నారు. పట్టా భూముల 1B అడంగల్ను ఆన్లైన్లో భూ యజమానులే సొంతంగా లాక్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు.

0: భూ యజమానుల అనుమతి లేకుండా ఏ అధికారి కూడా మ్యూటేషన్లు కానీ రిజిస్ట్రేషన్లు కానీ చేసే అవకాశం ఉండదన్నారు. కొత్త పాస్బుక్ కూడా ఈకేవైసీ చేసి డ్రాఫ్ట్ పాస్ పుస్తకాన్ని రైతులకు చూపించి వారు సంతృప్తి చెందిన తర్వాతే ముద్రణకు పంపిస్తున్నామని మంత్రి వివరిస్తూ,
1: రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం. భూ రికార్డులన్నీ కూడా తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా ప్రతి దశలోనూ భూ యజమానికి ఈకేవైసీ సదుపాయం కల్పిస్తా ఉన్నాం. పట్టా భూములు అలాగే 1B అడంగల్లో ఆన్లైన్ లో భూ యజమానులే సొంతంగా లాక్ చేసుకునే విధంగా సంస్కరణ తీసుకొచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలతో 22A నుంచి ప్రవేశిస్తూ మన ఉత్తర్వులు ఇచ్చాము. 137,000 ఎకరాలు దీని ద్వారా పేదలకు లబ్ధి పొందింది.
0: దేశంలో స్వయం సహాయక సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో 35,000 కోట్ల రూపాయల విలువైన రుణాలు ఇవ్వడం జరిగిందని, బ్యాంక్ లింకేజ్ రుణాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ జీవీబీడి హరిప్రసాద్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల స్వయం సహాయక సంఘాల ప్రతినిధుల సమావేశంలో 2026-27 సంవత్సరానికి గాను వార్షిక రుణం జీవనోపాధి ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి ప్రాజెక్టు ద్వారా 6,000 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరు సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. కలిసికట్టుగా పనిచేస్తే ప్రభుత్వం మరింత విజయవంతంగా ప్రజలకు సేవలు అందించగలదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు స్పష్టం చేశారు. కలెక్టర్లు తమ జిల్లాల భవిష్యత్ దృష్ట్యా దీర్ఘకాలిక దృష్టితో పనిచేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. భూ రికార్డులు తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా భూ యజమానులకు ఈకేవైసీ సదుపాయం కల్పించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ఆపరేషన్ సింధూర్ ఇత్యస్య ప్రథమ వార్షికోత్సవం ఆచరితం. భయోత్పాదనస్య పరాజయే తస్య సక్షమ విధివ్యవస్థాయాః వినాశే చ భారతస్య ప్రతిబద్ధతాం పునః దృఢీకృతం. బిహారస్య ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ స్వమంత్రిమండలస్య విస్తారం కృతవాన్. నితీశ కుమారస్య పుత్రేణ సహ 32 మంత్రిణః చ నూతన మంత్రిమండలే శపథవచనం స్వీకృతవంతః. తమిళనాడు కేరళ రాజ్యయోః సర్వకార నిర్మాణార్థం తీవ్ర సంవాదాః ప్రచలంతి. సర్వకారేణ 40 వర్షతః అధిక వయస్కానాం కర్మచారిణాం కృతే రాష్ట్రవ్యాపీ వార్షిక స్వాస్థ్య పరీక్షణోపక్రమం సమారబ్ధం. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం లక్నౌ సూపర్ జాయింట్స్ దళం అద్య సాయంకాలే లక్నౌ నగరే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దళం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ఉక్తం యత్ దేశః ఆతంకవాదం పరాజయితుం తస్య సమర్థకం విధివ్యవస్థాం చ విఘటయితుం దృఢః అస్తి. సింధూరాభియానస్య ఏకవర్షస్య పూర్త్యవసరే సామాజికాంతర్జాలీయే పటలే శ్రీమోదీ అవదత్ యత్ భారతీయ సశస్త్ర సేనయా అభియానావధౌ అపూర్వం సాహసం స్పష్టతాం సుదృఢం సంకల్పం చ ప్రదర్శితం. సహ అవదత్ యత్ ఏతత్ పహల్గామ ఇత్యత్ర నిర్దోష భారతీయేషు ఆక్రమణస్య సాహసం కర్తృషు సైనికాః సముచితం ప్రతికారం కృతవంతః. శ్రీమోదీ అగ్రే అవదత్ యత్ సశస్త్ర సేనాయాః శౌర్యస్య సంపూర్ణః దేశః అభివాదనం కరోతి.

0: ఎందుకంటే తవ్వినప్పుడు కొమ్ముల్ని దానికి మట్టి అతుక్కునే ఉంటాయి. అదే కాకుండా ఏవైనా శిలీంద్ర పదార్థాలు కానీ, లేకపోతే అదేవిధంగా ఏ ఫారిన్ పార్టికల్ అంటే ఇతర పార్టికల్స్ చాలా అతుక్కొని ఉంటుంది కాబట్టి అది ముందు కడగడం అనేది ఎంతో అవసరం ఉంటుంది. ఈ కడిగినప్పుడు దానికి అతుక్కొని ఉండే మట్టి కానీ, అదేవిధంగా చిన్న చిన్న వేర్లు అవి కూడా కట్ చేసేసుకొని మనం కానీ కడిగినట్లయితే కొంచెం మంచి నాణ్యమైన పసుపుని మనం పొందవచ్చు. ఈ కడగడం అనేది దీనికి కూడా మనము యాంత్రిక పద్ధతులు ఉంటాయి. వాటిల్లో చూస్తే ఈ ఒరిస్సా వ్యవసాయ కళాశాల వాళ్ళు ఒక యాంత్రికం రూపొందించారు. అంటే మనుషులతో ఆపరేట్ చేసే యంత్రం ఉంది, అదేవిధంగా ఈవెన్ విద్యుత్తుతో కూడా ఆపరేట్ చేసే యంత్రం ఉంది. ఈ మనుషులతో ఆపరేట్ చేసే యంత్రం ఏంటంటే ఒక పెద్ద డ్రమ్ ఉంటుంది, దాన్ని మన మనుషులు వాటర్ అంటే నీరు నింపి వాటిని తిప్పుతూ ఉంటారు. అలా చేసుకున్నప్పుడు గంటకి ఒక 200 కేజీల వరకు మనం శుభ్రపరచుకోవచ్చు. ఇదే కానీ విద్యుత్ ద్వారా చేసిన యంత్రం అయితే అది ఒక గంటకి 300 కేజీల దాకా శుభ్రపరచుకోవచ్చు కొమ్ముల్ని. ఇంతే కాకుండా ఈవెన్ పంజాబ్ వాళ్ళు కూడా వ్యవసాయ కళాశాల కూడా ఈ ఇలాంటి పసుపు కడిగేదానికి ఒక యంత్రాన్ని రూపొందించారు. ఇది కడగడమే కాకుండా పాలిషింగ్ కూడా ఉపయోగపరచుకోవచ్చు. అది కడగడము ఇది కూడా ఎట్లా అంటే 2 HP మోటార్ కానీ లేదా 1 HP మోటార్ కూడా వాడుకుంటారు, తక్కువ ఉంటే చాలు అనుకునే వాళ్ళు. అది దాంట్లో కూడా కడిగి ఇదేంటంటే 250 కేజీ నుంచి 300 కేజీల దాకా ఒక్కసారిగా అంటే ఒక గంటలో వాషింగ్ అంటే కడగవచ్చు. ఇలా చేసినప్పుడు మనకి దానికి ఉండే అతుక్కున్న ఈ మట్టి కానీ లేదా ఇతర ఏమి సిలిండ్రాలు ఉన్నా ప్లస్ ఏ ఇతర పార్టికల్స్ ఉంటే అవన్నీ కూడా క్లీన్ అయిపోయి మంచిగా మనకి నాణ్యమైన పసుపు పొందేదానికి అవకాశం ఉంటుంది.
1: ఆ తర్వాత ప్రధానమైన విషయం మనం ఉడకబెట్టడం అనుకున్నాం కదండి, అసలు ఉడకబెట్టడం యొక్క ఆవశ్యకత ఏంటి, ఎలా ఉడకబెట్టాలి?
0: అదే ఉడకబెట్టడం అనేది నేను ముందుగా చెప్పినట్లు ఏంటంటే దీంట్లో ఉండే పసుపు శాతాన్ని స్థిరీకరించేదానికే మనం ఎక్కువగా ఇది ఉడకపెడతాము. ఇంతేకాకుండా ఈ ఈ రంగు అనేది అదేవిధంగా ఈ సువాసన కూడా పెంపొందించేదానికి మనము, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ రంగు కూడా ఈక్వల్గా వ్యాప్తి చెందేదానికి ఈ ఉడకపెట్టడం అనేది ఎంతో అవసరం ఉంటుంది. ఈ ఉడకపెట్టడంలో మళ్ళీ రెండు విధాలుగా మనం ఉడకపెడతాము అంటే పద్ధతులు వాడుతూ ఉంటారు. అంటే సాంప్రదాయ పద్ధతి ఒకటి, అదేవిధంగా యాంత్రిక పద్ధతి ఒకటి ఉంది.
1: సాంప్రదాయక పద్ధతి చెప్పండి.
0: సాంప్రదాయ పద్ధతి అనేది ఎక్కువగా ఏంటంటే రెండు గ్యాల్వనైజ్డ్ స్టీల్ కానీ లేకపోతే గ్యాల్వనైజ్డ్ ఫామ్ కళాయిల్ ఉంటాయి. ఆ కళాయిల్లో రెండు కళాయిలు ఉంటాయన్నమాట. అంటే పెద్ద కళాయి ఒకటి, దానికన్నా కొంచెం చిన్న కళాయి ఉంటుంది. జనరల్గా మనం చూసుకున్నట్లయితే 90 సెంటిమీటర్లు బై 60 సెంటిమీటర్లు బై 50 సెంటిమీటర్లు ఒక కళాయి పెట్టుకుంటారు. ఇప్పుడు అంటే దానికన్నా పెద్దది ఉన్నప్పుడు 100 సెంటిమీటర్లు 60 సెంటిమీటర్లు బై 50 సెంటిమీటర్లు. ఇదైతే 90 బై 50 బై 40, అంటే దీనికన్నా ఒక చుట్టూ చిన్నదిగా ఉండేటట్లు చూసుకోవాలి. పెద్ద గ్యాల్వనైజ్డ్ కళాయిలో ఏం చేస్తారంటే నీళ్లు పట్టుకుంటారు, నీళ్ళు పట్టి దాన్ని ఉడకపెడతారనమాట. తర్వాత ఇంకొక చిన్న బాణల్లో ఈ కళాయిలో ఏం చేస్తారంటే పసుపు కొమ్ముల్ని నింపుతారు. ఇలా నింపిన పసుపు కొమ్ములకి ఏముంటాయంటే ఈ చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. సో ఈ కళాయిని ఈ నీళ్లు నింపిన కళాయిలో దింపేస్తారు. తర్వాత దీన్ని ఉడకబెడతారు. అంటే కింద ఈ ఎండు పసుపు ఆకులే ఉంటాయి కాబట్టి ఫీల్డ్ జనరల్గా ఏంటంటే ఇది పొలాల్లోనే చేసేస్తారు, ఉడకపెట్టేస్తారు. వాళ్ళు దానికి ప్రత్యేకంగా కూలీలు ఉంటారు, వాళ్ళు వచ్చి ఉడకపెడతారనమాట. అది ఏంటంటే ఈ ఎండు పసుపు ఆకుల్ని తీసి వాటినే యూస్ చేసుకొని వంట చెరక ఉపయోగిస్తారు. అది ఉడకబెట్టేదానికి ఈ సాంప్రదాయ పద్ధతిలో ఏంటంటే కనీసం 45 నుంచి 60 నిమిషాల దాకా పడుతుంది. ఉడకబెట్టేటప్పుడు ఏంటంటే తల్లి కొమ్ములు మరియు పిల్ల కొమ్ముల్ని వేరు చేసుకుని అప్పుడు ఉడకపెట్టుకోవాలి. ఎందుకంటే తల్లి కొమ్ములు ఎక్కువ సమయం పడుతుంది, ఈ పిల్ల కొమ్ములకైతే తక్కువ సమయం పడుతుంది కాబట్టి కొంచెం వేరు చేసుకొని ఉడకపెట్టుకుంటే

0: కొంచెం ఈజీగా
1: సమానంగా
0: ఉంటాయి,
1: ఉడుకుతాయి అప్పుడు.
0: సమానంగా ఉంటాయి, ఉడకొట్టాయి అనమాట. అదేవిధంగా ఇది ఏంటంటే నేను చెప్పిన విధంగా 45 నుంచి 60 నిమిషాల దాకా పడుతుంది ఉడకపెట్టేదానికి. ఈ ఉడకపెట్టినది ఎలా మనం తెలుసుకుంటామంటే, ఆ పసుపు కొమ్ములని మనం ఒక చిన్న పుల్లతో కానీ గుచ్చినట్లు చూస్తే సులభంగా దిగిపోతుంది. అదేవిధంగా మనకి మంచి సువాసన వస్తుంది అనమాట ఉడకేటప్పుడు. అదేవిధంగా నీరు కూడా చూస్తే మనము తెల్ల నురుగు ఉంటుంది, తెల్లటి నురుగు వచ్చినప్పుడు మనం గమనించవచ్చు ఇది ఉడికినట్లు. ఈ ఇంతే కాకుండా ఇంకొకటి మనం ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే, దీంట్లో వాడే నీళ్లు మంచి నీరు ఉండాలి. ఏది ఉప్పు నీరు కానీ లేకపోతే బురద నీరు మాత్రం వాడకూడదు. ఇలా వాడితే మనకి నాణ్యత కోల్పోతాం అనమాట. ఇలా మనము ఉడకపెట్టిన తర్వాత దాన్ని ఒక 60 నిమిషాల తర్వాత దాన్ని తీసేసి మళ్ళీ ఎండబెడతారు. ఇది సాంప్రదాయ పద్ధతి. ఇది కూడా ఏంటంటే జనరల్గా 2,200 రూపాయల నుంచి 2,300 రూపాయల దాకా ఒక 20 క్వింటాల్కి అవుతుంది, ఖర్చు అవుతుంది. ఇదనమాట సాంప్రదాయ పద్ధతి. అదే కానీ మనం ఈ యాంత్రిక పద్ధతి చూస్తే ఎక్కువగా బాయిలర్తో చేస్తారు. ఇది బాయిలర్ అంటే ఏంటంటే ఇది స్టీమ్తో ఉడికిస్తారు, అంటే వేపర్తో. అంతేగాని అదైతే మనం ఏంది సాంప్రదాయ పద్ధతిలో డైరెక్ట్గా నీళ్ళల్లో ఉడకపెట్టేస్తారు. ఇదేంటంటే స్టీమ్తో ఉడకపెడతారు. ఈ బాయిలర్లు కాకపోతే ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి. అందుకని రైతులు ఏం చేస్తారంటే ఎవరో ఒకరు తీసుకొని దాన్ని రెంట్కి తిప్పుతూ ఉంటారు. అలా రెంట్కి తీసుకున్నా కూడా 20 క్వింటాల్ ఇది కూడా 2,300 రూపాయలే అవుతుంది అనమాట 20 క్వింటాల్కి. సో రెండు సమానమే,
1: ఖర్చు అయితే సమానమే,
0: సమానంగానే ఉంటుంది. కానీ దీంట్లో నాణ్యత ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇది నీళ్ళల్లో మనం ఉడకపెట్టాం, ఆవిరి మీదే ఉడకపెడతాం కాబట్టి నాణ్యత ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఏంటంటే చాలా తక్కువ సమయం పడుతుంది. ఇదేంటంటే 15 నుంచి 20 నిమిషాల్లోనే మనకి ఉడికిపోతుంది. అదంటే 45 నుంచి 60 నిమిషాల దాకా పడుతుంది. అదేవిధంగా ఒక్కసారిగా 20 క్వింటాల్లో ఉడకపెట్టేసేవచ్చు. ఇవి విత్తన కొమ్మల్ని లోడ్ చేసేస్తారు, ఆ ట్రాలీని వచ్చి ఈ బాయిలర్లకి ఫిక్స్ చేసేస్తారని. అంటే మధ్యలో ఒక పైప్ ఉంటుంది, ఈ పైపు ద్వారా స్టీమ్ని ట్రాలీకి పంపిస్తారు. ఇది ఎలా పంపిస్తారంటే ఈ బాయిలర్స్లో నీళ్లు నింపుకుంటారనమాట. దీనికి ఈ బాయిలర్లో ఏంటంటే 4,500 లీటర్లు నీళ్లు పడతాయి. అలాంటి నీళ్లు అలాంటి కెపాసిటీది ఉండి ప్లస్ 7,500 లీటర్ల నీళ్లు కెపాసిటీ బాయిలర్లు కూడా ఉన్నాయి. మనకి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా 4,500 లీటర్ కెపాసిటీ ఎక్కువగా వాడుతుంటారు. దీనికి కూడా అక్కడ ఉన్న ఎండు పసుపాకుల్ని వాడుకొని మంట ఇచ్చేస్తూ ఉంటారు. అది ఏంటంటే ప్రెషర్ మీద మనకి ఆవిరి వస్తుంది అనమాట. ఈ ప్రెషర్ మెయింటైన్ అయినప్పుడు ఈ ఆవిరి విడుదల అవుతాయి. ఈ ఆవిరితో మొత్తం కొమ్మలన్నీ ఉడికిపడతాయి అనమాట. ఇలా ఉడికినప్పుడు ఏంటంటే సమానంగా ఉడుకుతాయి, అంటే హెచ్చు తగ్గులు ఉండవు. అలాంటి కొమ్మల్ని చూసినట్లయితే కలర్ కూడా చాలా ఈక్వల్గా స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట.
1: ఇలా ఉడకపెట్టిన దుంపల్ని తర్వాత ఎండబెట్టాలి కదండి, మరి ఎండబెట్టడంలో ఎలాంటి మెళకువలు పాటించాలి?
0: ఎండబెట్టడంలో కూడా చాలా జాగ్రత్త వహించాలండి. ఎందుకంటే ఇలా ఉడకపెట్టినవి ఒక చిన్న చిన్న గుట్టల కింద ఆరబోస్తారు. ఈ ఆరబెట్టేటప్పుడు కూడా నేల చాలా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా ఈ లేదా సిమెంట్తో ఫ్లోరింగ్ ఉంటుంది కదా, అలాంటి కూడా మనం కళ్ళాలు ఏర్పరచుకొని దాని మీద కూడా గుట్టలు గుట్టలుగా చిన్న చిన్న గుట్టలుగా మనం ఆరబెట్టుకోవాలి. లేదా ఈ ఈ సదుపాయాలు ఏమీ లేనప్పుడు టార్పాలిన్ మీద కూడా చిన్న చిన్న గుట్టలుగా మనము పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. ఎందుకు చిన్న గుట్టలు అంటున్నానంటే ఎక్కువ మందంలో కానీ మనం పోసుకున్నట్లయితే ఆరబెట్టేదానికి చాలా కష్టమవుతుంది. అందుకని చిన్న చిన్న గుట్టలుగా వేసుకొని ఆ చిన్న గుట్టలను కూడా ఫస్ట్ అంటే ఉడకపెట్టిన ఒక 24 గంటల వరకు ఒక రోజు వరకు మనం గుట్టలుగా మనం పెడతాం. ఆ తర్వాత 2 నుంచి 3 అంగుళాలు మందంలో ఉండేటట్టు దాన్ని స్ప్రెడ్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను 2 నుంచి 3 అంగుళాల దాకా చెప్పాను కదండి, ఇది క్రమేపీ 15 నుంచి 20 రోజులకి తగ్గిస్తూ వస్తా ఒకే పొరలాగా, అంటే పొరల పొరల కింద పల్చటి పొరలాగా మనం స్ప్రెడ్ చేసుకొని ఆరబెట్టుకోవాల్సింది ఉంటుంది. ఇది ఇలా మనం ఆరబెట్టుకునేది నేను చెప్పినట్టు సాంప్రదాయ పద్ధతిలో కానీ ఉడకబెట్టుకున్నట్లయితే కనీసం 30 రోజులు పడుతుంది. అదే కానీ మనం స్టీమ్తో కానీ ఉడకబెట్టుకున్నట్లయితే అది 15-20 రోజుల్లోనే ఆరిపోతాయి అన్నమాట. వీటిల్లో అందుకని వీటి ఈ సాంప్రదాయ పద్ధతికి దీనికి కూడా కూలీలు మనకి కూలీకి ఖర్చులు తగ్గుతాయి అన్నమాట. అందుకనే మనం సాంప్రదాయ పద్ధతి కన్నా కూడా యాంత్రిక పద్ధతిని సిఫార్సు చేస్తున్నాం. ఇలా కూడా మనం ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఎలా ఎండిపోయింది అని అనుకుంటామంటే మనకి అది విరిచి చూసినప్పుడు కొంచెం కచ్చ సౌండ్ టంగ్ అనే ఒక సౌండ్ వస్తుంది. అప్పుడు మనకి అది ఫుల్గా ఎండిపోయినట్లుగా మనం నిర్ధారించుకోవచ్చు. ఇది అట్లా ఉన్నప్పుడు 8% మనకి తేమ ఉన్నట్లుగా దానికి లెక్క అన్నమాట. అలా ఉన్నప్పుడు అది ఎండు పసుపుకి అది తయారైనట్టు.
1: ఉడికించిన పసుపు కమ్ములు సరిగ్గా ఆరలేదనుకోండి, అప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కదా వాటికి.
0: అంటే ఎక్కువగా ఇప్పుడు ఈ ఎలాంటి సమస్యలు వస్తాయంటే ముందుగా సమంగా కానీ ఉడకపెట్టుండకపోతే అవి ఎక్కువగా ఉడికిపోయినట్లుగానే మనం చూసినట్లయితే ఈ కొమ్ములంతా కూడా ముడుచుకోపోయి ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం అది గమనించుకోవచ్చు. ఇలాంటివి మనకి ఎక్కువగా ఎక్కువ ఉడికినప్పుడు అలా అవుతుంది. అదేవిధంగా ఎక్కువ కాకుండా తక్కువగా ఉడికినప్పుడు ఏమవుతుందంటే అది కూడా కట్ చేసినప్పుడు మనకి ఈ నేను చెప్పిన సౌండ్ కాకుండా ఒక వేరే సౌండ్ లాగా వస్తుంది అన్నమాట. దీన్ని బట్టి మనం నిర్ధారించుకోవచ్చు ఇవి సరిగ్గా ఉడక. ఇదే కాకుండా సరిగ్గా ఉడకపెట్టకపోతే మాత్రం దీనికి శిలీంధ్రాలు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. అంటే ఈ శిలీంధ్రాలు అంటే ఎక్కువగా ఆస్పర్జిల్లస్ ఫ్లేవర్స్, ఆస్పర్జిల్లస్ పారాసెటికస్, అదేవిధంగా ఫ్యూజేరియం అనే బూజులు వీటి మీద పెరుగుతాయన్నమాట. ఇవేంటంటే ఆఫ్లాటాక్సిన్ అనే ఒక పాయిజన్ని కూడా విడుదల చేస్తుంది. ఈ ఆఫ్లాటాక్సిన్ అనేది ఖచ్చితంగా ఉంటే మనకి రేపు మనం ఆ పసుపుని ఎగుమతి చేసుకోవాలంటే కూడా అది మనకి తీసుకోరన్నమాట. అందుకని ఇలాంటి బూజులు రాకుండా ఉండేదానికి మనం కరెక్ట్గా
1: ఉడకపెట్టాలి,
0: ఎండపెట్టాలి. ఈ బూజు కూడా మనకి ఎలా మనకి తెలుస్తుంది అంటే ఒకవేళ పచ్చ కలర్లో మారిపోతాయి అవి కొమ్ములు, లేదా తెల్లటి కలర్లో ఉంటుంది, లేదంటే ఇంకొకటి ఒక రెడ్ కలర్లో అలా ఉంటే మాత్రం మనం
1: ఉండాల్సిన కలర్ కాకుండా
0: కలర్ మారిపోతుంటుంది. అప్పుడు ఈ శిలీంధ్రాలు ఉన్నట్లుగా మనం గమనించుకోవాలి.
1: సరే, ఎండబెట్టిన తర్వాత మనకి మార్కెట్లో విలువ రావాలంటే వాటికి పాలిషింగ్ అనేది తప్పనిసరిగా చేయాలని చెప్తూ ఉంటారు కదండి, అది ఎలా చేయాలంటే?
0: అంటే ఖచ్చితంగా మనము పాలిషింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఏంటంటే పాలిషింగ్ జనరల్గా డైరెక్ట్గా వీటికి కూడా ఏంటంటే యాంత్రిక పద్ధతి ఉంది, ప్లస్ మనం మామూలుగా
1: సాంప్రదాయ
0: పద్ధతులు ఉండే. సాంప్రదాయం అంటే మనుషులు మామూలుగా ఈ గోతంలో వేసేసి వాటిల్ని కర్రతో అట్లా కొడితే కొంచెం స్మూత్ ఇది వస్తుంది. అట్లా కాకుండా మనుషులతో ఆపరేట్ చేసే యంత్రాలు కూడా ఉంటాయి, అదేవిధంగా విద్యుత్తుతో ఆపరేట్ చేసే యంత్రాలు కూడా ఉన్నాయి. ఈ మనుషులతో ఆపరేట్ చేసే యంత్రాలు ఏంటంటే మనకి రొటేట్ చేసుకోవాలన్నమాట. అదేంటంటే మనుషుల ఎఫిషియన్సీని బట్టి రొటేట్ చేయగలము. అదే వచ్చి విద్యుత్ అయితే మనకి కరెక్ట్గా గంటకి ఇన్ని రొటేషన్స్ ఉంటాయి, కరెక్ట్గా యూనిఫామ్గా పాలిషింగ్ కూడా అవుతుంది అన్నమాట. అది మన ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ వాళ్ళు ఈ పాలిషింగ్ యంత్రం ఒకటి రూపొందించారు. ఇదేంటంటే 35 నుంచి 40 రొటేషన్లు అయ్యే పాలిషింగ్ యంత్రం ఇది. దీంట్లో కానీ కొమ్ముల్ని మనం లోడ్ చేసుకొని అంటే ఒక గంటకి ఇవి కూడా ఒక 600 నుంచి 700 కేజీల వరకు పాలిష్ అవుతాయి. ఇది కానీ మనం చేసుకున్నట్లయితే మంచిగా అంటే ముందు గరుకుగా ఉంటాయి అన్నమాట ఈ కొమ్ములు. అవి పైన రఫ్ సర్ఫేస్ లేకుండా ఈ పాలిషింగ్ చేసుకున్నప్పుడు మనకి మంచిగా స్మూత్గా వస్తుంది. ఇంతేకాకుండా ఈ పాలిషింగ్లు చేసుకునేటప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారంటే కలరు ఇంకా కూడా ఎక్కువగా ఉండేటట్లుగా చూడాలా అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే పసుపు పొడిని ఈ పాలిషర్లో వేసేస్తారు. వేసి ఆ తర్వాత దాన్ని పాలిషింగ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే పసుపు పొడి ఈ కొమ్ములకు పట్టుకొని ఇంకొంచెం కలర్ ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. ఇలానే కాకుండా ఈ పసుపు పొడినే కాకుండా పసుపుని నీళ్ళల్లో కలిపి కూడా వేస్తారు. అప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువగా అతుక్కుంటుంది కాబట్టి కొంచెం ఆకర్షంగా ఉంటుంది కాబట్టి అది కూడా చేస్తారు. ఇలా కాకుండా కొంతమంది ఏంటంటే అంటే మార్కెటింగ్ బాగా చేసుకోవాలి అనుకున్నప్పుడు మెర్క్యూరిక్ ఆక్సైడ్ అని అలాంటి ఇవి కూడా ఉన్నాయి కెమికల్స్. ఈ కెమికల్స్ కూడా వేసేసి కలర్ని ఎక్కువగా పెంపొందించేదానికి చూస్తారు. అది ఖచ్చితంగా చేయనే చేయకూడదు. ఎందుకంటే ఇవి ఏంటంటే నేను ముందు చెప్పినట్లు ఇవి కూడా మనకి హానికరం కాబట్టి ఇలాంటి కెమికల్స్ ఏమీ వాడకుండా పసుపు పసుపు పొడి వాడుకుంటే సరిపోతుంది. లేదు అసలు ఇవి కూడా అవసరం లేదు. ఏ కలర్ ఉందో ఆ కలర్తో మనం మార్కెటింగ్ చేసుకున్నట్లయితే ఇంకా కూడా బాగుంటుంది. అంటే ఎక్కువగా ఏంటంటే హానికరంగా ఉండదు. అందుకోసం మేము చెప్తాము, లేదు పసుపు పొడి వరకు ఓకే అలౌడ్ కానీ రసాయనం మాత్రం ఖచ్చితంగా వాడకుండా ఉంటే మనకి బాగుంటుంది అన్నమాట మార్కెటింగ్ చేసుకునేదానికి. ఇలా పాలిష్ చేసుకున్నప్పుడు మంచి ధర పలుకుతుంది. అందుకే పాలిషింగ్ చేసినప్పుడు పైన స్మూత్గా ఉంటాయి కాబట్టి ప్లస్ షైనింగ్గా ఉంటాయి అవి. అందుకని పాలిషింగ్ అనే ప్రక్రియ ఖచ్చితంగా చేసుకోవాలి మార్కెటింగ్కి ముందు.
1: కాబట్టి తనజప్రియ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు కోత అనంతరమే మనం ఈ పసుపు విషయంలో ఎక్కువ దృష్టి పెట్టి ప్రతి విషయంలోనూ అత్యంత జాగ్రత్తనే తీసుకోవాలి. దాన్ని శుభ్రపరచుకోవడం కానీ ఆ తర్వాత ఉడకబెట్టుకోవటం, గ్రేడింగ్ చేసుకోవటం, అవన్నీ ప్యాకింగ్ చేసుకోవడం దాకా చేసుకుంటే రైతుకి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుందంటారు.
0: అవును,
1: నమస్కారం అండి.
0: నమస్తే.
2: పసుపు నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ బి తనూజ ప్రియ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఈ మాసంలో పాడి పశువులు జీవాల సంరక్షణలో చేపట్టవలసినటువంటి యాజమాన్య పద్ధతులు ఏంటో తెలుసుకుందాం. ఈ నెలలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ దుమ్ముతో కూడిన ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడిన సాధారణ లేదా వడగండ్ల వాళ్ళు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రైతులు వీటి విపరీత ప్రభావాల నుండి పశువులను, జీవాలను రక్షించుకోవాలి. ఎక్కువ వేడి ప్రభావం వల్ల కలిగే రోగాలైనటువంటి జ్వరం, నిర్జలీకరణ, శరీరంలోని లవణాల శాతం తగ్గడం, ఆకలి మందగించడం, తద్వారా ఉత్పత్తి ఉత్పాదకతను తగ్గడం వంటి సమస్యలు గమనించడం జరుగుతుంది. కాబట్టి రైతులు పశువులను, జీవాలను ఎక్కువ ఉష్ణోగ్రతల నుండి కాపాడుకోవాలి. పశువులను, జీవాలను ఉదయం సాయంత్రం మాత్రమే మేపుకు వదులుకొని మధ్యాహ్న సమయాల్లో వీచే వేడి పొడి గాలులకు బహిర్గతం కానివ్వకుండా పశువులను నీడలో గాలి ధారాళంగా వీచే ప్రదేశాల్లో సాయంత్రం 4 గంటల వరకు సేద తీరనివ్వాలి. పశువులకు, జీవాలకు రోజుకు సరిపడినంత నీటిని, అంటే రోజుకు 4 సార్లు పరిశుభ్రంగా శుద్ధి కారకాలతో శుభ్రపరిచినటువంటి తొట్టెల్లో అందివ్వాలి. సాధ్యమైనంత వరకు వేసవి మాసంలో కావలసిన మేర మేతను సైలేజ్ ఇంకా హే రూపంలో నిల్వ చేసి ఉంచుకోవాలి. ఈ సమయంలో ప్రభుత్వం వారు కరువు సహాయ చర్యల ద్వారా

0: ప్రాంతాలకు అందించే సైలేజ్ని, దాణాను, మొలక గడ్డులను వినియోగించుకొని పశువుల్లో ఉత్పత్తి తగ్గకుండా జాగ్రత్త పడాలి. శరీరంలోని లవణాల శాతం తగ్గకుండా లవణ మిశ్రమాన్ని తగు మోతాదులో దాణాలో లేదా నీటిలో కలిపి అందిస్తూ ఉండాలి. కాలానుగుణంగా పశువులకు అందించే మేతలో ఇంకా దాణాలో మార్పులు చేసుకోవాలి. ఈ మాసంలో గోధుమ పొట్టును, జొన్న మేతను ఎక్కువ మోతాదులో ఉండే విధంగా చూసుకోవాలి. పాలిచ్చే పశువుల్లో సమతుల ఆహారం అంటే పిండి పదార్థాలు, క్రొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, లవణాలు, పీచు పదార్థాలు మొదలైనవి అందించడం ద్వారా ఉత్పత్తిని పెంచుకోవచ్చు. పశువులు, జీవాలు డీవార్మింగ్ చేయించుకోవాలి. మొక్కజొన్న, బహువార్షిక ఇతర గడ్డి రకాలను ఈ మాసంలో కోత కోసుకోవాలి. గొర్రెల్లో ఉన్ని తీయటానికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రైతులు ఈ నెలలో పాడి పశువులు, జీవాల సంరక్షణలో తగిన యాజమాన్య పద్ధతులను తప్పనిసరిగా తీసుకోవాలి. కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఈ మాసంలో పాడి పశువులు, జీవాల సంరక్షణలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి విన్నారు.
1: ఈనాటి పంట సీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. కొంచెంసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హెచ్పీవీ టీకా కార్యక్రమం. ఈ విషయమై ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల గురించి జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు.
3: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో ఏ రకంగా కొనసాగుతున్నది, ఈ వివరాలని మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు.
4: నమస్తే అండి.
3: ఇప్పుడు హెచ్పీవీ టీకా కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి 8వ తేదీన ఇది ప్రారంభించింది, రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నది, మరి ఈ కార్యక్రమం మన జిల్లాలో ఎట్లా కొనసాగుతున్నది?
4: ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ తోటి రావడం జరుగుతుంది. ఇది 2వ అతిపెద్ద క్యాన్సర్. ఇది ప్రపంచవ్యాప్తంగా చూస్తే మహిళల్లో 2వ అతిపెద్ద క్యాన్సర్. దీని ద్వారా చనిపోవడం కూడా చాలా ఎక్కువ శాతం ఉంది. దాదాపు మన ఇండియాలో చూసుకుంటే దాదాపు 79,103 మంది సంవత్సరానికి, అంటే 2022 లెక్కల ప్రకారం దాదాపు 79,103 మందికి కొత్త కేసులు రాగా దాంట్లో 34,805 మంది చనిపోవడం జరిగింది. అంటే దాదాపు 50% వరకు దీంట్లో మోర్టాలిటీ రేట్ ఉంది, చనిపోవడం జరుగుతుందని. సో ఈ బర్డన్ని చూసి ఈ కేంద్ర ప్రభుత్వం మనకు ఫ్రీగా ఉచితంగా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ చేయడానికి తగు ఏర్పాట్లు చేసింది. మాకు బెంగళూరులో ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ చేసుకుని వచ్చి మేము ఇక్కడ మా సిబ్బందికి అంతా కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో. సో మనకు ఇప్పుడు సప్లై కూడా చేయడం జరిగింది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ స్టేట్ నుంచి. సో మనం 8వ తారీఖు నుంచి సక్సెస్ఫుల్గా లాంచ్ చేసుకోవడం కూడా జరిగింది.
3: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా 14 నుంచి 15 సంవత్సరాల బాలికల్ని లక్ష్యంగా చేసుకొని నిర్వహిస్తున్నారు కదా, ఎందుకు ఆ వయసు వారినే ఎంపిక చేసినారు?
4: ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్స్పోజ్ కాకముందే, అంటే వైరస్కి ఎక్స్పోజ్ కాకముందే మనము వ్యాక్సినేషన్ ఇచ్చుకుంటే దాని యొక్క సామర్థ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఏజ్ పిల్లల్ని మనం తీసుకోవడం జరిగింది. అంటే సెక్షువల్గా కూడా మనకు ఎక్స్పోజ్ కాకముందే ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం, దాని సామర్థ్యతని పెంపొందించుకోవడం వల్ల కాబట్టి ఈ ఏజ్ గ్రూప్ని తీసుకోవడం జరిగింది. మనకి ఇప్పుడు 3 నెలలు క్యాంపెయిన్ మోడ్లో జరుగుతుంది. ఈ క్యాంపెయిన్ మోడ్ కోసం ఈ 14 దాటిన వాళ్ళని, 15 లోపు ఉన్న వాళ్ళని మనము ఈ టార్గెట్ గ్రూప్గా తీసుకోవడం జరిగింది. తీసుకొని మనం సక్సెస్ఫుల్గా లాంచ్ చేసుకొని సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట.
3: అయితే తర్వాత దశల్లో ఇంకా దీన్ని విస్తరించే అవకాశం ఉంటుంది?
4: డెఫినెట్గా 9 సంవత్సరాల నుంచి ఇచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. దాని తర్వాత గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత మనకు వివరంగా తెలుస్తుంది.
3: అయితే ఇప్పుడు జిల్లాలో ఇప్పటి వరకు అంటే లక్ష్యం ఏమైనా ఈ హెచ్పీవీ టీకా పంపిణీకి సంబంధించి ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించిన
4: మనకు దాదాపు జిల్లాలో ఈ 14 నుంచి 15 పిల్లలలోపు 11,738 మంది ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. వివిధ స్కూల్స్లో విలేజెస్లో అంతా కలిపి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది టార్గెట్ గ్రూప్గా పెట్టుకొని మనం ముందుకు సాగడం జరుగుతుందన్నమాట.
3: అయితే సాధారణంగా 14-15 సంవత్సరాల వయసు అంటే పాఠశాలలో ఉంటారు. అదే వయసు ఉన్న వాళ్ళు కొంతమంది వివిధ కారణాల చేత బడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి పిల్లల్ని మరి ఏ రకంగా గుర్తించి ఈ టీకా పంపిణీ చేస్తారు?
4: కంపల్సరీగా ప్రతి విలేజ్కి ఒక ఆశ ఉంటున్నారు. ఇప్పుడు ఆశా దగ్గర ప్రతి నమోదైన ఇవన్నీ కూడా స్కూల్లో ఉన్నవాళ్ళు స్కూల్కి వెళ్లకుండా విలేజ్లో ఉన్న వాళ్ళ లిస్టు కూడా మా ఆశా దగ్గర ఉంది, మా మెడికల్ ఆఫీసర్ దగ్గర ఉంది. ప్రతి పిఎస్సీలో కూడా ఈ నమోదు కార్యక్రమం చేసి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకున్న తర్వాతే ఈ టార్గెట్ గ్రూప్ మనం తీసుకోవడం జరిగింది.
3: అయితే ఇప్పుడు వివిధ కారణాలతోని టీకా అన్న మందులన్న ఒక రకమైన అపోహ లేదా ఒక రకమైన భయం అనేది ఇక్కడ ప్రజల్లో కొంతమందిలో మనం గమనిస్తూ ఉంటాం కదా. అయితే ఈ టీకా వల్ల ఏమైనా అపోహలు తొలగించే రకంగా, అంటే ఈ టీకా వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ అంటారు కదా, అట్లాంటి ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందా? లేదా ఇప్పుడు ఈ 14-15 సంవత్సరాల పిల్లలకు ఈ టీకా ఇప్పించడం ద్వారా తర్వాత వారి ఆరోగ్యం మీద ఇది ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఏమైనా ఉంటుందా?
4: డెఫినెట్గా మీరు అన్నట్టు చాలా అపోహలు ప్రజల్లో ఉన్నాయి. టీకా తీసుకోవాలా లేదా అనేది కూడా చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. మేము టీకా ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు కూడా చాలా ఇలా ఆలోచించి మమ్మల్ని చాలా రకాలుగా క్వశ్చన్స్ అడగడం కూడా జరుగుతుంది. ఇది మనకు దీన్ని అవగాహన చేసుకోవాలంటే హ్యూమన్ ప్యాపిలోమ వైరస్లో మనకు 17 రకాల హై రిస్క్ సీరో టైప్స్ ఉన్నాయి. ఆ సీరో టైప్స్లో మన ఇండియాలో దాదాపు 2 సీరో టైప్స్తో చాలా డేంజర్ ఉంది. అవి 16 అండ్ 18 రకాల సీరో టైప్స్. సో ఈ వీటి ద్వారానే మనకు దాదాపు 99% క్యాన్సర్స్ ఈ 2 రకాలతోనే మనకు వస్తుంది. మనకు వీటితో పాటు ఇంకొక 2 రకాలు కలిపి 4 రకాల సీరో టైప్స్తో మనకు గార్డాసిల్ అనే ఈ వ్యాక్సిన్ మనకు అందజేయడం జరిగింది. సో దీని ద్వారా ఇప్పుడు మీరు అన్నట్టు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మాకు నెక్స్ట్ గర్భం వస్తుందా, పిల్లలు పుడతారా లేదా అనే క్వశ్చన్స్ చాలామంది అడుగుతున్నారు. అలాగే దీని ద్వారా ఇంకేమన్నా వ్యాధులు ఏమైనా వస్తాయా అనే క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొంతమంది తీసుకోవడానికి కూడా వెనకాడుతున్నారు. కాకపోతే ఇప్పటికే మనం 55 కోట్ల వ్యాక్సిన్స్ ఇచ్చున్నాం ప్రపంచవ్యాప్తంగా. ఈ గార్డాసిల్ అనేది దాదాపు 55 కోట్ల మందికి ఇచ్చున్నాము. 125 కంట్రీస్లలో ఇచ్చున్నాం. సో ఎక్కడ మనకు ఎటువంటి అడ్వర్స్ రియాక్షన్ దీని ద్వారా నమోదు కాలేదు. సో దాదాపు 100% సేఫ్ వ్యాక్సిన్ అనేసి మేము అవగాహన కల్పిస్తున్నాము. తర్వాత దీన్ని తీసుకున్న తర్వాత కూడా ఈ క్యాన్సర్ నుంచి ఎంత బర్డనైతే ఉందో దాదాపు 1-2% వరకు తగ్గిపోయింది. అంటే 50% నుంచి 1-2% వరకు తగ్గిపోయింది మనకు. ఆ బర్డన్ కూడా మనకు చాలా తగ్గింది. మనకు వివిధ రకాల అధ్యయనాలు కూడా మనకు సూచిస్తున్నాయి కాబట్టి తీసుకోవడం చాలా మంచిదని మేము అవగాహన కల్పిస్తున్నాము. ఒకవేళ తీసుకోకుండా మనకు రేపొద్దున మన పిల్లలకి ఇదే వ్యాక్సిన్ ఇది ఈ క్యాన్సర్తో బారిన పడి వాళ్ళు ఆర్థికంగా నష్టపోవచ్చు, హెల్త్ పరంగా నష్టపోవచ్చు, జీవితం కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. సో ఆ ప్రమాదాన్ని నివారించుకోవచ్చు అని కూడా మేము అవగాహన కల్పిస్తున్నాము. కల్పించిన తర్వాత చాలా మంది ముందుకు వస్తున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళీ కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ ద్వారా తెలుసుకుని వాళ్ళు కూడా రావడం జరుగుతుంది.
3: అయితే ఇప్పుడు కొన్ని రకాల టీకాలు తీసుకునే ముందు లేదా టీకాలు ఇచ్చే ముందు పరీక్షిస్తారు. జలుబు, జ్వరం ఇట్లాంటి లేకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడే కొన్ని టీకాలు వేస్తారు. అట్లాగే ఈ HPV టీకాకు సంబంధించి టీకా తీసుకునే ముందు ఎవరైతే 14-15 వయసు ఉన్న బాలికలు ఎవరైతే ఉన్నారో ఏ రకంగా వాళ్ళ ఆరోగ్య స్థితి ఉండాలి, టీకా తీసుకున్న తర్వాత ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా, తీసుకోవాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
4: డెఫినెట్గా ఇప్పుడు మనం అక్యూట్ ఇల్నెస్ ఏమన్నా ఉంటే మనం వ్యాక్సిన్ ఇవ్వం. అంటే వచ్చిన అమ్మాయి తీవ్రమైన జ్వరంతో కానీ జలుబు దగ్గు ఇవన్నీ ఏమైనా ఉంటే కానీ వాళ్ళలో ఇమ్యూనిటీ శాతం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి అక్యూట్ ఇల్నెస్ ఉంటే మనం ఇవ్వం. అలాగే క్రానిక్ ఇల్నెస్ ఇంత ఇతర క్యాన్సర్స్తో బాధపడుతున్నా కానీ లేకపోతే HIVతో బాధపడుతున్నా అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో మనం వ్యాక్సినేషన్ అనేది ఈ వ్యాక్సిన్ కాదు ఏ వ్యాక్సిన్ ఇవ్వడం కూడా మంచిది కాదు. సో మనం ఇవన్నీ పరీక్షించిన తర్వాతే మనం వ్యాక్సిన్ అనేది ఇస్తున్నాం. అలాగే ఇచ్చిన తర్వాత కూడా ఒక 40 నిమిషాలు మనం ఎక్కడైతే ఇచ్చారో అక్కడే మనం ప్రస్తుతం PSCస్లో ఇస్తున్నాము ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్ రిమ్స్ ఊట్నూరు బోత్లో ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత 40 నిమిషాలు అక్కడే కూర్చోబెడుతున్నాం. ఎందుకంటే దీని ద్వారా ఏమైనా అడ్వర్స్ ఈవెంట్స్ ఏమైనా జరుగుతాయి. ప్రతి మందులోనూ ప్రతి ఈవెన్ పారాసెటమాల్తో కూడా రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం వ్యాక్సిన్ ఇస్తున్నాం కాబట్టి మనం

0: పడడానికి 40 నిమిషాలు అక్కడే కూర్చోబెట్టి పరీక్షించి తర్వాత ఇంటికి పంపడం జరుగుతుంది. జనరల్గా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మనకు ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మైల్డ్గా ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫీవర్ వస్తేనే అది మనకు పనిచేస్తున్నట్టు అదొక నిర్ధారణ చేసుకోవడానికి ఉంటుంది. సో అది మైల్డ్ ఫీవర్, మనకు సింపుల్ పారాసెటమాల్ లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు, ఒకవేళ ఎక్కువ ఉంటే పారాసెటమాల్ సిరప్ కానీ లేకపోతే ట్యాబ్లెట్ కానీ తీసుకోవచ్చు, తగ్గిపోతుంది. లేదు ఇంకా ఏమైనా స్వెల్లింగ్ లేకపోతే యాబ్సెస్ ఏమైనా వస్తే మనకు ఇమీడియట్గా మెడికల్ ఆఫీసర్ని కన్సల్ట్ చేసి బీఎస్సీలో కానీ లేకపోతే రిమ్స్ కానీ కన్సల్ట్ చేస్తే అక్కడ కూడా దీనికి తగినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. పీడియాట్రిషియన్స్ పెట్టి ఎప్పటికప్పుడు పరీక్షించడం జరుగుతుంది, దాన్ని నివారించడం కూడా ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: అయితే ఇప్పుడు ఈ హెచ్పీవీ టీకా పంపిణీ కోసం పాఠశాలలు, వసతి గృహాలు, అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి కూడా ఈ టీకాల్ని పంపిణీ చేస్తున్నారు కదా, అట్లా కాకుండా ఈ టీకాలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటాయి? ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ 14 సంవత్సరాల పైన, తర్వాత 15 సంవత్సరాల లోపు వయసు ఉన్న బాలికలు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ టీకాలు వేయించుకోవాలి అనుకుంటే ఎక్కడ అందుబాటులో ఉంటాయి, ఎట్లా సంప్రదించడం?
0: డెఫినెట్గా ఎప్పుడైతే ప్రస్తుతానికి మనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిఎస్సిస్ ప్లస్ రిమ్స్ బోత్ హాస్పిటల్, ఉట్నూరు హాస్పిటల్, నార్నూరు హాస్పిటల్ ఇక్కడ మాత్రమే మనం పెట్టడం జరిగింది. ఈ క్యాంపెయిన్ మోడ్లో మనం ఏంటంటే ఇన్స్టిట్యూషన్ లెవెల్లోనే మనం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే డాక్టర్ ఆధ్వర్యంలో మాత్రమే మనం ఇస్తున్నాం. 3 నెలల తర్వాత గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం మనం సబ్ సెంటర్స్లో కూడా పిఎస్సికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉప కేంద్రాలు ఉంటాయి, అక్కడ కూడా స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంది. ప్లస్ రెగ్యులర్ ఇమ్యునైజేషన్ ఇప్పుడైతే మనకు బుధవారం శనివారాలు టీకాలు నడుస్తుంటాయి, దాంట్లో కూడా ఈ వ్యాక్సిన్ మెర్జ్ చేసే అవకాశం కూడా ఉంది. ముందు ముందు టీకాల రోజు ఇచ్చే రోజుల్లో కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఈ 3 నెలలు నేను చెప్పినట్టు పిఎస్సిస్, బోత్ హాస్పిటల్, రిమ్స్, ఉట్నూరు, నార్నూరు ఇటన్నిటిలో వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది. వీళ్ళే కాదు బయట నుంచి వచ్చి కూడా తీసుకోవచ్చు.
1: అంటే ఇప్పుడు స్థానికులే ఉండాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఎక్కడి వాళ్ళైనా వచ్చి తీసుకోవచ్చు?
0: లేదు, ఎక్కడ వాళ్ళు దేశంలో ఎక్కడున్నా గానీ వచ్చి తీసుకోవచ్చు, దానికి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు, ఆదిలాబాద్ అనేది లేదు, ఎక్కడి నుంచి అయినా వచ్చి తీసుకోవచ్చు.
1: అంటే ఇప్పుడు ఇది ఈ కార్యక్రమం 3 నెలల కాల పరిమితి అంటున్నారు కదా, తర్వాత ఏ రకంగా ఉండబోతుంది ఈ కార్యక్రమం?
0: తర్వాత నేను చెప్పినట్టు ఇది రొటీన్ ఇమ్యునైజేషన్ లోకి దీన్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ప్రతి బుధవారం ప్రతి శనివారం మనకు అవైలబుల్ ఉండే ఛాన్స్ ఉంది.
1: చాలా సంతోషం శ్రీనివాస్ గారు, ముఖ్యంగా హెచ్పీవీ టీకా సంబంధించి, ఈ టీకా పంపిణీ కార్యక్రమానికి సంబంధించి, అలాగే ఈ టీకా పంపిణీ చేపట్టడం వెనుకన్న ఉద్దేశాలను గురించి సవివరంగా తెలియజేశారు. మరి ఇవాళ ఒక ప్రమాద గంటికలు మోగిస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని సమూలంగా నివారించాలి, అరికట్టాలనే లక్ష్యంతోని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. కాబట్టి అందరూ అవగాహనతో ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లేని సమాజ స్థాపనకు తమ వంతు తోడ్పాటును అందిస్తారని ఆశిస్తూ, అలాగే ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టిందో ఆ ఉద్దేశం నెరవేరాలని, కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, ఈ హెచ్పీవీ టీకా పంపిణీకి సంబంధించిన వివరాలని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హెచ్పీవీ టీకా కార్యక్రమం గురించి, ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల వివరాలు తెలియజేశారు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్. వీరితో సంభాషించిన వారు శ్రీ కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు రేపాక రఘునందన్ గారి స్వీయ కవితలు వింటారు.
1: కవితా శీర్షిక వందే మాతర గీతాంజలి. వందే మాతరమంటే వెలుగు తొలిచిన జననీ నుదుటి తిలకం, వేల గాయాల్ని దాచుకుని నవ్విన భరతమాత హృదయస్పందనం. అది కేవలం నినాదం కాదు, బానిస బంధాల్ని బద్దలు కొట్టిన ఒక జాతి ఉక్కు నిశ్చయం. అది కేవలం గీతం కాదు, రక్తాక్షరాలతో చరిత్ర రాసిన అమరుల ఆఖరి శ్వాస. గోదావరి అలలపై వినిపించిన స్వరం అది, గిరిశిఖరాలపై ప్రతిధ్వనించిన ప్రతిజ్ఞ అది, పొలిమేలల ధూళిలో పుట్టి పతాకపు రంగుల్లో పరిమళించిన ప్రాణం అది. ఎవరి కన్నీటి వెన్నెల్లో పుట్టిందో అదే స్వేచ్ఛా ఉదయంగా విరిసింది. ఎవరి రక్తపు చెమ్మతో నిండిందో అదే త్రివర్ణమై ఆకాశమంతా ఎగిసింది. వందే మాతరమంటే చెరసాలలో గొలుసులు మోగిన చోట గుండెలు గర్జించిన ఘడియ, ఉరికంబాల నీడలోనూ ఉదయసూర్యుణ్ణి కలగన్న వీరత్వపు వాక్యం. ఎందరో మట్టిలో కలిసిపోయారు, కాని వారి అడుగుల ప్రతిధ్వనులు ఇప్పటికీ ఈ నేల నరనాడుల్లో నడుస్తూనే ఉన్నాయి. ఎందరో అగ్నిలో ఆరిపోయారు, కాని వారి త్యాగజ్యోతి ఇప్పటికీ జాతి దీపస్తంభమై నిలుస్తూనే ఉంది. దేశమంటే కేవలం భూమి కాదు, ఆ భూమిని ప్రేమగా పలకరించే మనుషుల ఊపిరి. దేశమంటే కేవలం సరిహద్దు కాదు, స్వేచ్ఛను సంరక్షించే సమిష్టి మనసు. దేశమంటే కేవలం జెండా కాదు, దానికోసం ప్రాణం అర్పించిన అనామకుల అనంతగాథ. వందే మాతరమంటే ఒక తల్లి పేరు పలికేటప్పుడు కొరుకు కళ్ళల్లో మెరిసే అగ్ని. వందే మాతరమంటే ఒక తల్లి పేరు పలికేటప్పుడు కొడుకుల కళ్ళల్లో మెరిసే అగ్ని. ఒక జాతి పేరు చెప్పేటప్పుడు చరిత్ర గుండెలో కొట్టుకునే గౌరవధ్వని. తరతరాల ఆశయాలపై తేజోమయ వాక్యంగా నిలిచిన పదం ఇది. 150 వసంతాల గర్భంలో నుండి ఇప్పటికీ పుష్పించే గుల్మొహర్ జ్ఞాపకం అది. అది శౌర్యానికి శంఖం, ఐక్యతకు ఆకారం, స్వాతంత్ర్యానికి సంబోధన, భారత ఆత్మకు శాశ్వత నాదం. వందే మాతరం మన గుండెల్లో ఎగిరే పతాకం, మన జ్ఞాపకాలలో నిలిచే త్యాగం, మన భవిష్యత్తును వెలిగించే ప్రమాణం. వందే మాతరం జననీ జన్మభూమికి అర్పించే మనసు నిండిన నమస్కారం. వందే మాతరం భారతమనే మహాకావ్యానికి శాశ్వత మంగళహారం. కవితా శీర్షిక మే నెల ముద్దుపత్రం. మే నెల ఎండల మంటల్లో కాలి కాలి పొగబడ్డ ఊరి నుదుటిపై ఎవరో చల్లని అరచేయి ఉంచినట్టుగా ఒక వాన వచ్చి మెల్లగా పలకరించింది. వేడిగాలుల వేటలో వెలవెలబోయిన వీధులన్నీ ఒక్కసారిగా జల్లుల జాజితో జీవం దాల్చాయి. నిన్నటిదాకా పొడిబారిన గడపలన్నీ

ఈరోజు తడిమెత్తని జ్ఞాపకాల తలుపులయ్యాయి. ఆకాశం తన నీలిచీర విప్పేసి నల్లటి మబ్బుల గర్భంలో పిడుగుల పలుకులు దాచుకొని ఉరుముల డప్పుల మోతతో ఊరంతా ఒక్కసారిగా వానరాకను ప్రకటించింది. ఎండతో ఎర్రబడ్డ నేల ముఖం మీద మొదటి చినుకు పడగానే మట్టివాసన పసిపాప నవ్వులా విరబూసింది. ఆ పరిమళం ఇంటి మేడ నుంచి ఇంటి మేడకు, మనసు మూల నుంచి మనసు మూలకు అల్లుకుపోయిన ఓ మధురగీతంలా విస్తరించింది. స్కూలు మేడలు సెలవుల నిశ్శబ్దంలో మోగబోయిన వానతాకిడికి మళ్లీ చిన్నారుల అల్లరి గుర్తొచ్చినట్లుగా టపటపల రాగంలో నర్తించాయి. స్కూలు మేడలు సెలవుల నిశ్శబ్దంలో మోగబోయిన వానతాకిడికి మళ్లీ చిన్నారుల అల్లరి గుర్తొచ్చినట్లుగా టపటప రాగంలో నర్తించాయి. మామిడి తోటల్లో ఏకాంతం వెతుక్కున్న యువహృదయాలు జల్లుల జారులో మాటలు మరిచిపోయి ఒకరినొకరు కళ్లతోనే పలకరించారు. వాన కౌగిలి పడితే ప్రేమకి ఒక కొత్త భాష వస్తుందని ఆ చినుకులే నేర్పించాయి. చెరువు దారివైపు చూసి ఎన్నో రోజులు నిట్టూర్చిన పొలాలు ఇప్పుడు తడిసిన ఆకురెప్పలు విప్పి మొదటి ఆనందం నేర్చుకుంటున్న బాలల్లా కదిలాయి. ఎండలో కుంచుకుపోతున్న మొక్కలు వాన పిలుపుకి కొత్త ఒంటెలు తొడుక్కున్న పొడుచుల్లా సిగ్గుతో తలలూపాయి. ఊరంతా కాసేపు ఒక చల్లని శ్వాస అయ్యింది. ఉక్కపోతల పీడనలో ఉక్కిరిబిక్కిరైన గుండెలన్నీ హమ్మయ్యా అని ఒకేసారి ఊపిరి పీల్చుకున్నాయి. కిటికీ దగ్గర నిలబడి ఆ వాసన చూస్తుంటే చిన్ననాటి బడిదారులు గుర్తొచ్చాయి, కాగితపు పడవలు గుర్తొచ్చాయి, చెరువు బండపై జారిన నవ్వులు గుర్తొచ్చాయి. తడవకపోయినా తడిసిన రోజుల ముద్దు జ్ఞాపకాలు మళ్లీ ఒడిలోకి చేరుకున్నాయి. వాన అంటే నీళ్లు మాత్రమే కావు, అది కాలం తుడిచిపెట్టలేని ఒక బాల్యం, మనసు మరిచిపోలేని ఒక ఊరు, ఎండిపోయిన అంతరాళలో మళ్లీ పచ్చదనం మొలిపించే ఒక మృదువైన ఆశ. కాని అదే వాన గడపలోనూ గుండెలోనూ సంతోషం నింపుతూనే వీధి దుమ్ములో అన్నం కోసం అల్లాడే ఆకలి కళ్లను కూడా తడిపి వెళుతుంది. కొంతమందికి అది జ్ఞాపకం, మరికొంతమందికి అది ఉపశమనం, మరికొంతమందికి చిట్ట చివరి ఆశ్రయం. అందుకే మే నెల వాన అల్లరి పిల్లలా వచ్చి ఊరంతా నవ్వించిపోయిన తన జల్లులో చిరునవ్వు, జ్ఞాపకం, ప్రేమ, బాధ అన్నిటినీ కలిపిన ఒక గాఢమైన జీవగీతంలా మన గుండెల్లో చాలాసేపు మోగుతూనే ఉంటుంది. కవితా శీర్షిక మనిషినే చూడండి. పుట్టుకే ఒక ప్రశ్నగా మా పేర్లు పలికే పెదవుల్లో ఎందుకెంత అపహాస్యం మొలిచిందో మాకు ఇప్పటికీ అంతుపట్టదు. మా నవ్వుల వెనుక నులిమిన ఎన్నో నిశ్శబ్దాలు ఉన్నాయి. మా కళ్ళ వెనుక కాల్చివేసిన ఎన్నో కళలు ఉన్నాయి. మేము ఈ నేలపైనే పుట్టాం, మేము ఈ గాలినే పీల్చాం. మా గుండెలోనూ ప్రేమే కొట్టుకుంది, మా రక్తంలోనూ జీవమే పరిగెత్తింది. అయినా మా నడకను వింతగా చూశారు, మా మాటను వ్యంగ్యంగా విన్నారు, మా మనసుని పాపమని తీర్పిచ్చారు, మా ప్రేమను నేరమని ముద్రవేశారు. వీధి చూపుల గుచ్చుల్లో రోజూ రక్తమోడేది శరీరం కాదు, మా మనసే. చిరునవ్వుల ముసుగులో చిరిగిపోతుంటుంది మా ఆత్మగౌరవం. ఇల్లు అంటే ఆదరణే కావాలి, కానీ చాలాసార్లు అది మొదటి నరకమైంది. సొంతవాళ్లే పరాయి చూపులు చూస్తే ఈ ప్రపంచమంతా ఎడారే కదా. దేవుడు ముందు దీపం పెడతారు, పాము ముందు పాలు పెడతారు, కానీ ప్రేమించాలనుకున్న మనిషి ముందు మాత్రం హృదయ తలుపులు మూచేస్తారు. మా తప్పేమిటి? మా గుండె తన దారిని తానే ఎంచుకున్నదంతే. ప్రేమించడమే మా నేరమైతే ఈ సృష్టి అంతా నేరస్తులే కదా. మమ్మల్ని నవ్వుల బండరాయిగా చేయకండి, చప్పట్ల జాతరలో బొమ్మలుగా నిలబెట్టకండి. మా లోపల కూడా అమ్మ ఒడిని కోరే బిడ్డే ఉంది, ఆశ్రయం కోరే మనసే ఉంది, ఆదరింపు కోసం అలమటించే ప్రాణమే ఉంది. మా మీద పడే ప్రతి అవహేళన ఒక చిన్న మరణమే. మా వైపు తిరిగే ప్రతి మానవ చూపు మాత్రం ఒక కొత్త జన్మ లాంటిది. మాకు జాలి వద్దు, జీవించేందుకు చోటివ్వండి. మాకు దానం వద్దు, మానవత్వంతో ఒక పేరు ఇవ్వండి.
మా తేడా శరీరంలో ఉండొచ్చు, లేదా మీ నిర్వచనాల్లో ఉండొచ్చు, కానీ మనిషితనం మాత్రం మా గుండెలోనూ మీ గుండెలోనూ ఒకటే రక్తాక్షరంతో రాసి ఉంది. మమ్మల్ని గేలని కాదు, ముందు మనుషులని పిలవండి. మమ్మల్ని గేలని కాదు, ముందు మనుషులని పిలవండి. అప్పుడు మీ సమాజం కూడా కొంచెం అందంగా కనిపిస్తుంది. మా బ్రతుకు దౌర్భాగ్యం కాదు, మీ చూపే మారాలి. మా ప్రేమ శాపం కాదు, దాన్ని అసహించుకునే మనస్తత్వమే శాపం. ఒక్కసారి హృదయంతో చూడండి, మేమూ ప్రేమించగలం, మేమూ విరిగిపోగలం, మేమూ కన్నీరు కార్చగలం, మేమూ గౌరవంగా బతకగలం. మమ్మల్ని మార్చమన్న ప్రపంచమా, ముందు నీ చూపునే మార్చుకో. అప్పుడు తెలిసిపోతుంది, సృష్టిలో లోపం మనలో కాదు, మనిషిని మనిషిగా చూడలేని నీ దృష్టిలోనే ఉందని. మమ్మల్ని మార్చమన్న ప్రపంచమా, ముందు నీ చూపునే మార్చుకో. అప్పుడు తెలిసిపోతుంది, సృష్టిలో లోపం మనలో కాదు, మనిషిని మనిషిగా చూడలేని నీ దృష్టిలోనే ఉందని. కవితా శీర్షిక నిద్రతో నడిచిన యుద్ధం. చిన్ననాటి రాత్రులు తల్లి ఒడిలో జారిన జోలపాటల్లా వచ్చేవి. కళ్ళపై వెన్నెలను పరచి మనసును మెల్లగా ముద్దాడి ఏ బాధకు తలుపు తీయకుండా నిద్రను తేనెతుంపరగా జారవిడిచేవి. అప్పుడు పడక అనగానే శాంతి, దుప్పటి అనగానే భద్రత, కన్ను మూయటం అనగానే కలరాజ్యంలోకి జారిపోవటమే. కానీ ఇప్పుడు రాత్రి అంటే విశ్రాంతి కాదు, విచారాల విచారణ సభ. దిండు మీద తలవాల్చగానే రోజంతా మౌనంగా దాగిన జ్ఞాపకాలు గాయాల గుమ్మం తట్టి లోపలికి దిగుతాయి. ఒక ఆలోచన మరొక ఆలోచనను నిద్రలేపుతుంది. ఒక బాధ 100 ప్రశ్నలను ప్రసవిస్తుంది. మనసు నిశ్శబ్ద సముద్రమై నిద్రపోక అలలెక్కిన అర్ధరాత్రి అవుతుంది. ఎప్పుడో స్నేహితురాలైన నిద్ర ఇప్పుడు దూరదేశానికి వెళ్ళిన బంధువుల పిలిచినా పలకరించదు. కన్నుమూసినా చేరదు. కలవాలని తహతహలాడితే కలతలనే పంపిస్తుంది. వెలుగు పుట్టకముందే లోపల యుద్ధం ముగిసిపోదు. గెలిసేది ఉదయం కాదు, అలసట. ఓడిపోయేది శరీరం కాదు, అమాయకమైన మనసే. అందుకే చిన్ననాటి నిద్రలు గుర్తొస్తే వయసు పెరగడం అంటే సంవత్సరాలు చేరటమే కాదని, మనసు మీద అదృశ్య భారాలు పేరుకుపోవడమని అర్థమవుతుంది. నిద్ర రాకపోవటం అనేది కేవలం రాత్రి సమస్య కాదు, చెప్పుకోలేని బాధలు మనసులో ఇంకా మేల్కొని ఉన్నాయనే నిశ్శబ్ద సాక్ష్యం. కవితా శీర్షిక మనసులో విరిసిన వసంత వేదం. ప్రకృతి ఒక్కసారి నవ్వితే చెట్లు మాత్రమే కాదు, మనసులు చిగురిస్తాయి. ఒక ఉదయం నిశ్శబ్దంగా తలుపు తట్టి మనలో మిగిలిన చీకట్లను వెలుగుతో నింపుతుంది. గాలిలో తేలే పరిమళం పూలదేహం నుంచి మాత్రమే రాదు, ఎన్నో మధుర జ్ఞాపకాలు, ఎన్నో మరచిన మమతలు మన గుండె లోపలే మళ్ళీ పోయడం మొదలైనప్పుడు వస్తుంది. గాలిలో తేలే పరిమళం పూలదేహం నుంచి మాత్రమే రాదు, ఎన్నో మధుర జ్ఞాపకాలు, ఎన్నో మరచిన మమతలు మన గుండె లోపలే మళ్ళీ పోయడం మొదలైనప్పుడు వస్తుంది. వసంతం అనేది ఒక ఋతువే కాదు, అలసిన ఆత్మకు ప్రకృతి రాసే ఓదార్పు లేక. కోకిల కూయడం అంటే ఒక గానం మాత్రమే కాదు, ఒంటరైన మనసుకు జీవితం ఇంకా అందంగా ఉందని చెప్పే అమృతస్వరం. చిగురించిన ప్రతి ఆకు కాలం చేత గాయపడిన జీవనానికి కొత్త ధైర్యం నేర్పుతుంది. విరిసిన ప్రతి పువ్వు ఎంత కఠినమైన రోజైనా మనిషి హృదయం ఇంకా మృదువుగానే ఉందని సాక్ష్యం చెబుతుంది. ఉదయం మెల్లగా భూమిని తాకినట్లే ప్రేమ కూడా మనసును అలా తాకాలి. ఆ స్పర్శ అధికారంగా ఉండకూడదు, ఆత్మీయత మాత్రమే ఉండాలి. ఆ వెలుగులో అహంకారం ఉండకూడదు, అనురాగం మాత్రమే మెరవాలి. అమ్మ చూపులో ఉన్న ఆప్యాయత, నాన్న అడుగులో ఉన్న బాధ్యత, స్నేహితుడి నవ్వులో ఉన్న భరోసా, ఇవన్నీ కలిసిన చోటే ప్రకృతి తన నిజమైన గీతాన్ని ఆలపిస్తుంది. మనుషులు ఒకరికి ఒకరు చెట్ల నీడలై, అలసిన వేళ ఓదార్పుల గాలులై, చీకటి దారుల్లో చిన్న దీపాలై నిలిస్తే ప్రపంచమే ఒక పవిత్ర పండుగ అవుతుంది. ఇంద్రచాపం ఆకాశంలో మెరిస్తే అది కేవలం రంగుల సంబరం కాదు, మనిషి అంతరంగం ఎన్నో వర్ణాల కరుణతో, ప్రేమతో, క్షమతో,
ఆశతో నిండాలని ప్రకృతి

0: ఇచ్చిన మహత్తర రూపకం. పంచభూతాల ఈ విశ్వాల సాక్ష్యంలో మన జీవితం ఒక తాత్కాలిక అతిథి గీతమే అయినా దాన్ని మధురంగా పాడుకోవటం మన చేతుల్లోనే ఉంది. కఠినమైన కాలాన్ని కూడా మమతతో మృదువుగా మలచగలిగితే అదే నిజమైన మానవత్వపు మహాకవిత. మనలో మనం గోడలు కాకుండా గూళ్ళు కట్టుకోవాలని, పదాలు కాకుండా పరిమళాలు పంచుకోవాలని, బతుకు కాకుండా బతుకులకు అర్థమవ్వాలని వసంతం నిత్యం మౌనంగా ఉపదేశిస్తుంది. చివరికి ప్రకృతి మన చెంత కూర్చుని చెప్పేది ఇదే, పువ్వులా విరబూయి, పాటలా పరవశించు, నదిలా పంచిపో, ఆకాశంలో విశాలమవ్వు. నీ జీవితం నీకోసం మాత్రమే కాక మరో మనసు తడిసే ఓ మృదువైన జల్లుగా మిగలాలి. చివరికి ప్రకృతి మన చెంత కూర్చుని చెప్పేది ఇదే, పువ్వులా విరబూయి, పాటలా పరవశించు, నదిలా పంచిపో, ఆకాశంలో విశాలమవ్వు. నీ జీవితం నీకోసం మాత్రమే కాక మరో మనసు తడిచే ఓ మృదువైన జల్లుగా మిగలాలి.
1: మీరింతవరకు ఈనాటి తెలుగు ప్రసంగ కార్యక్రమంలో శ్రీ రేపాక రఘునందన్ గారి స్వీయ కవితలు విన్నారు.

0: ఆకాశవాణి కార్యక్రమంలో ఇప్పుడు ఆకాశవాణితో నా అనుబంధం గురించి శ్రీ కప్పగంతుల మధుసూదన్ శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ జిఎల్ నరసింహారావు.
1: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ప్రముఖ కవిగా, అవధానాల నిర్వాహకునిగా, పరిశోధకునిగా, జాతీయ స్థాయిలో మూడవ వ్యక్తిగా ఈ అవధాన పరిశోధకుడిగా గుర్తింపు పొంది, మరి అలాగే రేడియో కవిగా, విమర్శకునిగా, ప్రయోక్తగా ఇలా ఉన్నటువంటి మార్కాపూర్ పట్టణానికి చెందినటువంటి డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ శాస్త్రి గారితో ఈరోజు మనం ఆకాశవాణితో 90 వసంతాల అనుబంధం గురించి విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్.
2: నమస్కారం నరసింహరావు గారు.
1: ఆకాశవాణితో మీకున్న తొలి అనుబంధం, తొలి జ్ఞాపకం గుర్తుందా?
2: తప్పకుండానండి. ముందుగా నవతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి మన ప్రియతమ ఆకాశవాణి శ్రోతలకి, సిబ్బందికి అందరికీ నమోవాకాలు చెప్తూ ఉన్నాను. రేడియోతో నాది దాదాపు అర్ధ శతాబ్దపు అనుబంధం, రేడియో కళాకారుడిగా 3 దశాబ్దాల బంధం కూడా. మీడియం వేవ్ ట్రాన్సిస్టర్ ద్వారా మా చిన్నప్పటి నుంచే జనజీవనం, మా జీవనం అంతా రేడియో సిగ్నేచర్ ట్యూన్తోనే ప్రారంభమవటం నాకు బాగా గుర్తు. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల అంటూ పొద్దున్నే ఓ సుప్రభాత శ్లోకం వినిపించేది. కమ్యూనికేషన్స్ ప్రాధాన్యత తెలియని రోజుల్లోనే వాగ్భూషణం సుభూషణం అంటూ ఆ శ్లోకంలో ఉన్న చివరి మాటలు నా మీద చాలా ప్రభావం చూపించాయి. మా నాన్న కూడా గ్రంథపాలకులుగా ఉండేవారు. గ్రంథాలయంలో రేడియోతో బంధమే, ఇంట్లో కూడా రేడియోతో బంధమే. వినోదం, సమాచారం, విజ్ఞానం మొత్తం రేడియోతోనే సాగేది.
1: సో ఆ జ్ఞాపకాలన్నీ మీ మదిలో అలాగే ఉన్నాయంటారు?
2: పూర్తిగా అలా పదిలమై ఉన్నాయండి.
1: అయితే ముఖ్యంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి, బాల్యం మీద అలాగే జీవితం మీద ఆకాశవాణి ఎలాంటి ప్రభావం చూపిందంటారు మీ విషయంలో?
2: నా విషయంలో చాలా ప్రభావం చూపిందనే నేను ఘంటాపథంగా చెప్పగలను. పని దినాలతో సహా మా జీవనం మొత్తం రేడియోతోనే సాగుతుండేది. పొద్దున్నే వార్తలు, సుప్రభాత కార్యక్రమాలు, సూక్తి సుధలు, లలిత గీతాలు ఇవన్నీ వినేవాళ్ళం. ఇక సాధారణంగా పని దినాల్లో అయితే స్కూల్కి వెళ్ళాం కాబట్టి మిగతా రేడియో ప్రోగ్రామ్స్ అన్నీ మాకు తెలిసేవి కాదు. కానీ ఆదివారం వస్తే చాలు, పూర్తిగా రేడియోతోనే కాలం గడిచేది. మేము ఏ పని చేస్తున్నా ఇంట్లో నేపథ్యంలో రేడియో స్వరం వినపడుతూనే ఉండేది. జనరంజని సినిమా పాటలు చాలా ఇష్టపడేవాళ్ళం. ఇక బాలానందం, బాల వినోదం కార్యక్రమాలు అసలు వదిలేవాళ్ళమే కాదు. రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య అంటూ ఉండేవాళ్ళు న్యాయపతి రాఘవరావు గారు, కామేశ్వర గారు. వాళ్ల వ్యాఖ్యానాలతో, చిన్నపిల్లల గొంతులతో వచ్చేటువంటి కార్యక్రమాలు మమ్మల్ని చాలా ఆకట్టుకునేవి. బాలానందంలో పిల్లల గొంతులు వింటూ అనుకరిస్తూ మనకు అలా రేడియోలో మాట్లాడే అవకాశం రాలేదే అని అప్పట్లో చాలా బాధపడేవాడిని కూడా.
1: అంటే బాలానందం మీ మనసులో రికార్డ్ అయిపోయింది?
2: చిన్నపిల్లల స్థాయిలోనే రేడియోలో అలా వాళ్ళు ప్రదర్శించగలగటం, నేను కూడా అలా ప్రదర్శిస్తే బాగుండు కదా అనేటువంటి

0: అంటే ఒక ఉత్సుకత నేను అలా రేకెత్తించేది చిన్నప్పట్లో. క్విజ్ కార్యక్రమాలు కూడా మేము చాలా ఇష్టపడి వినేవాళ్ళం, కొన్ని ముఖ్యమైన వాటిని రాసుకునేవాళ్ళం కూడా. రేడియో మాకు సమయాన్ని గుర్తు చేస్తూ గడియారంలా కూడా ఉపయోగపడేది. పొద్దునే వార్తలు వస్తున్నప్పుడు సమయాన్ని, తర్వాత వివిధ భారతి కార్యక్రమాల సమయాలు ఇలా గుర్తుండిపోయేవి. సమయాలు గుర్తు చేసేలాగా రేడియో ఉపయోగపడేది మాకు.
1: ఓకే, ఒక కవిగా, విమర్శకునిగా, ప్రయోక్తగా మీ రేడియో ప్రస్థానం గురించి వివరిస్తారా? అంటే మీకున్న అనుబంధాన్ని చెప్పండి.
0: తప్పకుండానండి. దాదాపు 90 దశక నుండి రేడియోలో వందలాది కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అదృష్టం రావడం నాకు జీవితంలో దగ్గినటువంటి ఒక మహదవకాశం అని చెప్తాను నేను.
1: మర్చిపోలేదంటారు?
0: మర్చిపోలేని అవకాశం. డిగ్రీ పీజీ చదివే రోజుల్లోనే నేను సమస్యాపూర్ణం రాసేవాడిని. నేరుగా రేడియో స్టూడియోలో మాత్రం కూర్చొని నా స్వరం రికార్డ్ అయింది 1994 మద్రాసు రేడియో కేంద్రంలో, అది కూడా డిసెంబర్ నెల 15వ తేదీ. ఇది ఖచ్చితంగా గుర్తు. నేను అప్పుడు మా స్నేహితులు అందరితో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. తొలిగా కరుణశ్రీ గురించి సాహిత్య ప్రసంగం. అప్పట్లో కూడా ఈ సమయం ఉపన్యాసాల సమయ నిర్దేశం 13 నిమిషాలే. 13 నిమిషాల ప్రసంగం అంటూ కాంటాక్ట్ లెటర్ వచ్చింది. నేను ఏదో శ్రమపడ్డాను, రాసుకున్నాను, చదువుకున్నాను, మా స్నేహితులు కూడా వినిపించాను. తీరా రేడియో స్టేషన్లో మైకు ముందు కూర్చోగానే ఆ చల్లని వాతావరణంలో నా శరీరం కూడా చల్లబడిపోయేలాగా,
1: అంతటి ఏసీలో కూడా
0: మైకు ముందు కూర్చుంటే తడారిపోవటం నా తొలి అనుభవం. గొంతులో తడారిపోయింది, ఏదో బెరుకు, అసౌకర్యం. పాత మ్యాగ్నెటిక్ టేబుల్ ఉండేవి, సిటీఆర్లు ఉండేవి అప్పుడు రికార్డింగ్ కోసం. సిటీఆర్లో రికార్డింగ్ చేయడానికి 13 నిమిషాల నా ప్రసంగం మధ్య మధ్యలో బ్రేక్లు పడుతూ దాదాపు 40 నిమిషాలు పట్టింది. ఇది నా తొలి జ్ఞాపకం రేడియోలో. ఈ రకం మనస్థితి నుంచి చిన్నగా దాన్ని అధిగమిస్తూ మద్రాసు మొదలు తిరుపతి, కర్నూలు, విజయవాడ, కడప, మార్కాపురం, హైదరాబాద్ ఇలా అన్ని కేంద్రాల్లో ఆలవోకగా 100 ప్రసంగాలు, కవితాలాపనలు చేయటం రేడియోతో నాకు దృఢమైనటువంటి బంధానికి ఓ తీపి గుర్తునమాట. ఇక నేను రాసినటువంటి గుడ్డిపూలు, దశమగ్రహం, హరివిల్లు అలాంటి నాటికలు రేడియో ద్వారా ప్రసారమై చాలా తృప్తినిచ్చాయి. మార్కాపురం కేంద్రం నుంచే గుడ్డిపూలు తొలిసారిగా ప్రసారమైంది. శతవంశంతాల వేటపాలెం సారస్వతి నికేతనాన్ని డాక్యుమెంటరీగా చేశాం. మీ అందరు కూడా దాంట్లో భాగస్వాములుగా అక్కడికి వచ్చారు. ఇది ఒక తీపి జ్ఞాపకం. పరశురామ ఏకపాత్ర, కథలు, కవితలు, ప్రసంగాలు ఇలాంటివి సాగుతూనే ఉన్నాయి. ప్రయోక్తగా, అనుసంధాతగా అనేక కార్యక్రమాలు నిర్వహించాను. సంక్రాంతి, ఉగాది కవి సమ్మేళన నిర్వహించాను. ఇవన్నీ కళాకారుడిగా, రేడియో అభిమానిగా, సాహిత్యాభిలాషిగా నన్ను ఒక స్థాయి నుండి మరో స్థాయికి చేర్చినటువంటి అంశాలు. ఇవన్నీ రేడియో ద్వారా దక్కిన అంశాలే.
1: ఇక్కడ ఒక ప్రశ్న
0: సార్.
1: ఇప్పుడు చెప్పారు మీరు, నాకు ఆకాశవాణి ద్వారా దక్కింది, గుర్తింపు వచ్చింది ఒక స్థాయి నుంచి. ఆకాశవాణి కవులను, కళాకారులను ప్రోత్సహిస్తోంది, ప్రోత్సహిస్తుంది కూడా. మరి మీకు దక్కిన గౌరవం అంటే కవుల పరంగా ఎలా ఉందంటారు?
0: రేడియో ప్రధాన ఉద్దేశం వ్యాపారం కాదు. ప్రధాన కారణంలోనే రేడియో సమాజాన్ని ప్రతిబింబించేలాగా తన కార్యక్రమాలు రూపొందించుకుంటుంది అనడానికి ఇది ఒక ప్రబల సాక్ష్యం. కవులను, కళాకారులను గౌరవిస్తూ కార్యక్రమాలు రూపొందించడంలో రేడియోది ఒక ప్రత్యేక స్థానం. సాధారణంగా పాటలాగా కనిపించే అమూల్యమైన జానపద గీతాలను కూడా రికార్డ్ చేసి అందులోని విజ్ఞానాన్ని వెలికి తీసేలా రేడియోనే ఊతమిస్తుంది. లలిత గీతాలు, హరికథలు, బుర్రకథలు, నాటికలు, నాటకాలు, చర్చోపచర్చలు ఇలా ఎన్ని కార్యక్రమాలు, వీటన్నింటినీ వినిపిస్తూ మనసులోని కల్మషాలు తొలగేలాగా రేడియో మాత్రమే ప్రజల మనసుల్ని ప్రచోదనం చేస్తుంది.
1: కొన్ని ఉదాహరణలు చెప్పండి.
0: కవితలు, ప్రసంగాల ద్వారా, జనరంజక హాస్యం ద్వారా విలువల్ని ప్రతిపాదించడంలో రేడియోది ఒక ప్రత్యేక పాత్ర. ముఖ్యంగా జంధ్యాల లాంటి వారి హాస్యం, ఆయన ఎన్నో ఇంటర్వ్యూలు నేను రేడియో ద్వారానే విన్నాను. రేడియోలో వింటూ హాస్యం పండించడం అంటే ఆయందే ప్రత్యేక స్థానం. ఇలా కొన్ని విషయాలు. అలాగే ఉషశ్రీ మొదలు ఏలూరుపాటి అనంతరామయ్య గారు, జేవి సుబ్బారాయుడు గారు, అన్నదాన చిదంబర శాస్త్రి గారు, చెన్నాప్రగడ తిరుపతిరావు గారు, జీవి సుబ్రహ్మణ్యం గారు ఇలా ఎందరో మహానుభావులు రేడియోలో ఉపన్యాసాలు చెప్తూ ఉంటే సాధారణ పామర జనులు కూడా రేడియోల దగ్గర చెవులు రిక్కిచ్చి వినేవాళ్ళు. ఇవి సమాజం మీద రేడియో చూపిన ప్రభావానికి, చూపుతున్న ప్రభావానికి కూడా ఇవాళ్టికి ఉదాహరణలే.
1: ప్లాట్ఫామ్ మీద అనేక మాధ్యమాలు వస్తున్నాయి. ఆ కాలానికి ఈ కాలానికి ఉన్న తేడాను గమనించారా?
0: కాలం అనేదానికే పరిణామశీలత అనేటువంటి గుణం ఉంటుంది. 50 ఏళ్ల క్రితం రేడియో ఒక్కటే సమాచార సామధనం. ఆ తర్వాత దూరదర్శనం వచ్చింది. రేడియో, దూరదర్శన్ ఈ రెండు కూడా ప్రజల ప్రాధాన్యతకే, ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సమాచార విప్లవంలో ఉన్నాం మనం. స్మార్ట్ ఫోన్ రూపంలో ప్రతి ఒక్కళ్ళ అరచేతిలో 100 కొద్ది ఛానళ్ళు, వినోదాలు, ఇంకా అనేకానేక అవకాశాలు. వీటితో పాటే రేడియో కూడా పోటీ పడుతోందని చెప్పేందుకు ఒక ఆకాశవాణి

0: కొన్ని అమూల్యమైన కార్యక్రమాల్ని రికార్డ్ చేయడం ప్రారంభించాయి. దీనివల్ల పదే పదే వినాలన్నటువంటి కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సోషల్ మీడియా యాప్ ద్వారా మళ్ళా ఆ రేడియో కార్యక్రమాన్ని వినేటువంటి వెసులుబాటును కూడా మనకు ఆకాశవాణి కల్పించింది. ఎన్ని మాధ్యమాలతో ఎన్ని ఛానళ్లతో పోటీ పెరిగినా కళల ప్రాధాన్యత మహిళా కార్మిక కర్షక శ్రామిక బడుగు బలహీన వర్గాల జనశ్రేయస్సు వాళ్ల ఊహలకు తావివ్వని ప్రామాణికత ఖచ్చితత్వం పరంగా రేడియో తన స్థానాన్ని ఎప్పటికప్పుడు సుస్థిరం చేసుకుంటూనే ఉందని నా విశ్వాసం.
1: అందుకే అంటారు కదా, బహుజన హితాయ బహుజన సుఖాయ అని.
0: అవునండి, రేడియో ప్రధాన స్లోగన్ కదా అదే, బహుజన హితాయ బహుజన సుఖాయ.
1: అవును,
0: అందరి మేలు కోరడం, అందరి సౌఖ్యం కోసం మార్గనిర్దేశనం చేయడం రేడియో ప్రాధాన్యతాంశం.
1: దాదాపుగా 35 నుంచి 40 సంవత్సరాల మీకు అనుబంధం ఉంది ఆకాశవాణితోటి. మీకు బాగా గుర్తుండి అంటే వ్యక్తిగత జ్ఞాపకాలు కానివ్వండి, అనుభవాలు కానివ్వండి, మీకు నచ్చిన సంగీత సాహిత్య కార్యక్రమాలు ఏమైనా గుర్తున్నాయంటారా?
0: చాలా కార్యక్రమాలు గుర్తున్నాయండి. చిన్నప్పుడు సంక్షిప్త సినిమా కథలు వినేవాళ్ళం రేడియోలో, క్విజ్ కార్యక్రమాలు వినేవాళ్ళం, కరెంట్ అఫైర్స్ వినేవాళ్ళం, ఇంకా పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్టు సంగీతాల్లో రేడియో సంగీతం కూడా డిఫరెంట్గా అనిపించేది. మా చిన్నప్పుడైతే మావిడి చెట్టుకు అల్లుకున్నది మాధవి లత కొట్టి అంటూ వేదవతి ప్రభాకర్ గారు అనుకుంటాను, ఆవిడ పాడేటువంటి లలిత సంగీతం చెవులు రిక్కించి వినేవాడిని, ఆ పాట హమ్మింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఇక పాలగుమ్మి విశ్వనాథం గారు, కృష్ణవేణి తరంగాలు, రావు బాలసరస్వతి గారు, విజయలక్ష్మి గారు, ఓలేటి వెంకటేశ్వర్లు గారు, నూకల చిన్నసత్యనారాయణ గారు, ఇంత మహనీయులు పాడుతుంటే శిశురువేత్తి పసురువేత్తి వేత్తి గానరసం ఫణిహి అనేటువంటి శ్లోకం గుర్తొచ్చేది. తుమ్మి పువ్వులు తెచ్చి నీకు పూజలు నువ్వు సేతమంటే తుమ్మి పువ్వుల మీద గండు తుమ్మిద ఎంగిలంటున్నది శంభు అంటూ బాలమురళీకృష్ణ ఆలపించిన గీతాలు అలరించేవి. మద్రాసు రేడియో కేంద్రం నుండి మంగళంపల్లి వారు నేను ఇద్దరం ఒకేసారి రికార్డింగ్ థియేటర్లో పాల్గొనడం నా జీవితంలో రేడియో స్టేషన్తో పెనవేసుకున్నటువంటి ఒక మధురానుభూతి. ఇక సాహిత్య విషయంలో 90 నుండి 92 దాకా నేను సమస్యాపూర్ణలు చేశాను. ఆ తర్వాత ప్రయోక్తగా చాలా కార్యక్రమాలు వ్యాఖ్యాతగా పనిచేశాను. నాలాంటి ఎందరో కవులకి కళాకారులకు కూడా రేడియో ఊతమిచ్చింది, ఉన్నతికి దోహదపడింది.
1: చివరిగా ఒక రేడియో అభిమానిగా మీ సందేశం ఏమిటంటారు?
0: ఒక శ్రోతగా కళాకారుడిగా నేను రేడియో కుటుంబ సభ్యుడిని. కళార్చన పేరుతో కవులతో కళాకారులతో పరిచయం చేసే కార్యక్రమాన్ని రూపకల్పన చేయడంలో నేను భాగస్వామిని. భారత భాగవత పురాణ వాంగ్మయం ఇచ్చేటువంటి సామాజిక స్ఫూర్తిని శ్రోతలతో పంచుకోవడంలో, అనౌన్సర్ల నియామకాల్లో శిక్షణ ఇవ్వడంలో, ఇంకా రేడియో తలపెట్టిన అనేక కార్యక్రమాల్లో నేను భాగస్వామిని. నా దృష్టిలో ఆకాశవాణి భారతీయ సాంస్కృతిక వైభవానికి, రానున్న భవిష్య ప్రగతికి సిసలైన వారధి, గతాన్ని గుర్తు చేస్తూ భవితను చూపించేటువంటి మార్గదర్శి. అదృశ్య తరంగాల ఆకాశవాణి లోకానికి వెలుగునింపే జ్ఞానవేణి, స్వరాలతో మైమరపించే వీణాపాణి, నిక్కచ్చి సమాచార ధర్మవాణి, విశ్వకీర్తినొందించిన విమలవాణి, నవతి ఉత్సవ ఆకాశవాణి, అద్భుత జ్ఞానమిచ్చే అమృత పేణి అంటాను నేను.
1: చాలా ధన్యవాదాలు మస్తన్ గారు.
0: నమస్కారం.
1: విలువైన అనుభవాలు అభిప్రాయాలు మా శ్రోతలతో పంచుకున్నారు.
0: చాలా సంతోషం నరసింహారావు గారు, మాకు మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి రేడియో నాలాగే ఎంతో మంది కవులకు కళాకారులకు కూడా వేదికనిస్తూ సమాజ అభ్యున్నతికి దోహదపడుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు. నమస్తే.
2: మీరింతవరకు ఆకాశవాణితో నానుబంధం గురించి శ్రీ కప్పగంతుల మధుసూదన్ శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జిఎల్ నరసింహారావు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు నేటితో ఏడాది పూర్తయింది. సరిహద్దు ఉగ్రవాదానికి అందిస్తున్న ప్రోత్సాహకానికి పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తో భారత్ తగిన విధంగా సమాధానమిచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నూతన కార్మిక చట్టాల కింద 40 ఏళ్లు పైబడ్డ కార్మికుల కోసం వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ కేబినెట్ను గవర్నర్ ఆర్ఎస్ రవి ఈరోజు రద్దు చేశారు. లక్నోలోని ఏక్నాథ్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వివరాలు. ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశం సాధించిన అసాధారణ విజయం మన సాయుధ దళాల సాటిలేని ధైర్య సాహసాలను ప్రతిబింబిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మన సైనికుల శౌర్యం, త్యాగం, వృత్తి నైపుణ్యానికి ఈరోజు దేశం సెల్యూట్ చేస్తోందని రాష్ట్రపతి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ సార్వభౌమాధికారానికి, పౌరుల భద్రతకు ముప్పు కలిగించే శక్తులకు వ్యతిరేకంగా భారత్ సంకల్పాన్ని చాటి చెప్పిందని అభివర్ణించారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ ఉగ్రవాదాన్ని తుదిముట్టించే విషయంలో భారతదేశం నిబద్ధతతో ఉందని స్పష్టం చేశారు. పెహల్గాంలో అమాయక భారతీయులపై దాడి చేసిన వారికి మన సైన్యం తగిన బుద్ధి చెప్పిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత ఉక్కు సంకల్పాన్ని, జాతీయ భద్రత పట్ల రాజీలేని నిబద్ధతను ఈ ఆపరేషన్ ప్రతిబింబిస్తుందన్నారు. వీర జవాన్ల పరాక్రమానికి యావత్ దేశం గర్విస్తూ వారికి జేజేలు పలుకుతోందని నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. సరిహద్దు ఉగ్రవాదానికి అందిస్తున్న ప్రోత్సాహకానికి పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తో భారత్ తగిన విధంగా సమాధానం ఇచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సరిహద్దు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ గత కొన్ని దశాబ్దాలుగా ఒక సాధనంగా వాడుకుంటోందని చెప్పారు. ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకునే పూర్తి హక్కు భారతదేశానికి ఉందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రపంచ పోరాటాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తూనే ఉంటుందని రణధీర్ జైస్వాల్ ఉద్ఘాటించారు.
1: We are marking the first anniversary of Operation Sindoor. The entire world saw the Pahalgam terrorist attack for what it was. We gave a befitting reply to Pakistan for its sponsorship of cross-border terrorism. The world knows that cross-border terrorism has long been used by Pakistan as an instrument of state policy. We in India have every right to defend ourselves against terrorism. We will continue to work to strengthen the global fight against terrorism.
0: అదేవిధంగా సింధు జలాల ఒప్పందంపై ఆయన మాట్లాడుతూ, పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి నిరంతరం మద్దతు ఇస్తున్నందువల్ల ఆ ఒప్పందం నిలిపివేయబడిందని తెలిపారు. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ తన మద్దతును సంపూర్ణంగా విరమించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. నూతన కార్మిక చట్టాల కింద 40 ఏళ్లు పైబడ్డ కార్మికుల కోసం దేశవ్యాప్తంగా వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు ప్రారంభించారు. న్యూఢిల్లీలోని ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశ కార్మిక వర్గం, యువశక్తి పట్ల గౌరవం గణనీయంగా పెరిగిందని మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, దాని ఫలితంగా నిరుద్యోగ రేటు సుమారు 3.2% తగ్గిందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం వృత్తిపరమైన ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో, భారతదేశ కార్మిక వర్గానికి సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి తీసుకురావడంలో ఒక కీలక ముందడుగని మన్సుఖ్ మాండవీయ వివరిస్తూ,
2: 40 ఇయర్స్ అబౌవ్ సభీ శ్రమిక్ కు సాల్ మే ఏక్ బార్ హెల్త్ చెకప్ కి గ్యారంటీ ది థీ. ఏక్ గ్యారంటీ కా ఇంప్లిమెంటేషన్ కా ప్రారంభ ఆజ్ సే సారే దేశ్ మే హువా హై. దేశ్ కే సభీ శ్రమిక్ కు ఈఎస్ఐసీ కి హాస్పిటల్ కే ద్వారా ఉస్కా హెల్త్ చెకప్ కరా జాయేగా. కై ఐసీ బీమారీ జో ప్రైమరీ లెవల్ పర్ హీ సగ్యాన్ మే ఆ జాయేగి తో ఉస్కా ఇలాజ్ కర్కే దేశ్ కే హమారే శ్రమిక్ కా స్వాస్థ్య కో సునిశ్చిత్ కరా జాయేగా కి ఆప్ ఈఎస్ఐసీ హాస్పిటల్ కే ములాకాత్ లేకే ఆప్కా హెల్త్ చెకప్ కర్వాయే స్వాస్థ్య కో సునిశ్చిత్.
0: 5 ఏళ్ల కాలపరిమితి ముగియడంతో పశ్చిమ బెంగాల్ కేబినెట్ను గవర్నర్ ఆర్ఎన్ రవి ఈరోజు రద్దు చేశారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ దక్కించుకోనప్పటికీ ముఖ్యమంత్రి పదవికి ఆమె రాజీనామా చేయకపోవడంతో గవర్నర్ మంత్రిమండలిని రద్దు చేశారు. శనివారం ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదేరనుంది. మొత్తం 293 స్థానాలకు గాను 207 సీట్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించి మెజారిటీ దక్కించుకున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు రేపు ఎన్నుకోనున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో మాతా శిశు ఆరోగ్య సేవలను బలోపేతం చేసే దిశగా జనని పథకాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. ప్రత్యుత్పత్తి వయస్సులో ఉన్న మహిళల డిజిటల్ ఆరోగ్య రికార్డులు సమగ్ర పర్యవేక్షణకు ఈ జనని డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించారు. ఇప్పటివరకు ఈ ప్లాట్ఫామ్లో 1,34,00,000 మంది లబ్ధిదారులు నమోదు చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రసవానికి ముందు, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశు సంరక్షణ, చిన్నపిల్లల సంరక్షణ, అలాగే కుటుంబ నియంత్రణ వంటి మాతా శిశు ఆరోగ్య సేవలకు అంతరాయం లేకుండా పర్యవేక్షించడం దీని ప్రధాన లక్ష్యం. ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఐసీఏఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ సిఐఎస్హెచ్లో నిర్వహించిన ఫ్రూట్ హారిజాన్ 2026 సదస్సులో కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం ఉత్పత్తిని పెంచడం మాత్రమే ఇకపై సరిపోదని, ప్రపంచ పండ్ల మార్కెట్లో బలమైన గుర్తింపును నెలకొల్పడానికి భారత్ ఇప్పుడు నాణ్యత, నిల్వ సామర్థ్యం, ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, ఎగుమతుల ప్రమాణాలపై కృషి చేయాలని చెప్పారు. వ్యవసాయం ఇకపై కేవలం పొలాలకే పరిమితం కాకూడదని కేంద్ర మంత్రి స్పష్టం చేస్తూ, ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతుల వరకు మొత్తం సరఫరా గొలుసును బలోపేతం చేయడం ప్రస్తుతం చాలా అవసరమన్నారు. దేశంలో పండ్ల ఉత్పత్తి, నాణ్యత పెంపుదల, ప్రాసెసింగ్ ఎగుమతులను ప్రోత్సహించడమే ఈ సదస్సు లక్ష్యమని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
3: आम उत्पादित करते हैं और जितनी अच्छी क्वालिटी का करते हैं दुनिया में नहीं होता. आम हो, अंगूर हो, केला हो, लीची हो, लेकिन एक्सपोर्ट हमारा काफी कम है. हम ये चाहते हैं कि हमारे फल, हमारी सब्जियां, उनका निर्यात बढ़ेगा तो किसानों की आय भी बढ़ेगी और विदेशी मुद्रा भी हमारे देश में आएगी, रोजगार के अवसर भी बढ़ेंगे.
0: బీహార్ కేబినెట్లో నూతన మంత్రులుగా పలువురు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 32 మంది మంత్రివర్గంతో కూడిన పూర్తిస్థాయి ప్రభుత్వం కొలువు తీరింది. భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ యునైటెడ్ జేడీయూ, ఇతర పార్టీలతో కలిసి బీహార్లో ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ మంత్రివర్గ విస్తరణలో మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్కు చోటు దక్కింది. ఎన్డీఏ కూటమిలో బీజేపీకి 15, జేడీయూకు 13, రామ్విలాస్ ఎల్జీపీకి 2, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎం పార్టీలకు ఒక్కో మంత్రి పదవి లభించాయి. పాట్నాలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డాలు హాజరయ్యారు. ఉమ్మడి సముద్ర జలాల్లో సంక్షోభ సమయాల్లో వేగవంతమైన సహాయం, భద్రతకు హామీ ఇస్తూ భారతదేశం నేడు స్థిరత్వానికి ఒక దృఢమైన స్తంభంగా నిలుస్తోందని కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 10వ హిందూ మహాసముద్ర డైలాగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సురక్షితమైన, సుసంపన్నమైన హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని క్రియాశీలకంగా తీర్చిదిద్దుతోందని చెప్పారు. గ్లోబల్ సౌత్ కోసం పటిష్టమైన సముద్ర వాతావరణాన్ని నిర్మించడానికి అత్యంత నిర్మాణాత్మకమైన హిందూ మహాసముద్ర తీర ప్రాంత అధ్యక్ష పదవి కోసం భారత్ ఎదురుచూస్తోందని తెలిపారు. దేశంలోని పాఠశాల విద్యా వ్యవస్థకు సంబంధించిన ప్రధాన నివేదికను నీతి ఆయోగ్ ఈరోజు విడుదల చేసింది. పాఠశాల ప్రవేశాలు, విద్యార్థుల నమోదు, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత తత్వం, అభ్యాసన ఫలితాలు వంటి కీలక అంశాల ఆధారంగా భారతదేశ పాఠశాల విద్యా వ్యవస్థపై ఒక దశాబ్దం పాటు చేసిన సమగ్ర విశ్లేషణను ఈ నివేదిక అందిస్తుంది. 13 సమగ్ర సిఫార్సులతో కూడిన వివరణాత్మక కార్యాచరణను ఇది తెలియజేస్తుంది. ఇందులో 8 వ్యవస్థాగత సిఫార్సులతో పాటు 5 విద్యా సంబంధిత సిఫార్సులు కూడా ఉన్నాయి. ఇవి మిశ్రమ పాఠశాలలు, హేతుబద్ధీకరణ ద్వారా పాఠశాల నిర్మాణాన్ని సంస్కరించడం వంటి పాఠశాల మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తాయి. ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఏక్నాథ్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బెంగళూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో సూపర్ జైంట్స్ 9 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 95 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు నేటితో ఏడాది పూర్తయింది. సరిహద్దు ఉగ్రవాదానికి అందిస్తున్న ప్రోత్సాహకానికి పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తో భారత్ తగిన విధంగా సమాధానమిచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నూతన కార్మిక చట్టాల కింద 40 ఏళ్లు పైబడ్డ కార్మికుల కోసం వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: firm response against terrorism and unparalleled valor of Indian Armed Forces. This program was produced and presented by the News Services Division of Akashvani.
1: Spotlight. ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు ఆపాత మధుర చిత్ర గీతాలు వింటారు. ముందుగా బావా మరదళ్ళు ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరి గీతం.

0: ఊరించి చంపకే పొద్దుపోయే.
1: కట్టుకుంటే కోకవుతది, కొత్త కోక కట్టుకుంటే సోకవుతది. కట్టుకుంటే కోకవుతది, కొత్త కోక కట్టుకుంటే సోకవుతది.
0: అందగట్టి అందదాయే అర్ధరాత్రి సందడాయే, అందగట్టి అందదాయే అర్ధరాత్రి సందడాయే. అందమంటే చిక్కు.

కార్యక్రమంలో తర్వాత రాజశ్రీ రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం పాడిన పాట వేట ఈ చిత్రం నుండి.

ఈనాటి చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట గృహప్రవేశం. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం. గీతరచన గోపి.

0: మీరింతవరకు ఆపాత మధుర చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 10 గంటలకు కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఏ ఆకాశవాణి హై అఖిల భారతీయ ప్రాదేశిక లోక్ సంగీత్ ఏవం సుగమ్ సంగీత్ కార్యక్రమ్ కే అంతర్గత్ ఆజ్ హమ్ ఆప్కో శ్రీ రాజేష్ సోదాతర్ కే గుజరాతీ లోక్ గీత్ సునవాయేంగే. సోదాతర్ రాజేష్ జగదీష్ చంద్ర అహ్మదాబాద్ గుజరాత్ కే ఏక్ జానే మనే గుజరాతీ లోక్ గాయక్ ఔర్ లోక్ నృత్య నిర్దేశక్ హై. ఉన్హోనే గుజరాతీ భాషా మే స్నాతక్ కీ డిగ్రీ హాసిల్ కీ హై ఔర్ ఏక్ కలాకార్ కే తౌర్ పర్ సంగీత్ రేడియో ఔర్ టెలివిజన్ కే సాథ్ సక్రియ రూప్ సే జుడే రహే హై. కరీబ్ 80 సే జ్యాదా గుజరాతీ ఆల్బమో ఔర్ కై టీవీ ఔర్ రేడియో మంచో పర్ అప్నీ ప్రస్తుతియో కే జరియే ఉన్హోనే లోక్ కలాఓ కే క్షేత్ర మే అహమ్ యోగ్దాన్ దియా హై. వే లోక్ నృత్య ఔర్ గాయన్ కే క్షేత్ర మే అంతర్ విశ్వవిద్యాలయ రాజ్య ఔర్ రాష్ట్రీయ యువా ఉత్సవ మే కై బార్ విజేతా రహ చుకే హై. ఇస్కే అలావా ఉన్హోనే పూరే భారత్ మే కై ప్రతిష్ఠిత విశ్వవిద్యాలయో ఔర్ సాంస్కృతిక్ ఉత్సవ మే నిర్ణయక్ జజ్ కీ భూమికా భీ నిభాయి హై. శ్రోతా అబ్ సునతే హై శ్రీ రాజేష్ సోదాతర్ కే ఆకాశవాణి కే 90 వర్ష కీ ప్రసారణ యాత్రా పర్ అప్నే విచార్.
2: नमस्कार दोस्तों, आकाशवाणी को गौरवशाली 90 वर्ष पूरे करने पर हार्दिक बधाई. यह भारतीय संगीत और संस्कृति का एक प्रकाश स्तंभ है. आकाशवाणी के साथ मेरी यात्रा सचमुच यादगार रही है. मैं अहमदाबाद गुजरात से राजेश सोढ़ातर कामना करता हूं कि आने वाले वर्षों में भी इसे निरंतर सफलता मिलती रहे. अस्तु.
1: आज के कार्यक्रम का आरंभ श्री राजेश गुजराती लोकगीत आवी रूड़ी अजवाली रात से कर रहे हैं. आवी रूड़ी अजवाली रात एक प्यारा गुजराती लोकगीत है जो प्यार, प्रकृति और चांदनी रात की कोमल भावनाओं को खूबसूरती से चित्रित करता है.